ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026 ఆగస్టు నెల 13వ తేదీ గురువారం. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. దేశభక్తి గీతం విందాం. ఎందరో మహాత్ముల కన్నతల్లి బృందగానం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగుమాట వినిపిస్తున్నవారు శ్రీ డి వాసుదేవ శాస్త్రి.
1: సంస్కృత భాషలో ఒక చక్కని సూక్తి ఉంది, అదేమిటంటే సూచ్యాంగం స్వం ప్రవిధ్యాదౌ శూలైరన్యాన్ ప్రపీడయా అని. దీనికి భావం ఏమిటంటే ఒక చిన్న సూదితో మొదట నీ శరీరాన్ని గుచ్చుకొని తరువాత ఇతరులను శూలంతో పొడిచే ప్రయత్నం చేయవచ్చు అని. సూది గుచ్చితే ఎంత బాధ కలుగుతుందో మొదట గ్రహించుకొని శూలం పోటు ఎలా ఉంటుందో ఊహించగలిగితే ఇతర ప్రాణులను హింసించే పద్ధతి తొలగిపోతుంది. అందుకే ఒక కవి గిలగిలమందు వేవరులుగిచ్చిన కాలికి ముల్లుగుచ్చినన్ విలవిల కొట్టుకొందువదే నీవలె ప్రాణులుగావే సమస్త జీవులందలరెడు జీవుడొక్కడే గదా హింసకు ఫలితము బంధమే గదా తగునయ్యా వృథా వ్యథా కృథల్ అని అన్నాడు. ధర్మస్వరూపం ఏమిటి అని ప్రశ్న. భూతదయ అని వేదశాస్త్రాలు నిర్ణయించినాయి. భూతాలు అంటే ప్రాణులు అని అర్థం. వాటిపై దయ కలిగి ఉండడమే ధర్మం. దయ అంటే సాటి ప్రాణి ఏమాత్రం బాధపడినా ఆ బాధను తన బాధలాగా భావించడం, ఆ బాధను తప్పించడానికి చేతనైనంతా ప్రయత్నించడం. ఇది ఒక గొప్ప దైవగుణం. భగవద్ అనుగ్రహం కోరేవాళ్ళు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ అవశ్యంగా నేర్చుకోవలసిన ఉత్తమమైన గుణం ఇది. భక్తులు యోగులు ఈ దయాగుణాన్ని కలిగి ఉంటేనే నాకు ప్రీతిపాత్రులవుతారు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉపదేశించినారు. అయితే ఈ రోజుల్లో కేవలం స్వార్థం, ధన సంపాదన ప్రాధాన్యత ఇలాంటి రాక్షస గుణాలు విజృంభించడంతో మానవ జాతి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించే వాతావరణం పెరిగిపోతూ ఉన్నది. దయ, కరుణ, జాలి, అహింస ఇలాంటి మహోన్నత గుణాలు కేవలం పుస్తకాలకే పరిమితం అవుతున్నాయి. అయితే ఇటువంటి మహోన్నత గుణాలకు మన భారతీయ సంస్కృతి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. ఈ గుణాలను ఉగ్గుపాలతో ఆ రోజుల్లో నేర్పించేవారు. ఆటల్లో, పాటల్లో, జాతరలలో, పండగల్లో, పబ్బాల్లో ఇలా అన్ని చోట్ల ఇలాంటి గుణాలు, కథలు ప్రస్తావింపబడుతూ ఉండి అందరి నోట్లో నిత్యం నానుతూ ఉండేవి. ఇప్పుడు ఆ సంప్రదాయాలు తగ్గిపోయినాయి. అయితే బలమైన ప్రాణి బలహీనమైన ప్రాణిని హింసించడం లోకంలో సహజమే కదా అని కొందరు వాదిస్తూ ఉంటారు. అలా అనుకోరాదు. ఒక్క క్షణం ఆలోచించి అదే బాధ తనకు కలిగితే ఎలా అని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రతి ప్రాణికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుంది. ఎవరినీ బాధ పెట్టడం ధర్మం కాదు. ఈ పద్ధతినే అహింస అంటారు. అయితే ఏ ప్రాణి అయినా ఏ కారణం చేతనైనా సరే బాధపడుతూ ఉంటే సహించలేక సానుభూతితో ప్రీతితో ఆ ప్రాణి పట్ల మనస్సు కరిగిపోవడమే భూతదయ. ఆ ప్రాణికి సానుభూతితో తోడు పడడమే భూతదయ. ఇలాంటి మహోన్నత గుణం మహాత్ములకు, మంచివారికి అంటే సత్పురుషులకు సహజంగానే ఉంటుంది. అలాంటి మహాత్ములను ఆదర్శంగా తీసుకొని భూతదయను మనమంతా మెల్లగా అలవాటు చేసుకోవాలి. ఒకసారి దశరథ మహారాజు గారు తన రాజ్యంలోని ప్రజాప్రతినిధులందరినీ కూడా పిలిపించి, అయ్యా నేను ముసలివాణ్ణి అయ్యాను, ఇక రాజ్యాన్ని పరిపాలించడం నా వల్ల కాదు, మీరంతా అంగీకరించేటట్లయితే రాముణ్ణి రాజుగా చేస్తాను, మీ అభిప్రాయం చెప్పండి అని అన్నాడట. దానికి వారంతా, మహారాజా ఆ పని వెంటనే చేయండి అని ఒక్కసారిగా అన్నారట. అప్పుడు దశరథుడు లోపల సంతోషపడుతూనే పైకి కోపం నటి

0: ఇస్తూ, ఏమయ్యా మాట వరసకైనా నన్ను మరికొంతకాలం రాజుగా ఉండమని అనకుండా ఇలా నిర్మహమాటంగా అంటున్నారే ఎందుకు అని ప్రశ్నించాడట. దానికి వాళ్ళు, మహారాజా, నీవు రాజుగా చక్కగా పరిపాలించినావు సందేహం లేదు, కానీ రాముడి పద్ధతి స్వభావం చాలా గొప్పవి, అలాంటి రాజు పరిపాలిస్తూ ఉంటే దేశానికి క్షేమం శుభం కలుగుతాయి అంటూ ఈ మాట అన్నారట. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత, ఉత్సవేషు మనుష్యాణం పితేవ పరితుష్యతి అని. దీనికి భావం ఏమిటంటే, ఏ ప్రాణి బాధపడినా రాముడు ఆ బాధ తనకే కలిగినట్లుగా మిక్కిలిగా దుఃఖిస్తాడట. ఎవరికి శుభం కలిగినా తనకే శుభం కలిగినట్లు కన్న తండ్రిలాగా పరమానందాన్ని పొందుతూ ఉంటాడట. ఇలాంటి భూతదయాపరుడు ప్రభు అయితే సమస్త ప్రాణికోటి తప్పక సుఖపడుతుంది అని, కాబట్టి భూతదయగలవాణ్ణి జగత్తు అంతా ఇష్టపడుతుంది అని వాళ్ళు అన్నారట. అందుకే సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం కాయ పరహితే యస్య కలిస్తస్య కరోతి కిం అన్నారు. అంటే ఎవడి మనస్సు దయతో నిండి ఉంటుందో, మాట సత్యంతో కూడుకొని ఉంటుందో, శరీరం పరోపకారానికి ఉపయోగపడుతూ ఉంటుందో, అలాంటి వాణ్ణి కలిపురుషుడు అంటే పాపపురుషుడు ఏం చెయ్యగలడు, వాడికి ఏం అపకారం చేయగలడు అని. ఏమీ చెయ్యలేడు. కనుక దయగల హృదయమే భగవన్ నిలయము అన్న సూక్తిని ఈనాడు అందరూ సర్వత్రా ఆచరించినట్లయితే లోకం క్షేమంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
1: శ్రోతలు, ఇంతవరకు శ్రీ డి వాసుదేవ శాస్త్రి గారిచే వినదకు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు ఈనాటి అంశం రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం. అందిస్తున్నవారు కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్.
2: రైతు సోదరులకు నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుందాం. వ్యవసాయ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాలను చూసుకున్నట్లయితే రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా రైతులకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా తోడ్పడతాయి, సహాయపడతాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు ఉపయోగపడే ఏవే ఉన్నాయి. మొదటిగా వాతావరణ సమాచారం గురించి, వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలుల వేగం వంటి వివరాలు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే సమయానుకూలంగా విత్తనాలు వేయడం, ఎరువులు వేయడం, పురుగు మందులు పిచికారీ చేసుకునే నిర్ణయాన్ని మనం నిర్ణయించుకోవచ్చు. అలాగే పంటలపై సలహాలు, పంటల సాగు పద్ధతులు, అధిక దిగుబడి రకాలు, ఆధునిక యాజమాన్య పద్ధతులపై సమాచారాన్ని అందుతుంది. నేల రకం ఆధారంగా ఏ పంట అనుకూలమో తెలుసుకోవచ్చు. తర్వాత పురుగు మరియు తెగుళ్ళ గుర్తింపు గురించి యాప్ల ద్వారా తెలుసుకోవచ్చు. మొబైల్ యాప్ ద్వారా ఫోటో తీసి పురుగు లేదా తెగుళ్ళ సమస్యను గుర్తించుకోవచ్చు. సరైన మందు మోతాదు వాడే విధానం గురించి సలహాలు పొందవచ్చు. మార్కెటింగ్ ధరల గురించి సమాచారాన్ని పొందవచ్చు. వివిధ మార్కెట్లలో పంటల ధరలు తెలుసుకొని మంచి ధర వచ్చే చోట అమ్ముకోవచ్చు. మధ్యవర్తులపై ఆధారపడడం తగ్గించుకోవచ్చు. ఈ విధంగా వ్యవసాయ పథకాల సమాచారాన్ని కూడా ప్రభుత్వ సబ్సిడీలు ఉన్నాయి, రైతు పథకాలు, బీమా పథకాలు, రుణ వివరాల గురించి తెలుసుకోవచ్చు. అలాగే నేల ఆరోగ్య నిర్వహణ గురించి సాయిల్ హెల్త్ కార్డ్స్ సమాచారం ద్వారా నేలలో పోషక లోపాలను తెలుసుకొని అవసరమైన మోతాదులో ఎరువులను వాడుకోవచ్చు. ఖర్చు తగ్గి దిగుబడిని పెంచుకోవచ్చు. తర్వాత నీటి యాజమాన్య పద్ధతుల గురించి కూడా, డ్రిప్ ఇరిగేషన్ కానీ, నీటి అవసరం, పంట నీటి షెడ్యూల్ వంటి వివరాల గురించి తెలుసుకోవచ్చు. అలాగే నీరును కూడా చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే మనం శిక్షణలు మరియు నిపుణుల యొక్క సలహాలను తీసుకోవచ్చు. వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కావచ్చు, వ్యవసాయ పరిశోధనా స్థానాలు కావచ్చు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలలో శాస్త్రవేత్తలు ఉంటారు, వాళ్ళ ద్వారా నిపుణుల నుండి సలహాలు పొందవచ్చు. వీడియోలు మరియు ఆడియోలు, శిక్షణా కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం చాలా వరకు

సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం డిజిటల్ వ్యవసాయ సలహాలు ఏ విధంగా పొందవచ్చు అనేది గతం నుంచి మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ మనం రేడియో ద్వారా వ్యవసాయ సమాచారాన్ని పొందేవాళ్ళము, తరువాత టెలివిజన్ వచ్చింది, తర్వాత టోల్ ఫ్రీ నెంబర్లు వచ్చాయి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. అలాగే కొన్ని వ్యవసాయ స్థానాలలో ఇప్పుడు ప్రజెంట్ కృషి విజ్ఞాన కేంద్రాల్లో వ్యవసాయ సమాచార కియోస్కో ఉంటుంది, అలాగే రైతు సేవా కేంద్రాలలో కూడా కియోస్కో ఉంటుంది. అలాగే రీసెంట్గా మన ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఆంగ్రు ఫారం రేడియో డెవలప్ చేయడం జరిగింది. అలాగే పంటల లఘు చిత్రాలు చేసుకోవడం జరుగుతుంది. విశ్వవిద్యాలయాల యాప్ చూసుకున్నట్లయితే ఆంగ్రు ASR యాప్ అనే ద్వారా ఉంటుంది. అలాగే కృషి విజ్ఞాన యాప్ అనేది కూడా మనం ఆంగ్రు విశ్వవిద్యాలయం వల్ల డెవలప్ చేయడం జరిగింది. తర్వాత ప్రింట్ మీడియా ద్వారా వ్యవసాయ సూచనలు పొందవచ్చు, సాంఘిక ప్రసారాల మాధ్యమాల ద్వారా అంటే సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ల ద్వారా కానీ, బ్లాగ్ల ద్వారా కానీ, టెలిగ్రామ్ యాప్ల ద్వారా కానీ, వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ మనం సమాచారాన్ని పొందవచ్చు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వాములు ఫౌండేషన్ ద్వారా చాలా వరకు లైవ్ సెషన్స్ సలహాలు రైతులకు అందివ్వడం జరుగుతుంది. అలాగే పోర్టల్స్ ఉన్నాయి, మరియు వెబ్సైట్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే రైతు సేవా కేంద్రాల అనుసంధానంతో డిజిటల్ కియోస్కోలు ఉన్నాయి. పాడి పంటలు అనే ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వ్యవసాయ సాంకేతిక నిర్వహణ పొందవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలుగు మొబైల్ యాప్స్ చూసుకున్నట్లయితే మనకు కావలసిన పంట గురించి, వాటి చీడపీడల గురించి సమయానుకూలంగా ఎటువంటి టెక్నాలజీని మనం పొందవచ్చు, ఏ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు అనే విధానంపైన ఈ యాప్ పనిచేస్తుంది. అలాగే కిసాన్ ఈ సేవ యాప్, అగ్రికల్చర్ యాప్స్ కూడా ఉన్నది. తర్వాత వ్యవసాయం మ్యాగజైన్ అని కూడా ఉంటుంది. అలాగే నా పంట అగ్రికల్చర్ ఫామ్ గ్రీన్ అగ్రిటెక్ అనే యాప్ కూడా ఉంటుంది. దీని ద్వారా మన పంటల్లో మనకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. అలాగే రైతు నేస్తం అనేది ఒక మ్యాగజైన్ ఉండదండి, ఆ మ్యాగజైన్ ద్వారా కూడా మనం సమాచారాన్ని పొందవచ్చు. అలాగే కాటన్ తెలుగు అని జయలక్ష్మి అగ్రోటెక్ ద్వారా వాళ్ళు నిర్మించడం జరిగింది. ఈ యాప్ ద్వారా కూడా పత్తి పంటలలో కావాల్సిన మనకి వ్యవసాయ సమాచారాన్ని పొందవచ్చు. వ్యవసాయ యంత్రాలు అంటే ఫామ్ మెకనైజేషన్స్ గురించి, మొత్తం ప్రతి ఒక్క పనిముట్ల గురించి యాప్లో పొందుపరచడం జరిగింది. అలాగే సేంద్రియ వరి, సేంద్రియ పద్ధతులు ఎలా అవలంబించాలి, ఎలా దిగుబడి పొందాలి అనే విధంగా ఉంటుంది. అలాగే అగ్రికల్చర్ స్టూడెంట్స్ టెక్ ఇండియా అనేది ఒక యాప్ ద్వారా ఉంటుంది. స్టూడెంట్స్కి ఏ విధంగా యూజ్ కావాలి, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఉంటుంది. పాడి పరిశ్రమ, పాడి పరిశ్రమలలో పాడి గురించి ఇందులో పొందుపరచడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ రకాల యాప్లు కూడా మన దగ్గర ఉంటాయి. వెజిటబుల్ క్రాప్స్ గురించి కానీ, క్రాప్ ఇన్ఫో ఇండియా అగ్రికల్చర్ అని, రైస్ ఇన్ తెలుగు, ఆంగ్రు.com యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. వ్యవసాయ జ్ఞానం, ఈ యాప్ ద్వారా కూడా వ్యవసాయంలో నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే అన్నదాత, మన అన్నదాత అనే ప్రోగ్రామ్ ద్వారా కూడా చూసుకోవచ్చు. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనే యాప్ ద్వారా ఉన్నది. ఈ యాప్ ద్వారా కూడా మనం జీరో బడ్జెట్ అగ్రికల్చర్ అంటారు, ఈ విధంగా మనం ఏ విధంగా అవలంబించుకోవాలనేది ఉంటుంది. న్యాచురల్ ప్రకృతి వ్యవసాయం గురించి కూడా ఒక యాప్ డెవలప్ ఉంది. దీన్ని కూడా మనం రైతులు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది సమాచారాన్ని పొందుపరచడం జరిగింది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే స్మార్ట్ ఫోన్ మొబైల్ ద్వారా రైతులకు వ్యవసాయ సలహాలు అనేది భారతదేశంలో కిసాన్ సారథి అనే వెబ్సైట్ని రూపొందించడం జరిగింది. ఈ వ్యవసాయానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు మరియు సేవలను పొందేందుకు రైతులకు ఒకే వేదికపై అందించడం యాప్ యొక్క లక్షణం. ఈ యాప్ ద్వారా రైతుల పంట బీమా, సబ్సిడీలు, వాతావరణ అప్డేట్లు, మార్కెట్ ధరలు మరియు ఇతర సంబంధిత అంశాలపై సమాచారాన్ని పొందవచ్చు. ఈ వెబ్సైట్ ద్వారా రైతులకు శిక్షణ మరియు మార్గదర్శక సూత్రాలతో పాటు వ్యవసాయ సంబంధించిన సంస్థలు మరియు నిపుణులు డైరెక్టరీలను కూడా అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలోనూ కేవీకే మరియు ఏరువాక కేంద్రాలలో ఈ కిసాన్ సారథి యాప్లో రైతులను నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా మన కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణదుర్గంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే 30,400 మంది రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. వీటితో పాటు ఇంకా నమోదు కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది.
రైతులకు ఉచితంగా ప్రశ్నలు అడగవచ్చు, మరియు రైతుల ప్రశ్నలు కేవీకే శాస్త్రవేత్తల ద్వారా ఫోన్ కాల్స్ రూపంలో కూడా మన కిసాన్ సారథి మాధ్యమం ద్వారా చేరవేయబడుతుంది. రైతులకు జవాబులను నివృత్తి చేయడం జరుగుతుంది. రైతు

0: పిల్లలకు వారి మొబైల్ ఫోన్ ద్వారా కానీ తరచూ వాయిస్ మెసేజ్ను అందజేయబడడం జరుగుతుంది. ఈ కిసాన్ సారథి యాప్ స్వయంగా మనం కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే యాంగ్రూ డెవలప్ చేసింది యాంగ్రూ ఫార్మ్ రేడియో. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం మొట్టమొదటిసారిగా farmradio.in అనేది 2018 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆన్లైన్లో వివిధ పంటల వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు అనుబంధ సమాచారాలను శబ్ద రూపంలో రికార్డులు చేసి రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అలాగే వివిధ పంటలలో చీడపీడల గురించి అలాగే సాంకేతిక నైపుణ్యాల గురించి లఘు చిత్రాలను రూపొందించడం జరుగుతుంది. ఆరు తడి విధానంలో వరి సాగు, యాంత్రీకరణ ద్వారా వరి సాగు, వితజల్లే పద్ధతుల్లో వరి సాగు సఫలీకృతమైన రైతుల విజయగాథలను, అలాగే వివిధ పంటలలో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి, వ్యవసాయంలో డ్రోన్ వినియోగం గురించి ఎలక్ట్రానిక్ వింగ్ ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు వీడియోల రూపంలో పొందుపరిచి యాంగ్రో యూట్యూబ్ ఛానల్లో రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కాబట్టి రైతన్నలు మీరు ఈ యాప్ల ద్వారా ఉపయోగించుకొని సమయానుకూలంగా తమ ఖర్చులను తగ్గించుకొని అధిక దిగుబడి, అధిక ఆదాయాన్ని పొందుపరిచే విధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు కృషి చేయడం జరుగుతుంది.
1: శ్రోతలు ఇంతవరకు సేద్యపు శుద్ధులు విన్నారు. అందించిన వారు కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. హైదరాబాద్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపొందించేందుకు విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. అలాగే అమరావతిని విజయవాడ మంగళగిరి జాతీయ రహదారితో అనుసంధానించేందుకు బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన 4 వరుసల వంతెన్ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం రాయపూడిలో నిర్మించిన ప్రజాప్రతినిధుల గృహ సముదాయాలను ముఖ్యమంత్రి పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. రాష్ట సచివాలయంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మహిళలు చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకోవాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కడప బేసిన్లోని వేంపల్లె పరిసరాల్లో లిథియం గాలియం నిక్షేపాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ సంస్థతో ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట ప్రభుత్వం నిన్న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కీలక ఖనిజాల అన్వేషణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అందుకు ఈ ఒప్పందాలు దోహదం చేస్తాయని తెలిపారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో తొలి విడతగా నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇందిరమ్మ టవర్స్ ద్వారా ప్రభుత్వం సొంత ఇళ్లను ఏర్పాటు చేస్తోందని అన్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో 5 ఎకరాల విస్తీర్ణంలో 4 టవర్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక్కో టవర్లో 120 ఫ్లాట్ల చొప్పున మొత్తం 480 ఫ్లాట్లను నిర్మిస్తామని తెలిపారు. సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

0: ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సమక్షంలో ఐఐటీ మద్రాస్తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 323 కోట్ల రూపాయలతో నిర్మించనున్న తీర ప్రాంత రక్షణ గోడకు అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ మద్రాసు చేపట్టనుంది. తీరకోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి రక్షణ నిర్మాణాల రూపకల్పన చేయనుంది. పాత్రికేయులు సామాజిక బాధ్యతతో వార్తా కథనాలను రూపొందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో పత్రికా సమాచార కార్యాలయం పీఐబీ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్తా ల్యాబ్ మీడియా కార్యశాలలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రయోజన సమాచారాన్ని పారదర్శకంగా ప్రజలకు చేరవేయాలని, సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచిస్తూ
1: చాలా మంచి కార్యక్రమం అనేది

0: వార్తా ల్యాబ్ మీడియా కార్యశాలలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రయోజన సమాచారాన్ని పారదర్శకంగా ప్రజలకు చేరవేయాలని, సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచిస్తూ
1: చాలా ముఖ్యం. మనం అందరం కూడా ఎక్కువ తెలుసుకోవడం, చదువుకున్నా సరే ఇంకా అదనంగా కొత్త ఏమున్నాయి మన ఫీల్డ్ లో తెలుసుకోవడం చాలా ముఖ్యంగా ఉంది. ప్రతి ఒక్క జాబ్ లో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి, ఆ జాబ్ లో ఉన్నటువంటి కంటెంట్.
0: అంతకుముందు పిఐబి విజయవాడ డైరెక్టర్ జి సురేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రామాణిక సమాచారాన్ని అందించడం ద్వారా ప్రభుత్వానికి, విలేకరులకు పిఐబి ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తుందని తెలిపారు. వివిధ పథకాలు, ప్రణాళికలు, అభివృద్ది కార్యకలాపాలపై మీడియాకు విస్తృత అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయని తెలియజేస్తూ,
2: వన్ ఆఫ్ ద మెయిన్ ఏమో వర్క్ షాప్ ఇస్తూ తెలుసుకొని ప్రజలకు ఇంకా మంచి పద్ధతుల్లో అందించే విధంగా మేము రిఫర్ చేద్దాం ఉద్దేశంతో ఈ వర్క్ చేయడం జరిగింది. సో వర్తల భవనంలో ఫస్ట్ వర్క్ చేస్తున్నాం, గుంటూరులో వర్క్ చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ప్రెసెంట్ దిస్ వర్క్ షాప్.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట ప్రభుత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు, జిల్లాకు చెందిన పాత్రికేయులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపొందించేందుకు విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో అటవీశాఖ ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా విత్తన బంతులను వెదజల్లే కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో అటవీ విస్తీర్ణం 14% ఉందని, దీనిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లాలో 113 ప్రాంతాల్లో సుమారు 13 లక్షల విత్తన బంతులు చల్లేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలో కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ సభ్యులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనాల నిర్ణయం, సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ పరిశ్రమల అభివృద్దికి అనుకూల వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీ మహిళల స్వయం ఉపాధి, ఆర్థికాభివృద్ది కోసం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 119,000 కుట్టు మిషన్లను బీసీ మహిళలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో స్వాతంత్ర సమరయోధుల అరుదైన చిత్రపటాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రపటాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాత్మాగాంధీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజుతో పాటు జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. యువత స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జరిగిన కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఇక తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. హైదరాబాద్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపొందించేందుకు విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమం, నేల ఉసిరి మొక్కలు ఔషధ గుణాలు అందిస్తున్నవారు డాక్టర్ ఎస్ జగదీశ్వరాచారి, అనంతరం శ్రీ బిటి నాగేంద్ర బృందం అందిస్తున్న పర్యావరణ గీతాలు ప్రసారమవుతాయి. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కె నవీన్ కుమార్, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 మన ఆలయాలు కార్యక్రమంలో ధర్మవరం చెరువు కట్టపై వెలిసిన జీవి ఆంజనేయస్వామి ఆలయం గురించిన వివరాలు, వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత, 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, ఉదయం 10:00 అవయవదానం ప్రాముఖ్యతపై ప్రత్యేక ముఖాముఖి, అతిథి ఆంధ్రప్రదేశ్ జీవనదాన్ చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ డాక్టర్ మన్మథరావు, పరిచయకర్త కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 10:25 వివిధ భారతి కార్యక్రమాలు, 12:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు, 2:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 2:15 హిందీలో వార్తలు, 2:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 కొనసాగుతాయి. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ సినిమా పాటలు, 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ వారం అంశం, ఏదైనా వస్తువును కొనటానికి ముందు బేరమాడటంలో ఆడవారు ముందుంటారు, అలా ఎక్కువసేపు బేరమాడిన సందర్భాలు మీకు ఉన్నాయా? మాతో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 0855. సాయంత్రం 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ

ఇంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ మార్కాపురం కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 8:15 పార్లమెంటులో జరిగిన కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:45 శ్రీ పి వీరనారప్ప బృందంచే జానపద గీతాలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక రాత్రి 10:00 పార్లమెంటులో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. శ్రోతలు ఇంతవరకు ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. లలిత గీతం విందాం.

0: లలితగీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05. తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉభయ సభల ఆమోదంతో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించారు. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉభయ సభల ఆమోదంతో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. విదేశీ విరాళాల వినియోగాన్ని మరింత పారదర్శకంగా, జవాబుదారీగా మార్చడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. లోక్సభలో విస్తృత సంప్రదింపుల కోసం ఉభయ సభల సభ్యులతో కూడిన జేపీసీకి ఈ బిల్లును సిఫారసు చేస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది సభ్యులు, రాజ్యసభ నుండి చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీ తన నివేదికను శీతాకాల సమావేశాల మొదటి వారపు చివరి రోజులోగా సభకు సమర్పిస్తుంది. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. టీబీ నిర్మూలన వ్యూహంలో వినూత్నంగా కేసులను గుర్తించే పద్ధతులు, ముందస్తు రోగ నిర్ధారణ, ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు తమ నియోజకవర్గాల్లో జిల్లా కలెక్టర్లు, ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం చేసుకుంటూ టీబీ సేవల లభ్యతను, నాణ్యతను సమీక్షించాలని, ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్సకు మద్దతుగా చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. టీబీ నిర్మూలన కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఒక స్థిరమైన ప్రజా ఉద్యమంగా మారేందుకు ప్రజల భాగస్వామ్యం, సామాజిక చైతన్యం అవసరమని చెప్పారు. ఇటీవల ముగిసిన 100 రోజుల టీబీ ముక్త్ భారత్ అభియాన్ పురోగతిని కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. చేనేత రంగంలోని మహిళలను అభినందించడానికి, దేశ వస్త్ర వారసత్వానికి వారి స్ఫూర్తిదాయకమైన సేవలను గుర్తించడానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. 6 చేనేత క్లస్టర్ల నుంచి 100 మందికి పైగా మహిళా నేత కార్మికులు ఈ సమావేశంలో పాల్గొని చేనేత సాంప్రదాయాలు పరిరక్షించడంలో వారి సృజనాత్మకత, వారి పాత్ర తాలూకు కథనాలు పంచుకుంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్రామీణ జ్ఞాన సేతు యాప్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. గుజరాత్ గాంధీనగర్లోని గ్రంథాలయాలను అనుసంధానించడానికి ఈ యాప్ను అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, పిల్లల్లో చదవడం, నేర్చుకోవడం పట్ల ఆసక్తిని పెంపొందించడానికి ప్రతి గ్రామంలో వీలైతే పాఠశాలల సమీపంలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు 63 గ్రామీణ గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయని, ప్రస్తుతం

0: 752 గ్రంథాలయాలు ఈ యాప్ ద్వారా అనుసంధానం చేయబడ్డాయని అమిత్ షా వెల్లడించారు. సుమారు 280,000 పుస్తకాలను కలిగి ఉన్న 4 గ్రంథాలయాలను ఈ గ్రామీణ గ్రంథాలయాలతో అనుసంధానించినట్టు తెలియజేశారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు మరింత పెద్ద సంఖ్యలో పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు హోంమంత్రి చెప్పారు. కుటుంబాలు, ముఖ్యంగా గృహిణులు తమ ఖాళీ సమయాన్ని జ్ఞానార్జనకు ఉపయోగించుకోవాలని, పిల్లలు చదువుకునేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ సౌత్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఈ నిష్పాక్షికమైన సమతుల్యమైన ఒప్పందం భారత్, ఎస్ఏసియు దేశాల రెండింటికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. రాబోయే కొద్ది నెలల్లో ఈ ఒప్పందాలు ఖరారవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఎస్ఏసియు దేశాల్లో ఆరోగ్య సంరక్షణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాల వృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అలాగే ఈ ఒప్పందం భారత్, ఎస్ఏసియు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
1: भारत में उभरती हुई ताकत आज पूरी दुनिया देख रही है. पूरी दुनिया भारत के साथ व्यापारिक संबंध बढ़ाना चाहती. पूरी दुनिया के ध्यान में आ गया है कि ये 4 ट्रिलियन डॉलर की आज की इकोनॉमी 2047 में जब हम 100 वर्ष आजादी के बनाएंगे तब ये 30 ट्रिलियन डॉलर की इकोनॉमी कम से कम बन जाए.
0: बाबा फरीद यूनिवर्सिटी ऑफ हेल्थ साइंसेस గత జూలైలో నిర్వహించిన ఫార్మసీ ఆఫీసర్స్ నియామక పరీక్షలో జరిగిన పేపర్ లీక్ ఉదంతంపై పంజాబ్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. ఈ పరీక్షపై పంజాబ్, హర్యానా హైకోర్టు స్టే విధించిందని, పరీక్షను ముందుగా ఎందుకు ఆపలేదని, దీనిని మళ్లీ నిర్వహించాలా వద్దా అని ప్రశ్నిస్తూ కఠినమైన వ్యాఖ్యలు చేసిందని ఆయన తెలిపారు. పేపర్ లీక్ కాలేదని, కేవలం అవకతవకలు మాత్రమే జరిగాయని, పంజాబ్ ప్రభుత్వం గతంలో చేసిన వాదనకు ప్రస్తుత పరిణామాలకు పొంతన లేదని సంబిత్ పాత్ర పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. అలాగే కాంగ్రెస్, ఆప్ పార్టీలవి ద్వంద్వ ప్రమాణాలని ఆరోపించారు. ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్రిక్స్ సభ్యదేశాల్లో ప్రైవేటు మూలధనాన్ని సమీకరించడంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ పాత్రపై జైపూర్లో జరిగిన సదస్సులో సీతారామన్ మాట్లాడుతూ, బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వృద్ధికి ప్రధాన యంత్రాంగాల్లో ఒకటిగా ఉన్నాయని, అయితే ప్రైవేటు మూలధనాన్ని ఆకర్షించడంలో కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. మూలధనం అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడం, స్థిరత్వాన్ని కాపాడుకోవడం, అంచనా వేయదగిన సుదీర్ఘకాల విధాన చట్రాన్ని అందించడం అంతే ముఖ్యమని ఆమె అన్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కరైకాల్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, గోవా, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 15వ తేదీ వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది. వీటిలో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. మహిళల ఫైల్ విభాగంలో కనగలక్ష్మి స్వర్ణం, జోయిస్ అషిత రజతం.

0: అధించి అగ్రస్థానాల్లో నిలిచారు. పురుషుల ఈపీ విభాగంలో రాజేంద్రన్ శాంతిమోల్ దేశానికి 2వ స్వర్ణ పతకాన్ని అందించారు. పురుషుల సాబ్రే విభాగంలో సింగ్ కరణ్ సింగ్ 3వ స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, ఇదే విభాగంలో కుమారేశన్ పద్మగిషో నిధి కాంస్య పతకం గెలుచుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉభయ సభల ఆమోదంతో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈనాటి హేమావతికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి తాయి స్వర్ణలత. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ జగదీశ్వరాచార్యే నేల ఉసిరి మొక్కలో ఔషధ గుణాలు, అనంతరం శ్రీ పి టి నాగేంద్ర బృందంచే పర్యావరణ గీతాలు, పాటలు, ప్రకటనలు ప్రసారమవుతాయి. ఇప్పుడు విందాం ఒక పాట.

0: పాట విన్నారు. ఇప్పుడు విందాం వివిధ పత్రికల సమాహారం సమాచార వేదిక. మల్టీపర్పస్ మహిళా హెల్త్ వర్కర్ కోర్సు MPHW. కోర్సు శిక్షణ పొందేందుకు ఆసక్తిగల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2 ఏళ్ల ఈ కోర్సు చేసేందుకు వయోపరిమితితో సంబంధం లేకుండా ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్ అయినప్పటికీ ఉత్తీర్ణత పొందిన వారు అర్హులని పేర్కొన్నారు. www.cfw.ap.nic.in వెబ్సైట్లో దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకుని భర్తీ చేసి 30 సెప్టెంబర్లోగా DMHO కార్యాలయంలో అందజేయాలని తెలియజేశారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు లోను కాకుండా స్వీయ క్రమశిక్షణతో ఉండాలని SKUVC ఆచార్య జ్యోతికుమార్ విజ్ఞప్తి చేశారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో బుధవారం చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఉపకులపతి స్వయంగా ప్లకార్డు చేతపట్టి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బోధన ఉద్యోగులు, NSS, NCC వాలంటీర్లు, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటన.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయినా,

0: అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ముఖాన మొటిమల
3: సైబాల్,
2: గజ్జా బొబ్బలా
3: సైబాల్,
2: నడుగులు తామరా
3: సైబాల్,
2: బురద పుల్లా
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: అనంత నగర శివారు జెయింటు ఆడిటోరియంలో అక్టోబర్ 23 ప్రతిష్టాత్మక సిఐఐ విభాగస్వామ్య సదస్సు జరగనుంది. ఆర్థిక అభివృద్ధి మండలి సారథ్యంలో జరిగే ఈ ప్రాంతీయ సదస్సు నిర్వహణకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. హంద్రి నివాకాలో నుంచి జిల్లాలోకి వస్తున్న నీటిని తగ్గించారు. మంగళవారం వరకు 10 పంపుల ద్వారా జీడిపల్లి జలాశయానికి 3,300 క్యూసెక్ల నీటిని తరలించిన అధికారులు బుధవారం నుంచి 2,700 క్యూసెక్కులే పంపుతున్నారు. శ్రీశైలం జలాశయానికి ప్రవాహం తగ్గడంతో కర్నూలు జిల్లాలోని పందికోన, కృష్ణగిరి జలాశయాలకు నీటిని తరలిస్తూ ఈ మేరకు జిల్లాకు తగ్గించారు. శ్రోతలు ఇంతవరకు వివిధ పత్రికల సమాహారం, సమాచార వేదిక విన్నారు. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
6: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
7: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే?
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
5: ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు విందాం విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమం. నేల ఉసిరి మొక్కలో ఔషధ గుణాలు. డాక్టర్ ఎస్ జగదీశ్వరాచార్య గారు అందించే వివరాలు.
9: నేల ఉసిరి, దీన్ని భూమి ఆమ్లకి అని సంస్కృతంలో అంటారు, హిందీలో భూయి ఆమ్ల, లాటిన్ నేమ్ వచ్చేసి ఫిలాంతస్ నీరూరి. ఇది U4BAC ఫ్యామిలీకి చెందినటువంటిది. ఇది భూమి నుండి 6 నుండి 18 అంగుళాలు పెరిగేటువంటి క్షుపం, చాలా చిన్న మొక్క. దీంట్లో ఫిలాంటిన్ అనే క్షారం ఉంటుంది. ముఖ్యంగా ఈ నేల ఉసిరిలో 2 రకాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అవి మొదటిది ఎరుపు రంగు, రెండవది తెలుపు రంగు మొక్క. ఎరుపు రంగు మొక్కను ఔషధంలో ఎక్కువగా ఉపయోగించరు, కానీ తెలుపు రంగు మొక్కను ఔషధంలో బాగా ఉపయోగిస్తారు. దీంట్లో ఔషధోపయోగ గుణాలు చాలా విరివిగా ఉన్నాయి కాబట్టి దీన్ని మెడిసినల్స్లో ఉపయోగిస్తారు. ఇది మెడిసినల్ ప్లాంట్. దీన్ని సమూలంగా కానీ రసము, కషాయము, చూర్ణము ఇవి చేసుకొని ఔషధాల్లో ఉపయోగించుకోవచ్చు. ఇది కషాయ రసము, తిక్తరసము, మధురసము కలిగి శీతవీర్యం కలిగి ఉన్నటువంటి మొక్క. అసలు ఈ నేల ఉసిరి మామూలుగా ఎక్కడైనా దొరుకుతుంది. దీంట్లో ఔషధోపయోగ గుణాలు చూసినట్లయితే వీర్యాన్ని వృద్ధి చేసే గుణాలు ఉన్నాయి, వాతపిత్తహారంగా పనిచేస్తుంది, కఫహారంగా పనిచేస్తుంది, మేయశాంతిని కూడా చేస్తుంది. ఇంకా ఆయుర్వేదంలో చాలా పాపులర్గా దీన్ని యూజ్ చేసేది ఏంటంటే కామిలా వ్యాధి, జాండీస్లోను, తర్వాత రక్తహీనత వ్యాధి అందు, ఉదర రోగాల్లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఏ విధంగా యూజ్ చేయాలంటే దీని వేరు 15 గ్రాముల నుండి 20 గ్రాములు నూరి ఆవు పాలతో సుమారు 50 నుండి 1 మిల్లీలీటర్లు కలిపి రోజుకు 2 సార్లు తాగినట్లయితే అనీమియా వ్యాధి అంటే రక్తహీనత వ్యాధి పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉన్నది. ఇంకా దీని ఆకు మజ్జిగతో నూరి ఎక్స్టర్నల్ అప్లికేషన్ అంటే గజ్జి, దురద, చర్మం మీద స్కాబిస్ ఇటువంటి వ్యాధుల మీద అప్లై చేసినట్లయితే, రుద్దినట్లయితే ఈ వ్యాధులు పూర్తిగా తగ్గిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ ఆకులో ఉప్పు వేసి నూరి కట్టినట్లయితే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి అల్సర్స్, వ్రణాలు, మురికిపుండ్లు తగ్గేటువంటి అవకాశం ఉంది. అంటే ఇది వ్రణరూపణంగా పనిచేస్తుంది,

0: రణశోధనంగా కూడా పనిచేస్తుంది. ఇంకా దీని స్వరసాన్ని అంటే కంప్లీట్గా ఈ మొక్కను తీసినటువంటి స్వరసాన్ని పుక్కిలించినట్లయితే నోటిలో ఉన్నటువంటి పొక్కులు కానీ నాలుక అంగిలి వీటికి ఉన్నటువంటి జబ్బులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇంకా దీని ఆకు నూరి పాలతో ఇచ్చినట్లయితే అంటే ఆకు మెత్తగా నూరి కల్కను తయారు చేసి ఉండగా తయారు చేసి పాలతో ఇచ్చినట్లయితే మూత్ర రోగాలు ఉదర రోగాలు ఉబ్బు అంటే ఈ హెపటైటిస్ కానీ స్ప్లినైటిస్ కానీ ఇవి తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ఆకు ముద్ద ప్రమాణం మామూలుగా ఒక కరక్కాయంత ప్రమాణంగా చేసుకొని ఉదయం సాయంత్రం ఇచ్చినట్లయితే బాగా పనిచేస్తుంది. ఇంకా దీని ఆకుల కషాయము దానికి మెంతులు కొన్ని కలిపి బాగా ఉదయం సాయంత్రం త్రాగించినట్లయితే రక్తాతిసార తర్వాత గ్రహణీ వ్యాధులు అంటే క్రానిక్ స్ప్రూ సిండ్రోమ్స్ భోజనం చేయగానే లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి అట్లాంటి పేషెంట్స్కి ఇచ్చినట్లయితే బాగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా దీని స్వరసం 10 గ్రాములు 1 గ్రాము మిరియాల చూర్ణం కలిపి బహిష్టు సమయంలో స్త్రీలకు ఇచ్చినట్లయితే మెన్స్ట్రుల్ సైకిల్లో 3 నుంచి 4-5 రోజులు ఇచ్చినట్లయితే బహిష్టు సమయంలో ఉండేటువంటి నొప్పి అంటే స్పాస్మోడిక్ డిస్మెనరీ అంటారు ఇది తగ్గిపోతుంది. ఇది ఈ విధంగా ఒక 3-4 సైకిల్స్ 3-4 నెలలు ఆ సైకిల్ పీరియడ్లోనే బహిష్టు సమయంలోనే ఇచ్చినట్లయితే ఫలితాలు బాగా కనిపిస్తాయి. ఇంకా దీని సమూలాన్ని 5 నుంచి 10 గ్రాములు మెత్తగా కలకం చేసి మజ్జిగతో కలిసి త్రాగించినట్లయితే రోజుకు 2 సార్లు ఉదయం సాయంత్రం 5 నుంచి 6 రోజులు కానీ 1 వారం రోజులు కానీ త్రాగించినట్లయితే కామిలా వ్యాధి పూర్తిగా తగ్గుతుంది. వైరల్ హెపటైటిస్ ఈ మొక్కను చూడగానే ఆయుర్వేద వైద్యునికి గుర్తొచ్చేది కామిలా వ్యాధి. కామిలా వ్యాధిని చూడగానే ఈ మొక్కే గుర్తొస్తుంది. అంత పాపులర్గా ఈ డ్రగ్ పనిచేస్తుంది. ఎంతోమంది రోగులకు కూడా ఇది తగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకా దీని ఆకు 10 నుండి 12 మిరియాలు వేసి నూరి జాజికాయంత ప్రమాణం చొప్పున రోజుకు 2 సార్లు ఉదయం సాయంత్రం 5 నుంచి 6 రోజులు ఇచ్చినట్లయితే చలి జ్వరాలు కానీ వైరల్ ఫీవర్స్ కానీ విషమజ్వరాలు ఇవి బాగా తగ్గిపోతాయి. ఇంకా ఈ నీలఉసిరి చూర్ణము ప్రతిరోజు 1 నుంచి 2 గ్రాములు డయాబెటస్ మిలిటస్ అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు కానీ ప్రమేహ వ్యాధిగ్రస్తులు కానీ డయాబెటిక్ మిలిటస్ కానీ డయాబెటిక్ ఇన్సిపైడిస్ కానీ వీరు వాడినట్లయితే షుగర్ లెవెల్ నార్మల్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఈ ముఖ్యంగా జాండీస్ రోగానికి తర్వాత ఈ ప్రమేహ మధుమేహ వ్యాధులకు ఎంతో హితకరమైనదిగా శాస్త్రంలో చెప్పబడ్డది.
1: మీరు ఇంతవరకు విజ్ఞాన విపంచే సైన్స్ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ జగదీశ్వరాచారి గారిచే నేల ఉసిరి మొక్కలో ఔషధ గుణాలు విన్నారు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన బదిలీ అయిన అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
7: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
8: సై బాల్,
7: నడుగులో తామరా
8: సై బాల్,
7: బురద పుల్లా
8: సై బాల్.
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

నీ మనసు దాచుకోకు బుల్లెమ్మ, మనసు దోసుకున్నవో ఎమ్మా, నీ మనసు దాచుకోకు బుల్లెమ్మ, కంచికి పోతావా కృష్ణమ్మ.

0: పాట విన్నారు. ఇప్పుడు విందాం ఒక వాణిజ్య ప్రకటన.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
0: ఇప్పుడు విందాం ఒక పాట.

0: పాట విన్నారు. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు విందాం శ్రీ బిటి నాగేంద్ర బృందంచే పర్యావరణ గీతాలు. వినబోయే ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.

టిఆర్టి గోనెల్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.

కోసమే చెట్లు నాటడంలో మీరంతా మనసు పెట్టు. అందుకోసమే ఓ మిత్రులారా, పెట్టి చెట్టు

నిజంగా మన పల్లె జన్మ ధన్యమవుతుంది, మన పల్లె మీద ఒట్టు. అందుకోసమే పెట్టు చెట్టు.

0: శ్రోతలు ఇంతవరకు శ్రీ బిటి నాగేంద్ర బృందంచే పర్యావరణ గీతాలు విన్నారు. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటన.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై జిఆర్టీ జ్యువెలర్స్.
0: ఇప్పుడు విందాం ఒక పాట.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: శ్రోతలకు ఒక ప్రకటన. ఈరోజు సాయంత్రం 5:30 ప్రసారమయ్యే హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈ వారం అంశం, ఏదైనా వస్తువును కొనడానికి ముందు బేరమాడటంలో ఆడవారు ముందుంటారు. అలా ఎక్కువసేపు బేరమాడిన సందర్భాలు మీకు ఉన్నాయా? మాతో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఈ కార్యక్రమానికి శ్రోతలు చేయవలసిన మా ఫోన్ నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు విందాం ఒక పాట.

0: Punjab pharmacy officers' recruitment stayed by High Court over allegations of organized cheating. IMD predicts heavy rainfall in Odisha and Gangetic West Bengal due to formation of low pressure area over North Bay of Bengal. More than 30 civilians, including women and children, killed in Pakistani airstrikes in Surab district of Balochistan. And in cricket, BCCI confirms India versus Afghanistan T20 international series in September. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కె నవీన్ కుమార్.
2: ఎన్టీఆర్ జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల. డిజైన్ థింకింగ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యశాల, గిరి ప్రదక్షిణ వంటి అంశాలతో కూడిన ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులకు భారీ ఊరట కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన తక్కువ ధరలకే బియ్యం విక్రయాలు కార్యక్రమాన్ని మంత్రి విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తూ వినియోగదారుల ప్రయోజనాల కోసం అన్ని చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో సమన్వయం చేసుకుని ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గతంలో కిలో 60 నుంచి 65 రూపాయల వరకు ఉన్న బీపీటీ స్టీమ్ రైస్ను ప్రస్తుతం కేవలం 52 రూపాయలకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఒక్క కుటుంబానికి గరిష్టంగా 10 కిలోల వరకు ఈ ధరకు బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఖచ్చితంగా తప్పులు లేకుండా రూపొందించడమే ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎన్నికల అధికారి జి లక్ష్మీశ స్పష్టం చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 ప్రక్రియలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 15,89,731 మంది ఓటర్లు నమోదు కాగా మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే అధికంగా ఉందని చెప్పారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు అభ్యంతరాలకు అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఓటరు ముసాయిదా జాబితాలో తమ వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేయించుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని విజ్ఞప్తి చేశారు. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని, సంప్రదాయ బోధనకు బదులుగా డిజైన్ థింకింగ్, పరిశ్రమల భాగస్వామ్యం, నైపుణ్య ఆధారిత బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కూన రామ్జీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉన్నత విద్యామండలి నిర్వహించిన డిజైన్ థింకింగ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యశాలలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, విశ్వవిద్యాలయాలు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్ ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకున్న పాఠ్య ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమలు, సమాజం అవసరాలను సమన్వయం చేసే విద్యా విధానాలే భవిష్యత్తుకు మార్గదర్శకమవుతాయని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్యా సంస్కరణలకు ఇటువంటి విద్యాపరమైన కార్యశాలలు నిరంతరం నిర్వహించాలని సూచించారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారు ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసించే భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సినానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్యాలు, భజన సంకీర్తనలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గిరి ప్రదక్షిణ నిర్ణయించిన మార్గంలో ఘనంగా సాగింది. ఘాట్ రోడ్లోని అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రికి చేరుకుంది. రైతుల సంక్షేమం, సాగునీటి వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తంగిరాల స్వామి అన్నారు. పెద్దవరం గ్రామంలో కేత వీరినిపాడు, గుత్తవారిపాలెం ప్రాంతాలకు సంబంధించిన 1,682 ఎకరాల ఆయకట్టు ఎత్తిపోతల పథకాన్ని తంగిరాల స్వామి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. దేశ యువతను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నషాముక్త్ భారత్ అభియాన్ ప్రచారం

0: పత్రికను బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి ప్రతినిధి సింధులత మాట్లాడుతూ, యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి దూరం చేసి వారిలో చైతన్యం కల్పించేందుకు నషాముక్త భారత్ అభియాన్ సమగ్ర అవగాహన కార్యక్రమంగా కొనసాగుతోందన్నారు. ఇప్పటి వరకు మీరు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కె నవీన్ కుమార్, ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా మా దైవం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం కెవి మహదేవన్.

0: జిఆర్టీ గోల్డ్ అండ్ లెవెన్ జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మల్లీశ్వరి చిత్రం కోసం ఘంటసలప పి భానుమతి పాడిన దేవులపల్లి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
4: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
5: బడ్జెట్ రెడీ అయిందా?
4: 5000 మిగిలాయి.
5: కొత్త చీర తీసుకుంటావా?
4: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
5: ఇంకోటి
4: వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి.
3: చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
4: చెప్పవులే, ఇక వెళ్ళమ్మా.
6: ఆర్బీఐ అంటుంది,
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
0: ఏయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
7: మహామనిషి చిత్రం కోసం కెజయసుదాస్, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం జేవి రాఘవులు.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి పాట మజ్ను చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం పాడిన దాసరి నారాయణరావు గీతం. సంగీతం లక్ష్మీకాంత్ పారలాల్.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం మన ఆలయాలు ధర్మవరం చెరువుకట్టపై వెలిసిన జీవి ఆంజనేయస్వామి ఆలయం గురించిన వివరాలు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత.
1: ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. అనేక దేవాలయాల విశిష్టతలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతల

0: ಯತ್ರ ಯತ್ರ ರಘುನಾಥ ಕೀರ್ತನಂ ತತ್ರ ತತ್ರ ಕೃತಮಸ್ತಕಾಂಜಲಿಂ ಭಾಷ್ಪವಾರಿ ಪರಿಪೂರ್ಣ ಲೋಚನಂ ಮಾರುತಿಂ ನಮತ ರಾಕ್ಷಸಾಂತಕಂ ಮನೋಜವಂ ಮಾರುತತುಲ್ಯವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ವಾತಾತ್ಮಜಂ ವಾನರಯೂಧಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾನಮಾಮಿ. ఎక్కడైతే రాముని కీర్తన భజన సాగుతుందో అక్కడక్కడ రామభక్తుడైన హనుమంతుడు ఆనంద బాష్పపూరిత నేత్రాలతో చేతులు మోర్చుకుని అంజలి ఘటిస్తుంటాడు అని అర్థం.
1: అలానే మనసుతో సమానంగా సంచరించువాడు, ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వాయుదేవుని ఆత్మజుడు, వానర యూధానికి ముఖ్యుడు, రామదూత అయిన హనుమంతునికి నేను నమస్కరిస్తున్నానని ఈ శ్లోకానికి అర్థం.

0: ఆసీత్. వాయుపుత్రుడైన హనుమంతుణ్ణి స్మరించిన వారికి బుద్ధిబలం, కీర్తి, యశస్సు, ధైర్యం, వాక్పటుత్వం, భయం లేకుండుట, రోగం లేకుండుట కలుగుతాయని ఈ శ్లోకానికి అర్థం.
1: దక్షిణాదిన హనుమంతుని ఆరాధనకు అనాదిగా ప్రాచుర్యం ఉంది. కాలాంతరములు 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కులగురువులైన శ్రీ వ్యాసరాయల వారు అధిక ప్రాచుర్యాన్ని కల్పించారు. వీరే దక్షిణాదిన పలు ప్రాంతాల్లో హనుమంతుని ఆలయాలను నెలకొల్పారు. వ్యాసరాయల వారు తొట్ట తొలిత తమ తపోబలంతో హనుమంతుణ్ణి సాక్షాత్కరింపచేసుకుని తుంగభద్రా నదీ తీరాన రామమంత్ర జపము చేస్తున్న రూపంలో ఆంజనేయుణ్ణి ప్రతిష్ఠించారు.
0: ఇక్కడి హనుమను వ్యాసరాయలు యంత్రంలో నిర్బంధించిన కారణంగా స్వామిని యంత్రోద్ధారకుడు అని పిలుస్తారు. నేటికిని హంపీలో తుంగభద్రా నదీ తీరాన చక్రతీర్థ ప్రాంతాన నెలకొన్న రామాలయం పైభాగాన ఈ యంత్రోద్ధారకుని ఆలయాన్ని సందర్శించవచ్చు.
1: వ్యాసరాజుల వారు హనుమంతుణ్ణి కీర్తిస్తూ

వ్యాసరాయలు ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు పెక్కు ఉన్నప్పటికీ మిక్కిలి ప్రఖ్యాతిగాంచినవి కసాపురం, నేమకల్లు, మురుడి, పెనుగొండలో నెలకొల్పిన ఆంజనేయస్వామి ఆలయాలు.

0: మధ్వయతులు వైష్ణవులు అయిన వ్యాసరాజులు ప్రారంభించిన హనుమద్ ఆరాధనను తదనంతరం వచ్చిన యతులు హరిదాసులు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీనికి ఉదాహరణ మంత్రాలయ ప్రభువులు కూడా అక్కడక్కడ ఆంజనేయుణ్ణి ప్రతిష్ఠించారు.
1: శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రతిష్ఠిత ఆంజనేయ స్వామిని మనం కర్నూలు జిల్లా ఆలూరు సమీపాన ఉన్న హత్తె బెళగల్లో చూడవచ్చు. అదే రకంగా ప్రముఖ హరిదాసులైన విజయదాసుల వారు ప్రతిష్ఠించిన హనుమంతుణ్ణి చిప్పగిరిలో చూడవచ్చు.
0: మధ్వ సిద్ధాంతం ప్రకారం హరి సర్వోత్తముడు కాగా వాయువు జీవులలో ఉత్తముడని తెలుపుతారు. వ్యాసరాయలే కాక అంతకు పూర్వం కూడా రాజులు ప్రతిష్ఠించిన హనుమద్ ఆలయాలు కూడా మనం చూడవచ్చు. దీనికి ఉదాహరణ జనమేజయుడు ప్రతిష్ఠించిన సంతేబిదనూరు వద్ద, అనంతపురం పాత ఊరిలో మూలాంజనేయ స్వామి దేవాలయంలో కూడా వీరు ప్రతిష్ఠించిన స్వామిని చూడవచ్చు. స్వామివారు ఎక్కడ వెలసినను తూర్పుకు అభిముఖంగా ఉంటూ దక్షిణ దిశను చూస్తూ ఉంటారు. అలానే జనమేజయ ప్రతిష్ఠ ఆంజనేయ స్వామికి, వ్యాసరాయ ప్రతిష్ఠ చేసిన ఆంజనేయ స్వామికి శిల్పాలలో విశిష్ట లక్షణాలు కనిపిస్తాయి.

జనమేజయుడు ప్రతిష్ఠించిన స్వామివారిలో రెండు కళ్ళు మనకు గోచరిస్తాయి. అదే వ్యాసరాయ ప్రతిష్ఠలో స్వామివారికి ఒకే కన్ను గోచరిస్తుంది. వ్యాసరాయులు ప్రతిష్ఠలో ప్రత్యేకమైన శిఖముడి, తోకకు గంట, చేత సంజీవని లేదా సౌగంధికా పుష్పం ఉన్నట్లు శిల్పించటం జరిగింది. శ్రోతలు, ఇక ఈరోజు ధర్మవరం చెరువుకట్టపై వెలిసిన జీవి ఆంజనేయస్వామి, అదే చెరువుకట్ట ఆంజనేయస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో స్వామివారి ప్రతిష్ఠ ఎవరిచేత జరిగిందో నిర్దిష్టంగా చెప్పలేము. అయినప్పటికీ స్వామి సుందరమూర్తిగా మనకు దర్శనమిస్తారు.

0: ఈ ఆలయ విశేషాలను వివరిస్తూ పూజారి అర్చకం చంద్రకాంతాచార్యులు గారు.
1: ఓం శ్రీ ఆంజనేయ స్వామినే నమః. చెరువు కట్ట సమీపంలో ఉండేటువంటి వినాయక స్వామి గుడికి దగ్గరగా జీవి ఆంజనేయ స్వామి అనేటువంటి విగ్రహాన్ని చెరువు నిర్మాణం చేసేటువంటి సమయంలో ఒక శిల్పి ఓ పెద్ద ఒక గుండుకు చెక్కాడని చెప్పి అంటుండేవారు. కోట బురుజు అంటే బురుజు దగ్గర ఉంది ఆంజనేయ స్వామి యొక్క దేవస్థానం అనేటువంటిది. ఆ స్వామి యొక్క మూర్తిని చెక్కేటప్పుడు కూడా శిల్పి ప్రత్యేకంగా ఒక చిన్న స్వామిని ఒక చిన్న బండపైన చెక్కి దాని దగ్గర ఉంచుకొని స్వామిని చెక్కడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఈ జీవి ఆంజనేయ స్వామి యొక్క మూర్తి ఎలా ఉన్నాడు అంటే రాక్షస సంహారం చేస్తున్నట్లుగా తన పాదముల మధ్య ఉన్నట్టుగా శిల్పి చెక్కాడు. స్వామికి ఆ శిల్పములో నామం ఉంది, కీటం ఉంది, శిఖ ఉంది, కర్ణకుండాలు ఉన్నాయి, కండహారం ఉంది, మొలతాడు ఉంది, కంకణాలు ఉన్నాయి, చేతి భుజ కిరీటాలు ఉన్నాయి, పాదములు ఉన్నాయి. నిజంగా స్వామి వస్త్రం కట్టుకున్నట్లుగా మనకు కనిపిస్తాడనమాట. వైద్యం ఎక్కువ రామ పథకం రెండు ఉన్నాయన్నమాట. ఇంకా విశేషం ఏమంటే స్వామివారు మామూలుగా శ్రావణ మాసములో ఎక్కువగా స్వామివారికి అభిషేకం జరుగుతుంటాయి. మిగతా రోజులు కూడా భక్తాదులు తమ కోరిక నెరవేర్చుకున్న కోసమే స్వామికి ఆకుపూజ అభిషేకం ఇస్తూ ఉంటారన్నమాట. ముఖ్యంగా ఆ స్వామి మేము మామూలుగా మేము వైకాన సాగం ప్రకారము జీవ ఆంజనేయ స్వామి యొక్క తైలాభిషేకము, పంచామృతాభిషేకము, ఆకుపూజ, అలంకరణ, వడమాల ఇవన్నీ చేస్తూ ఉంటారన్నమాట. ఇవన్నీ ఆ భక్తాదులు ఉదయం 7 గంటలకు రాగలుగుతారు. వాళ్ళ చేతి మేము సంకల్పం చెప్పించి ప్రారంభం చేస్తాం అన్నమాట. చూడండి, నిజంగా స్వామి యొక్క ఆయన నమ్మిన వాళ్ళకు తప్పనిసరిగా కోరికలు నెరవేరుస్తారన్నమాట. ఉదాహరణగా చెప్పాలంటే కొంతమంది భక్తులు కరెంట్ ఆఫీస్లో ఉన్నారు, వాళ్ళకు 9 మంగళ

వాడు సేవ చేసిన తర్వాత లగ్నం కుదిరింది, పెళ్ళిళ్ళు అయిపోయినా అనమాట. అదే విధంగా మిగతా వాడు కూడా, వాడు కూడా 9 శనివారాలు పూజ చేశారు, స్వామి నమ్మకంగా వాళ్ళు సేవ చేశారు. అంటే శనివారం సేవ పూజ ఎట్లా చేశాము వాళ్ళ పేరు చేద్దాం, వాళ్ళ వాళ్ళు కూడా లగ్నం కుదిరింది అనమాట. ఇట్లా భక్తాదులు ఎవరైనా కానీ నమ్మకంతో స్వామిని సేవ చేస్తే ఆయన కోరికలు నెరవేరుస్తూ పోతాడనమాట. ఈ స్వామి దాదాపు చూడండి, మొదట్లో ఈ చెరువు నిర్మాణం జరిగినప్పుడు చేశారని చెప్పి వెనుకుడిన దానివల్ల ఎలాంటి ఆదరణ అప్పట్లో లేకుండా పోయింది. ఏదో కొంచెం స్వామికి 30 సెంట్లు ఉంది అని చెప్తున్నాను, కానీ అది ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే మామూలుగా మొదటి చెరువు నిండితే మొదటి మడవ రెండవ మడవ వచ్చిన నీళ్లు ప్రాంతం కూడా పోతుంది. వాళ్ళుగా ఉండిన దాని వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు అనమాట. కాబట్టి దాని నుంచి తను అనుకోలేదు, అర్చకులు ఎలాంటి వేతనము లేదు, అంతా భక్తాదులు ఇచ్చినట్టు సహకారం చేస్తూ పోతున్నాం. చూడండి, దాదాపు 2014 ఈ స్వామి పార్వతి విజయనాథ స్వామి గారి యొక్క సంపోషణ కార్యక్రమం జరిగింది అనమాట. దీనికి 2008 నేను భగవంతుని తలుచుకొని నేను చందాలు వసూలు చేసే ప్రయత్నం చేశాను. దాదాపు అందరూ తమకు సూచన ఇచ్చారు, దానివల్ల దాదాపు 14 లక్షలు దగ్గర ఖర్చు అయింది. దీని ముఖ్యంగా కలవాల నాగరాజు గారని, బండపల్లి ప్రకాష్ గారి వాడిని ముందుండి మొత్తం ఈ సంప్రోక్షణ కార్యక్రమం అయినందుకు శ్రద్ధ తీసుకొని వాళ్ళు నిర్మాణం చేపట్టారనమాట. ఇంకో విశేషం ఏమంటే, శ్రావణమాసంలో 4 శనివారాలే కాకుండా హనుమ జయంతి సందర్భం నాడు కూడా ఉదయమే రాగలుగుతారు, భక్తాదులు కూడా బాగా రాగలుగుతారు, శ్రీరామ భజన మందిరంతో వాళ్ళు రాగలుగుతూ ఉంటారు. ఆ రోజు సహస్రనామం జరుగుతుంది. ఉదయం సహస్రనామం జరిగిన తర్వాత మహామంగళాది తిథిపోయమని జరుగుతూ పోతుంటాయి అనమాట. ఇక సాయంకాలము అన్నమయ్య సేవా సమితి గారు, అన్నమయ్య సేవా సమితి వారు అయ్యప్ప స్వామి భజన మందిరం వాళ్ళు వచ్చి సాయంకాలం పూట వాళ్ళు భజన చేస్తూ పోతుంటారు అనమాట. ఇంకా 6 గంటలకు గ్రామోత్సవం జరుగుతుంది. ఈ గ్రామోత్సవం కూడా అంతా భక్తాదులకు సహకారం చేత వాళ్ళు గంధంతో 6 అడుగుల విగ్రహాన్ని చేసి మనకి ఊరేగింపు చేయగలుగుతూ పోతుంటారు అనమాట. చెరువులు కేవలం మూల విరాటం మాత్రం, కానీ మూల విరాటం లేదు కావు, కనుకనే వీళ్ళు భక్తాలు కూడా చందనంతో చేస్తూ పోతుంటారు, చేసి ఆ స్వామిని మరి బురికేస్తూ పోతుంటారు అనమాట. ఈ రాను స్వామి యొక్క దేవాలయం అంటే అభివృద్ధి జరుగుతుంది, మొత్తం భక్తాదుల సహకారమే. ఎవరు చెరువు నిర్మాణం చేసినా క్రియాశక్తి ఒడియాలు చెరువు నిర్మాణం చేపట్టినప్పుడు, ఈ శనిగా స్వామి దేవస్థానం కూడా జరిగినప్పుడు జరిగింది అని అంటున్నానే తప్ప దాని యొక్క పూర్తి శాస్త్రం ఎవరి దగ్గర లేవు సార్. స్వామి మామూలుగా 5 అడుగులు ఒక పెద్ద బండలు చెక్కారు, ఒక వాలుగా ఉన్నాడు. అంటే దక్షిణ పడమరి భాగం కొంచెం ఎత్తు, తూర్పు కొంచెం వాలుగా ఉన్నాడు స్వామి. ఆ వాలమనే స్వామి యొక్క వాలం శిఖపైన పూర్తిగా వచ్చి ఇట్లా వంపుతో శ్రీకారంగా కనిపిస్తుంది అనమాట. ఆ స్వేచ్ఛ వాలం యొక్క చివరి భాగంలో చిన్న గంట కట్టారు. తర్వాత స్వామి నామం ఉంది, కిరీటం ఉంది, కర్ణకుండాలు ఉన్నాయి, శిఖ ఉంది, కంఠహారం ఉంది, రామపదకం ఉంది, చేతికి 2 చేతులు కంకణాలు ఉన్నాయి, తర్వాత భుజ కిరీటాలు ఉన్నాయి, తర్వాత అష్టములో పద్మరేఖ ఉంది, ఇంకా మొలతాడు ఉంది, నాభి ఉంది, తర్వాత నోరు స్వామి కొద్దిగా తేల్చారు, ఒక కోర మీసం కూడా కొద్దిగా పండు బయట కనబడుతున్నాడు. ఇక ఏదో సూర్యభగవాన్ పండు అనుకుని వచ్చిన జీవాంజనేయ స్వామి గారు ఆ సూర్యఫలం ముంగిపోయినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం కొట్టింటే అది గుర్తు కాదు దవడని చెప్పి అది కూడా కొద్దిగా గుర్తుంది అనమాట. ఒక మామూలు స్వామిగారు చూపుగా చూస్తున్నాడు కనిపిస్తుంది, ఒక పక్షమే ఉన్నాడు అనమాట, కానీ నా మాత్రం బాగా స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత చూడండి, నిజంగా స్వామి బాగా మేము తైలాభిషేకం చేస్తాము, చేసిన తర్వాత స్వామి చూడిస్తే నిజంగా స్వామి ఎంత చిరునవ్వుతో ఉందో అసలు కనిపిస్తూ పోతాడనమాట. ఇది తర్వాత కాళ్ళకు కంకణాలు ఉన్నాయి, అక్కడ 2 కాళ్ళ మధ్య ఒక రాత్ర సంభావం జరుగుతున్నట్లుగా ఆయన ఆ శిల్పి కూడా చెక్కాడనమాట. మన ఎంత లోతుందో మాకు ఇంతవరకు, అది 8 అడుగులు లోతులో ఉందని మాకు ఇంతవరకు దాన్ని ఎవరికి గుర్తుపట్టలేదు అనమాట. అది కారణం ఏమిటంటే దాని కారణం వచ్చి పెద్ద బురుజు ఉంది. ఆ బురుజు అనేటువంటిది రాజుల కాలంలో అప్పట్లో ఎదుగు కాపలాగా పెట్టేటువంటి అనేటువంటి వాడు. ఆ బురుజు వెనక దాని సింగుడు వెనకతోటే ఈశ్వర యొక్క దేవాలయం ఉంది. ఆ దేవాలయము ఇవన్నీ అంత దగ్గరగా ఉండేటివి. వినాయకుడు, ఆంజనేయ స్వామి వీళ్ళు కోటకు రక్షణ అని చెప్పి అప్పట్లో అనేటువంటి వాడు అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు రాను మరి భగవత్తాదులు వస్తున్నారు, అభివృద్ధి జరుగుతూ పోతూ ఉంటుంది. స్వామికి అభిషేకాలు, తర్వాత ఆకుదులు, పరమాత్మ సేవలు జరుగుతూ పోతుంటాయి అన్నమాట. కాబట్టి చూడండి, ఈ స్వామిని ఆంజనేయ తర్వాత మన గ్రామంలో ఇంకా కొన్ని దేవాలయాలు వెలిసాయి. భక్తులు తమ కోరికలు తెలుసుకోవాలంటే అన్ని వైపులా వస్తూ ఉంటారు, కానీ ఇది పురాతన దేవస్థానం కాబట్టి ఎక్కువగా వస్తుంటారు అన్నమాట. కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే,
భగవంతుణ్ణి ఎవరైనా కానీ

నమ్మి శ్రద్ధగా ఆయన సేవ చేయగలిగి 41 మండలంలో సేవ చేయగలిగితే తప్పనిసరి ఆయన కోరికలు నెరవేర్తారు. ఆలయం వచ్చి చిన్న చూడండి, మామూలుగా లోపు చాలా చిన్నగా ఉండేటువంటి అన్నమాట, అంటే చిన్న అంటే దాదాపు చూడండి వెనకల స్వామిని మేము తిరిగాక కూడా తిరిగాకే ఒక చిన్నగా ఉండేది అన్నమాట, చాలా ఇబ్బందికరంగా ఉండేది. తర్వాత స్తంభాలు ఉండేటువంటిది, తర్వాత ఈ జీర్ణోద్ధారం జరిగిన తర్వాత స్తంభాలు తీసేస్తారు, పైన దూలాలు తీసేస్తారు, అంతా పూర్వకాలం ఒక బండలు అన్నమాట అవి. ఆ తర్వాతనే ఇప్పుడు ఈ ఆశీస్ రూపుకి వచ్చిన తర్వాత కొంచెం బాగా చేశారు కాబట్టి కొంచెము దేవుడు విశాలుగా కనిపిస్తాడు, పెద్దగా ఉందన్నమాట. పెద్దలో గర్భగుడిలో లేదు, బయట చేసుకోవాల్సిందే. ఎందుకంటే అది కూడా కారణం ఏమిట్లా అంటే ఈశ్వర దేవ పక్కన ఎన్నుకున్న ఈశ్వర దేవస్థానంలో దర్శన ద్వారం ఉంది కాబట్టి ఇక్కడ ఈ స్వామికి ఒక తలుపులు వేశామనుకోండి రెండు పక్కల ఆ పక్కన పక్కన కానీ భక్తులు తిరిగే అవకాశం ఉండదు. ఆ ఉద్దేశంతో మేము స్వామికి ప్రదర్శన బయటే పెట్టాం కానీ గర్భగుడిలో లేదు. కానీ మేము అవసరం చేసినప్పుడు మాత్రమే దేవుని చుట్టూ మేము శుభ్రపరిచి మాకు అవకాశం ఉన్నది. అది మొదట ఉంది, ఇప్పుడు అలాగే ముచ్చాం. వాస్తు దేని మాత్రం ఏది మాత్రం మార్చలేదు. దాని ఆలయం ముందు భాగంలో మరి రామకోటి స్థూపం పెట్టారు. ఇంకా శ్రీరామ అని చెప్పి కొంతమంది బుక్కులు తీసుకుపోతున్నారు, రాస్తారు, అది ఇస్తే అక్కడ ఇక్కడ రామకోటి మందిరంలో హనుమత్ జయంతి నాడు తీసుకొచ్చి పెట్టుకుంటాను, పూజ చేస్తాము, ఆ బుక్కులు అందరూ ఉంచగలుగుతూ ఉంటారు. ఒక పెద్ద దీపస్తంభం కూడా గుర్తుగా పెట్టారన్నమాట. మండపల్లి వెంకటేశ్వర అనేటువంటి ఆయన హనుమాన్ చాలీస అనేటువంటిది ఒక ప్రత్యేకమైన బోర్డు పైన రాసి అందరికి చదివేకి అనుకూలంగా చేశారన్నమాట. అదే సందర్భంలో మన సీతారాములు పట్టావరాముల యొక్క విగ్రహాలు అనేటువంటిది బెంగళూరులో ఉండేటువంటి ధర్మం వాస్తవులు మండల కలవ ప్రకాశ గారి వాణులు దీన్ని తీసుకొచ్చి దాదాపు ఆ యొక్క పట్టాభరణ విగ్రహాలను శ్రీమతి చేసి పెట్టారన్నమాట. ఇకపోతే బండారు శ్రీనివాసులు చెప్పి ఆయన గారు పంచముఖానేశ్వరం యొక్క విగ్రహాన్ని పెద్దగా 5 ముఖాలు తీసి ఆయన గారు కలిసి చేశారన్నమాట. ఆ విగ్రహాలు స్వామికి తూర్పు పంచముఖానేశ్వర విగ్రహం తూర్పు వైపున ఉంది, పట్టాభరణ విగ్రహం పడమ దిక్కులో ఉన్నాయన్నమాట. ఇది చూపరు చాలా పెద్దగా విగ్రహాలు ఒకరు పైన ఆర్చుకోగరు అలంకారం ఒకరు ఇవన్నీ చాలా భక్తి సహకారం చేత ఇవన్నీ చేయడం జరిగుతుంది అన్నమాట. కానీ శనివారం మరోజు మామూలుగా స్వామికి తైలాభిషేకము పంచామృత అభిషేకము ఆకపోతే ఇవి జరుగుతుంది. మంగళవారం కూడా అంతే సార్, భక్తులు ఇచ్చినా జరుగుతూ పోతుంది. హనుమ జయంతి సంవత్సరం ఆ రోజు ప్రత్యేకంగా స్వామికి సహస్రనామం ఉంటుంది సార్. ఆ సహస్రనామం కూడా అంతా కూడా భక్తాదులు శ్రీరామ భజన మండలి అని చెప్పి తీర్థ దగ్గర ఉన్నారు. వారు మొదటి నుంచి దాదాపు 20 ఏళ్ళ నుంచి వాళ్ళే దీన్ని ఆ యొక్క ప్రారంభం చేశారు. వాళ్ళ కుటుంబీకులు అంత కూడా ఇప్పుడు దేవత రంగమ్మ దేవత కృష్ణమూర్తి అనే వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అమ్మ మా కాలం నుంచి ఇది ప్రారంభమైంది కాబట్టి వాళ్ళే ఇప్పట్లో ఆ స్వామివారికి ప్రతి హనుమాన్ జయంతి మాత్రమే వాళ్ళ ప్రజలు శ్రీరామ భజనతో 10 గంటలకు రాగలుగుతారు. స్వామి పైన హనుమాన్ చాలీస స్వామి పైన కీర్తనలు పాటలు పాడుతారు, భజన జరుగుతూ ఉంటుంది. ఆ సహస్రం ద్వారా అందరి సంకల్పం మేము చెప్పిస్తాను, దాని సహస్రం అనేటప్పుడు దాని ఊటంగా దగ్గర దగ్గర అయింది. చెరువుకు రానే స్వామిని కొందరు అంటారు, కానీ నిజంగా చామందికి ఎక్కువ మంది తెలియదు. ఆ స్వామి చెరువు కట్టడం ఆంజనేయస్వామి అంటారు, కానీ నిజంగా చూస్తే జీవి ఆంజనేయ స్వామి అని చెప్పి మన పుస్తకంలో ఉంది. అది కూడా మామూలుగా శనికేశ్వరస్వామి దేవస్థానంలో శనికేశ్వరస్వామి యొక్క ఆభరణాలు రచించినటువంటి ఒక పెద్ద పుస్తకంలో ఉంది. ఈ స్వామివారి కూడా ఎవరో భక్తాదులు అప్పట్లో స్వామికి 9 ఆభరణాలు ఇచ్చారు. 1 మలతాడు ఇచ్చారు, కిరీటం ఇచ్చారు, 2 పాదాలు ఇచ్చారు, 2 హస్తాలు ఇచ్చారు, 1 మలతాడు ఇచ్చారు, 1 చైన్ ఇచ్చారు అన్నమాట. ఇవి కండ్లు కోరమిసం ఇచ్చారు.

0: శ్రోతలు, మనం ఇంతవరకు అనంతపురం జిల్లా ధర్మవరంలోని చెరువుకట్టకు సమీపాన ఉన్న శ్రీ జీవి ఆంజనేయ స్వామివారి ఆలయ విశేషాలను తెలుసుకున్నాం కదా. వచ్చే వారం మరొక దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్తే.
1: శ్రోతలు, ఇంతవరకు మన ఆలయాలు కార్యక్రమంలో ధర్మవరం చెరువు కట్టపై వెలిసిన జీవి ఆంజనేయ స్వామి ఆలయం గురించిన వివరాలు విన్నారు వ్యాఖ్యానం శ్రీవి చలపతి మరియు శ్రీమతి వి పద్మలత.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఈ ఉత్తరం రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్

నుండి బిజ్లీ వెంకటేష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా కోరుతున్న పాట బహుదూరపు బాటసారి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దాసరి నారాయణరావు గీతం, సంగీతం రమేష్ నాయుడు. వినండి మీకిష్టమైన పాట బహుదూరపు బాటసారి చిత్రం నుండి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
4: శ్రోతలు, అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి ఉత్తరం సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగారం నుండి. దొడ్ల దుర్గయ్య, జగన్, లావణ్య, లక్ష్మణ్, జలంధర్, లోకేశ్వర్, మీనా, లక్ష్మి, దుర్గయ్య మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట ప్రేమ పావురాలు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట. సంగీతం రామ్ లక్ష్మణ్.

0: கஜா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சைபால்
3: ஏய் இதேంటి కొత్తదా ఎప్పుడు కొన్నావ్
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
6: ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి టైలర్ వెంకటేష్ ఆచారి అనసూయ శ్రీనివాసులు ప్రకాష్ వీరంతా కోరుతున్న పాట మురిపించే మువ్వలు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన ఆరుద్రగీతం సంగీతం ఎంఎస్ సుబ్బనాయుడు వినండి మీకు ఇష్టమైన పాట మురిపించే మువ్వలు చిత్రం నుండి

ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పులేరయ్య, సురేఖ, రిషిత, సంధ్య, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. వీరంతా కోరుతున్న పాట అడవి దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం సంగీతం.

ಶ್ರೇಯಾ, ನಾಗಜ್ಯೋತಿ, ಧರಣಿ, ಚಿಂಟು, ಸುಮಲತಾ, ಹರ್ಷವರ್ಧನಯ್ಯ, ಭುವನ್, ಪವಿತ್ರ, ಕಾರ್ತಿಕೇಯ, ಬುಜ್ಜಿ, ಸಾತ್ವಿಕ್, ಯಂಗಮನಿ వీరంతా కోరుతున్న పాట నువ్వు నాకు నచ్చావు చిత్రం కోసం టిప్పు హరిణి పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం కోటి

0: Hey, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
3: ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుండి. దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వర

0: శ్రోతలు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు ఉన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలకు వస్తోంది. అవయవదానం ప్రాముఖ్యతపై ప్రత్యేక ముఖాముఖి.
1: అవయవదానం ప్రాముఖ్యతపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ప్రత్యేక కార్యక్రమంలో సమాజానికి ఎంతో ప్రాధాన్యత కలిగిన అవయవదానం ప్రాముఖ్యత అనే అంశంపై మాట్లాడుకుందాం. మరణానంతరం కూడా మనిషి తన అవయవాల ద్వారా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపగలడు.

0: అవయవ దానం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న అనేక మంది కొత్త జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే అవయవదానం గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఈ అవయవదానానికి ముందుకు రావడం లేదు. అవయవదానం ప్రాముఖ్యత, దాని అవసరం, ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అంశాల గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనతో ప్రత్యేక అతిథి జీవన్ దాన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ డాక్టర్ మన్మథరావు గారు మనతో ఉన్నారు. ఈ అంశంపై వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా అవయవదానం అంటే ఏమిటి, దీనిపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించడం ఎందుకు అవసరమంటారు?
1: అవయవదానం అంటే ఒక వ్యక్తి తన అవయవాలు లేదా కణజాలాలను అవసరమైన రోగులకు మార్పిడి కోసం స్వచ్ఛందంగా దానం చేయడం. ఇది జీవించి ఉన్నప్పుడు గాని లేదా మరణానంతరం గాని చేయొచ్చు. అవయవ దానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడమే కాకుండా కొన్నిసార్లు వారి జీవన నాణ్యతను, జీవన శైలిని మెరుగుపరచవచ్చున్నాం. అయితే అవగాహన లోపం, ప్రజల్లో అపోహలు, కుటుంబ సభ్యుల సందేహాల వల్ల చాలా అవయవాలు వృధా అవుతున్నాయమ్మా. అందుకే ప్రజల్లో సరైన అవగాహన పెంపొందించడం అత్యంత అవసరం.
0: ఒక అవయవదాత 8 మంది ప్రాణాలను కాపాడగలడు, అనేక మందికి కొత్త జీవితాన్ని అందించగలడు అని అంటారు, ఇది ఎలా సాధ్యమవుతుంది సార్?
1: ఒక డిసీజ్డ్ మీన్స్ బ్రెయిన్ డెడ్ అవయవదాత నుండి 2 మూత్రపిండాలు అంటే ఇద్దరికి ఇవ్వచ్చు, 2 లంగ్స్ ఇద్దరికి ఇవ్వచ్చు, 1 కాలియం అంటే లివర్ ఒకరికి ఇవ్వచ్చు, గుండె ఒకరికి ఇవ్వచ్చు, ప్యాంక్రియాస్ ఒకరికి, చిన్నపేగు ఒకరికి. ప్రధాన అవయవాలు ఈ 8 అమ్మా. కాబట్టి 8 మంది జీవితాల్ని మళ్ళీ బతికించగలడు ఒక అవయవదాత. దీనితో పాటు చిన్న చిన్నవి లైక్ కార్నియా, కార్నియా ఇవ్వటం వల్ల 2 కళ్ళు కార్నియా ఇద్దరికి ఇవ్వచ్చు. అలాగే స్కిన్ ఇవ్వచ్చు, బోన్ ఇవ్వచ్చు, బోన్ మ్యారో, తర్వాత టెండాన్స్ ఇవ్వచ్చు. దీని ద్వారా అనేక మంది నడక, కంటి చూపు, సాధారణ జీవితం తిరిగి అందించవచ్చు.
0: ఇటీవల దేశవ్యాప్తంగా కూడా ఆధార్ ధృవీకరణతో 5 లక్షలకు పైగా అవయవదాన ప్రతిజ్ఞలు నమోదయ్యాయి. ఈ మైలురాయి దేశంలో అవయవదాన ఉద్యమానికి ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తుంది అంటారు?
1: ఆధార్ ఆధారిత నమోదు వల్ల దాత వివరాలు ఖచ్చితంగా నమోదు అవుతాయమ్మా. ఒక దాత ఒకసారి నమోదు చేయగలదు. ఇది డిజిటల్ పారదర్శకతను పెంచడంతో పాటు ప్రజల్లో అవయవదానం పట్ల విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. 5 లక్షలకు పైగా నమోదైన ప్రతిజ్ఞలు సమాజంలో అవయవదానం పట్ల పెరుగుతున్న సానుకూల దృక్పథానికి నిదర్శనం. అంటే ప్రజల్లో అవగాహన బాగా పెంపొందుతుంది. అయితే ప్రతిజ్ఞతో పాటు వాళ్ళు తమ కుటుంబ సభ్యులకు కూడా తమ నిర్ణయాన్ని బ్రతికున్నప్పుడే తెలియజేయడం ద్వారా దానికి ప్రతిఫలం లభిస్తుంది.
0: సార్, జీవించి ఉన్నప్పుడు చేసే అవయవదానం, మరణానంతరం చేసే అవయవదానం, ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి?
1: అంటే అమ్మా, జీవించి ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక మూత్రపిండం, 2 ఉంటాయి కాబట్టి ఒక మూత్రపిండం ఎవరికైనా దానం చేయొచ్చు, లేదా లివర్ కాలియంలో కొంత భాగాన్ని దానం చేయొచ్చు, దాన్ని లివింగ్ డోనార్ అంటారు. మరణానంతరం మీన్స్ బ్రెయిన్ డెడ్, నిర్ధారణ తర్వాత ఒక గుండె, కాలియంలో కొంత భాగం, ఊపిరితిత్తులు 2, 2 మూత్రపిండాలు, ప్యాంక్రియా, చిన్నపేగులు ఇవన్నీ కూడా దానం చేయొచ్చమ్మా. కాబట్టి డిసీజ్ డోనార్, బ్రెయిన్ డెడ్ డోనార్ మరణానంతరం ఎక్కువ మందికి, 8 మందికి ప్రాణదానం చేసే అవకాశం ఉంటుంది.
0: సార్, అసలు బ్రెయిన్ డెత్ అంటే ఏమిటి, దానిని ఎలా నిర్ధారిస్తారు, దీనిపై ప్రజల్లో ఉన్న అపోహలేమిటి?
1: బ్రెయిన్ డెత్ అంటే మెదడు పూర్తిగా శాశ్వతంగా పనిచేయడం ఆగిపోవడం. ఇది కోమాతో పూర్తిగా భిన్నమైన పరిస్థితి అమ్మా. చాలా మంది వ్యక్తులు బ్రెయిన్ డెత్ కోమా 2 సినానిమస్ అనుకుంటారు. బట్ బ్రెయిన్ డెత్ ను ఉద్దేశించిన నిబంధనల ప్రకారం నిపుణులైన వైద్య బృందం 2 దశల్లో ప్రత్యేక పరీక్షల ద్వారా నిర్ధారిస్తుంది. చాలా మంది ఏంటంటే వెంటిలేటర్ పై గుండె కొట్టుకుంటే వ్యక్తి తిరిగి బతుకుతాడని మనం ఆశిస్తాం, కానీ బ్రెయిన్ డెత్ వైద్యపరంగా మరియు చట్టపరంగా మరణం, పర్మనెంట్ డెత్ కింద గుర్తించబడుతుంది. మీన్స్ కోమా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రెయిన్ డెత్. బ్రెయిన్ డెత్ ఈజ్ పర్మనెంట్ డెత్, కోమా ఈజ్ సంథింగ్ డిఫరెంట్.
0: ఒక వ్యక్తి బ్రెయిన్ డెత్ అయిన తర్వాత అవయవదానం చేసే ప్రక్రియ ఎలా ఉంటుంది?
1: ముందుగా బ్రెయిన్ డెత్ వైద్య బృందం

0: అధికారికంగా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు రెండు దశల్లో ప్రత్యేక పరీక్షల ద్వారా నిర్ధారిస్తుందమ్మా. అనంతరం కుటుంబ సభ్యులకు అవయవ దానం నుండి పూర్తిగా వివరాలు తెలియజేసి వారి సమ్మతిని పొందుతారు. ఆ తర్వాత మనం అనుకున్నట్టు సొతో స్టేట్ ఆర్గనైజేషన్ నోటో మీన్స్ నేషనల్ ఆర్గనైజేషన్ జీవన్ దాన్ ద్వారా మెయిన్లీ స్టేట్ ఆర్గనైజేషన్ జీవన్ దాన్ ఎదురు చూస్తున్న రోగుల జాబితా ప్రకారం అవయవాల్ని కేటాయిస్తారు. అవసరమైన గ్రీన్ కారిడార్ ద్వారా కూడా అవయవాలను వేగంగా తరలించి మార్పిడి శస్త్రచికిత్సలు దేశంలో వేరే స్టేట్ లో కూడా నిర్వహిస్తారు.
1: సార్, మీరు గ్రీన్ కారిడార్ అన్నారు, అసలు ఈ గ్రీన్ కారిడార్ అంటే ఏమిటి? అవయవాలను వేగంగా తరలించడంలో ఇది ఎంత కీలకం?
0: గ్రీన్ కారిడార్ అంటే మొత్తం వైద్య శాఖ, పోలీస్ శాఖ, అన్ని శాఖలు, పౌర విమానయాన శాఖ, సపోజ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గాన్ ట్రాన్స్పోర్ట్ చేసే అన్ని శాఖలు కలిపి ఒక అవయవం ఒక హాస్పిటల్ నుండి దూరంలో ఉన్న ఇంకొక హాస్పిటల్ కి మధ్య మార్గంలో ఏ అవాంతరాలు లేకుండా స్పీడ్ గా ట్రాన్స్పోర్ట్ చేసే వ్యవస్థ మనది. ఎందుకంటే లంగ్స్ హార్ట్ ఓన్లీ 4 to 6 hours ఏ ఉంటాయి. ఆ తర్వాత వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసినా సరే అవి ఉపయోగపడవు. అలాగే కిడ్నీ అయితే 24 to 36 hours ఉంటుంది. కాబట్టి ఈ లంగ్స్ హార్ట్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు చాలా వేగంగా చేయాలి. ఆ వ్యవస్థనే గ్రీన్ కారిడార్ వ్యవస్థ అంటారు.
1: అవయవ దానం వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందే రోగులు ఎవరుంటారు సార్?
0: అవయవ దానం వల్ల చివరి దశ కిడ్నీ వ్యాధితో, ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ తో బాధపడి డయాలసిస్ పై కంటిన్యూస్ గా ఉన్నవాళ్ళు, అలాగే లివర్ ఫెయిల్యూర్ కాలేయ వైఫల్యం ఉన్నవాళ్ళు, గుండె వైఫల్యం, ఊపిరితిత్తుల వైఫల్యం, ప్యాంక్రియాస్ వైఫల్యంతో బాధపడుకున్న వారు అవయవ మార్పిడి ద్వారా ముఖ్యంగా ప్రాణాన్ని నిలుపుకొని ప్రయోజనం పొందుతారమ్మా. అలాగే కార్నియా మార్పిడి ద్వారా కూడా చూపు కోల్పోయిన వారికి మళ్ళీ చూపు వచ్చే అవకాశం ఉంటుంది.
1: సార్, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అవయవదాన పరిస్థితి ఎలా ఉంది? ప్రతి సంవత్సరం సగటున ఎన్ని అవయవదానాలు జరుగుతున్నాయి?
0: ప్రతి సంవత్సరం అంటే లాస్ట్ 25 లో అయితే 301 అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్ జరిగాయమ్మా. 93 బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు 26 లో అయితే 57 మంది, జూలై వరకు 57 మంది డిసీజ్డ్ డోనర్స్, బ్రెయిన్ డెడ్ డోనర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు అటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా ముందుకు వచ్చి వాళ్ళ అవయవాలు దానం చేస్తారమ్మా.
1: సార్, ఒక వ్యక్తి అవయవదాతగా నమోదు కావాలంటే ఏం చేయాలి? ఆన్లైన్ లో నమోదు చేసే విధానం ఏమిటి?
0: ఆన్లైన్ లో 18 ఇయర్స్ అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ప్రతి వ్యక్తి స్వచ్ఛందంగా అవయవదాతగా నమోదు చేసుకోవచ్చమ్మా. దీనిలో నోటో అంటే నేషనల్ ఆర్గనైజేషన్, టోటో అంటే స్టేట్ ఆర్గనైజేషన్ జీవన్ దాన్ పోర్టల్ లోకి వెళ్లి ఆధార్ నంబర్ లేదా ఇతర వివరాలతో నమోదు చేసి ప్రతిజ్ఞ చేస్తే అది నమోదు చేయడం అవుతుందమ్మా. అయితే నమోదు చేయడమే కాకుండా వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు విధిగా తెలియజేయాలి. ఎందుకంటే మరణానంతరం వ్యక్తి యొక్క కుటుంబ సభ్యుల సమ్మతి, యాక్సెప్టెన్స్ అత్యంత కీలకం. వాళ్ళ యాక్సెప్టెన్స్ లేకపోతే మరి అవయవదానం జరగదమ్మా.
1: సార్, అవయవాలను ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం ఎలా తీసుకుంటారు? ఇందులో పారదర్శకత ఎలా ఉంటుంది?
0: అవయవాలను కేటాయింపు పూర్తిగా ట్రాన్స్పరెంట్ అమ్మా, పారదర్శకమైన విధానంలో జరుగుతుంది. జీవందాల్లో రోగుల జాబితా వెయిటింగ్ లిస్ట్ ఆధారంగా వైద్య అవసరం బట్టి, రక్త గ్రూపును బట్టి, అవయవ అనుకూలతను బట్టి, అత్యవసర పరిస్థితిని బట్టి, వెయిటింగ్ పీరియడ్ వేచి ఉన్న కాలం వంటి ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని అవయవాలు కేటాయిస్తాము. ఈ ప్రక్రియను టోటో స్టేట్ ఆర్గనైజేషన్ అండ్ జీవన్ దాన్ పర్యవేక్షిస్తుంది. ఇందులో వ్యక్తిగత పరిచయాలు గాని, ఆర్థిక స్థితి గాని ఇతర ప్రభావాలకు ఎలాంటి అవకాశం ఉండదు.
2: ఓకే
1: సార్, రాష్ట్ర ప్రభుత్వం మరియు సోటో అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించండి.
0: అవయవ దానానికి రాష్ట్ర ప్రభుత్వం నేను ఈ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే రోజు, ఇంటర్నేషనల్ వరల్డ్ ఆర్గనైజేషన్ డొనేషన్ డే రోజు అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో కూడా

0: విస్తృతమైన అవేర్నెస్ అవగాహన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ లో పార్ట్ ఆఫ్ దట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టేట్ లో విశాఖపట్నంలో పివి సింధు గారు, మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీలు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు సమక్షంలో విశాఖపట్నంలో ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో 3.5 అవర్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఆ విధంగా కాకుండా ఎన్నో కళాశాలల్లో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు చాలా వాటన్నిటికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు రీసెంట్ గా అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతి నెల ఒక జిల్లాలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, వేరియస్ ఏరియాస్ లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, మరి స్టేట్ లో 3 మంత్స్ కి ఒక ఏరియాలో ఒక జోన్ లో ఒక పెద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వంటివి తెలుపుతున్నాం.
1: ఓకే సార్. అవయవ దానం చేయాలని వ్యక్తి నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యుల సమ్మతి ఎందుకు కీలకమంటారు?
0: అంటే వ్యక్తి ముందర అవయవ దానం చేస్తానని ఆధారిత ప్రతిజ్ఞ ద్వారా నమోదు చేసుకోవచ్చమ్మ. కానీ ఆ వ్యక్తి డిసీజ్ డోనర్, మరణానంతరం బ్రెయిన్ డెత్ మీన్స్ ఐసీసీలో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో కుటుంబం అంతా తీవ్రమైన మనస్తాపానికి గురై ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ముందరే ఆ వ్యక్తి వాళ్ళకి నేను ఇలా ప్రతిజ్ఞ చేసి నమోదు చేసుకున్నాననే విషయం చెప్పుంటే వాళ్ళు అగ్రి అయితే గాని ఈ అవయవదాన ప్రక్రియ చేయడానికి వీల్లేదమ్మా. ఆ విధంగా వాళ్ళ యొక్క కన్సెంట్ చాలా అవసరం.
1: ఓకే సార్. సార్, అవయవాల కేటాయింపులో ఎలాంటి ప్రమాణాలను పాటిస్తారు, వివరించండి.
0: అవయవ మార్పిడికి మెయిన్ ఏంటంటే ఫస్ట్ బ్లడ్ గ్రూప్ చూస్తామమ్మా. బ్లడ్ గ్రూప్ సరిపోతేనే నెక్స్ట్ హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అంటారు, అంటే కణజాలాల అనుకూలత. అది కూడా సరిపోయిన తర్వాత అత్యవసర పరిస్థితి ఎవరికి ఉంటే వాళ్ళకి కొంత ప్రిఫరెన్స్ ఇస్తాం.
1: అవయవ దానం పూర్తిగా ఉచితమేనా? దీనికి ఎలాంటి ఖర్చులుంటాయి?
0: అంటే అవయవ దాతలు, దాత డోనార్ కి ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు. ఏదైనా సరే అదంతా గ్రహీత గాని, రెసిపియంట్ గాని, కన్సర్న్ హాస్పిటల్ గాని భరిస్తుంది. అంతేగాని డోనార్ కి ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదమ్మ.
1: సార్, వృద్ధులు కూడా అవయవ దానం చేయాలని అనుకుంటూ ఉంటారు, మరి వారు దానం చేయవచ్చా? వయసు పరిమితి ఎంత ఉంటుంది?
0: ఇప్పటి వరకు అవుతున్న అవయవ దానాల్లో ఎక్కువ పర్సంటేజ్ 20 నుండి 60 సంవత్సరాల వరకు ఉంటుందమ్మా. కానీ వృద్ధులు ఖచ్చితంగా అవయవ దానం చేయొచ్చమ్మా. అంటే అది వయస్సుకు సంబంధించింది కాదు. అవయవ దానం అవయవం ఎంత బాగా పనితీరు ప్రదర్శిస్తుంది అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఈవెన్ 80 సంవత్సరాల వ్యక్తిలో కూడా ఒక కిడ్నీ బాగా పనిచేస్తుంటే అత్యవసరంగా ఒక 50 సంవత్సరాల వ్యక్తికి అవసరం ఉంటే ఖచ్చితంగా 80 సంవత్సరాల వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయితే ఆయన ఖచ్చితంగా ఆ అవయవం కిడ్నీ దానం చేయొచ్చు.
1: ఓకే సార్. అవయవాల కొనుగోలు, అమ్మకాలను నిరోధించేందుకు ఎలాంటి చట్టాలు మన భారతదేశంలో అమల్లో ఉన్నాయో వివరించండి.
0: అవయవాల కొనుగోలు అంటే అమ్మకాలు అసలు జరిగే అవకాశం చాలా తక్కువ అమ్మా. భారతదేశంలో ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ అండ్ టిష్యూ యాక్ట్ 1994 మరియు ఆ తర్వాత వచ్చే సవరణల ప్రకారం అవయవాలు కొనుగోలు, అమ్మకం పూర్తిగా నిషేధించబడింది. ఈ చట్ట ప్రకారం అవయవ మార్పిడి ప్రభుత్వం గుర్తింపు పొందిన కేంద్రాల్లో మాత్రమే, ఓటీసీ సెంటర్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ లో మాత్రమే నిర్దేశించిన నిబంధనల ప్రకారం నిర్వహించాలమ్మా. చట్టాన్ని ఉల్లంఘించిన వాటికి కఠినమైన శిక్షలు, ఇదే వ్యవస్థలో ఏమైనా ఇన్వాల్వ్ అయిన వైద్యులకు వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్స్ కూడా క్యాన్సిల్ అవుతాయమ్మా.
1: సార్, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు ఉన్నవారు కూడా అవయవదాతలుగా ఉండవచ్చా?
0: ఖచ్చితంగా ఉండొచ్చమ్మా. అవి కంట్రోల్లో ఉండి అవి వాళ్ళ అవయవాలు లైక్ కిడ్నీ, లివర్ వాటిని ఏమాత్రం ప్రభావితం చేయకపోతే, ఆ కిడ్నీ లివర్ మిగతా ఆర్గాన్స్ బాగుంటే ఖచ్చితంగా వాళ్ళు అవయవదానం చేయొచ్చమ్మా.
1: మరణానంతరం అవయవదానం చేస్తే శరీర ఆకృతిలో మార్పులు వస్తాయా? అంత్యక్రియలకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి?
0: అబ్సల్యూట్లీ నో అమ్మా, అసలు ఏమీ లేదు. అవయవాల సేకరణ మెయిన్ అది ఒక సర్జికల్ ప్రాసెస్. ఎంత నిపుణులైన శస్త్రచికిత్స వైద్యులు ఆపరేషన్ థియేటర్లో నిర్వహిస్తారమ్మా. చాలా జాగ్రత్తలు, యాంటీసెప్టిక్ మెజర్స్ అన్ని తీసుకొని, స్టెరైల్ మెథడ్ తీసుకొని చేస్తారమ్మా. అనంతరం శరీరాన్ని సాధారణ స్థితిలో

0: అంతా చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. శరీర ఆకృతిలో ఎటువంటి తేడా కనిపించదమ్మ, బయటికి ఎలాంటి మార్పులు కూడా ఉండవమ్మ.
1: సార్, గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అవయవ దానంపై అవగాహన పెంచడానికి ఇంకా ఎటువంటి చర్యలు అవసరం?
0: పట్టణ ప్రాంతాల్లో మీరు చెప్పినట్టు ఇప్పటికే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాము మన స్టేట్ లో అన్ని జిల్లాల్లోనూ. బట్ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక భాషలో అవగాహన కార్యక్రమాలు, దీనికి సంబంధించిన గ్రామ సభలు, పాఠశాలలు, కళాశాలలు వాటిలో సభలు నిర్వహించి అవయవ దానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలమ్మా. ఆరోగ్య శిబిరాలు కూడా కండక్ట్ చేయాలి. తర్వాత ఎక్కువగా గ్రామాల్లో ఏంటంటే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు వీళ్ళందరూ ఈ ప్రజలతో మమేకమై ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ ద్వారా ప్రచారం విస్తృతం చేస్తే, గ్రామ సచివాలయ ద్వారా కూడా విస్తృతం చేస్తే మరింత ఉపయోగం ఉంది. ఎక్కువ మంది అవయవ దానానికి అంగీకరించే అవకాశం ఉండం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మత పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మనం ఇంతకు ముందు అనుకున్నట్టు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందన్న.
1: అవయవ దానంపై ప్రజల్లో ఇంకా ఉన్న ప్రధాన అపోహలు ఏమిటి, వాటిని ఎలా తొలగించాలి?
0: అవయవదానంలో మెయిన్ అపోహలు ఏంటంటే అమ్మా, అవయవాల కోసం త్వరగా చనిపోయినట్టు ప్రకటిస్తారంటారు. అంటే మనం అవయవదాన ప్రతిజ్ఞ చేసి మనం ఆర్గాన్ డొనేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే అలా తెలిస్తే వెంటనే మనం ఇంకా బతుకున్నా సరే బ్రెయిన్ డెడ్ అని సరిపోయినట్టు ప్రకటిస్తారని చాలా మంది అపోహ. కానీ దీనిలో ఏంటంటే వాస్తవం నలుగురు స్వతంత్ర వైద్యులు, ఇండిపెండెంట్ డాక్టర్స్ బోర్డు 6 గంటల వ్యవధిలో 2 సార్లు పరీక్షలు చేస్తారన్నమాట. దాంతో మార్పిడి బృందం, ఈ ట్రాన్స్ప్లాంట్ చేసే మార్పిడి బృందానికి, బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసే బృందానికి ఎటువంటి రిలేషన్ ఉండదమ్మా, అది ప్రజలు గ్రహించవలసిన విషయం. తర్వాత దీన్ని ఓన్లీ ధనవంతులకే అవయవాలు వెళ్తాయి అనేది ఒక బాగా జనాల్లో ఉన్న ఇది. కానీ కేటాయింపు కేవలం మనం అనుకున్నట్టు బ్లడ్ గ్రూప్ ప్రకారం, కంప్యూటర్ ఆధారితం, రక్త గ్రూపు, టిష్యూ మ్యాచింగ్, అత్యవసరం బట్టి, వెయిటింగ్ లిస్ట్ ను బట్టి, ఇవన్నిటిని బట్టి వస్తున్నాం. అంతేగాని డబ్బులకి కొనుక్కోవడానికి, దీనికి దాన్ని మార్చడానికి ఎటువంటి పరిస్థితుల్లో 0.00001% కూడా అవకాశం లేదమ్మా. తర్వాత ముసలి వాళ్ళు జబ్బు ఉన్న వాళ్ళు ఇవ్వలేరంటారు, దానికి మనం తీసుకున్నాం, ఇప్పుడే చెప్పాం. వయస్సు కాదు ముఖ్యం, అవయవ పనితీరు ముఖ్యం. 90 ఏళ్ల ముసలి ఆయనలో కూడా మంచి అవయవ పనితీరు కలిగిన కిడ్నీని 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వాళ్ళకు కూడా ఇవ్వచ్చాం. తర్వాత మీరు అడిగినట్టు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఇవ్వకూడదు అనేది కూడా ఏం లేదమ్మా. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా నియంత్రణలో ఉండి ఆ జబ్బులు, అవయవాలు పనితీరు బాగుంటే వాళ్ళు ఖచ్చితంగా అవయవదాతలుగా
2: మారవచ్చు.
0: తర్వాత దాన కుటుంబం, డోనర్ కుటుంబం కూడా డబ్బు ఖర్చు పెట్టాలని అందరూ అనుకుంటారు. నేను మీకు చెప్పాను, 1 రూపాయి కూడా దాత కుటుంబం ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. రెండోది డబ్బు తీసుకోవచ్చు అనుకుంటారు, ఇదంతా చట్ట విరుద్ధం, సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయండి. లాస్ట్ ఏంటంటే బ్రెయిన్ డెత్ నుండి కోలుకోవచ్చు అనుకుంటారు. బ్రెయిన్ డెత్ ఈజ్ పర్మనెంట్ డెత్, అన్లైక్ కోమా. కోమా ఈజ్ డిఫరెంట్, కోమా నుండి బయటపడవచ్చు, కానీ బ్రెయిన్ డెత్ అనేది పర్మనెంట్ డెత్ అమ్మా. దాని నుండి ఇంతవరకు ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా బయటపడలేదు.
1: సార్, చివరిగా ప్రతి కుటుంబం అవయవదానం గురించి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎందుకు ఉంది?
0: దీనికి 2 కారణాలమ్మా. ఏంటంటే ప్రతి కుటుంబము అవయవదానం గురించి మనిషి మరణాంతరం కూడా కొంత మంది జీవితాలను వెలిగించవచ్చు అన్నది అత్యున్నత మానవతా సేవ. బ్రెయిన్ ఆర్గాన్ డొనేషన్ అనేది అత్యున్నత మానవతా సేవ కిందకి వస్తుందమ్మా. ఒక దాత నిర్ణయం అనేక మంది ప్రాణాలను కాపాడగలదు. మనం ఒక దాత 8 మందికి బతికించగలదు అనుకున్నాం, అదే ఎంతో మంది జీవితాల్లో కొత్త జీవితాన్ని అందించగలరు. అంటే కార్నియా గానీ, టెండాన్స్ గానీ, హార్ట్ వాల్స్ కానీ, అవన్నీ చర్మం గానీ ఇది. కాబట్టి ప్రతి కుటుంబం అవయవదానం గురించి చర్చించాలి, సరైన అవగాహన పెంపొందించుకోవాలి, తమ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి పంచుకోవాలమ్మా. ఎందుకంటే

0: ఆర్గాన్ డొనేషన్ కి యాక్సెప్ట్ చేసి ప్రతిజ్ఞ చేసి దానిలో ఎన్రోల్ అయినా సరే మనం చనిపోయిన తర్వాత మన కుటుంబ సభ్యులతో మనం ముందర ఇదంతా నిర్ణయాన్ని పంచుకొని ఉంటే మాత్రమే మన కుటుంబ సభ్యులు అవయవదానం గురించి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దాంతో అది సక్సెస్ అవుతుంది, 8 మంది జీవితాన్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. సో అవయవదానం మహాదానం, మీ నిర్ణయం ఎవరికో ఒకరికి కొత్త జీవితాన్ని ఇస్తుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం మన కుటుంబాలతో చర్చించాలి. అది అమ్మా.
1: ఓకే సార్.
2: ఈరోజు మన ప్రత్యేక కార్యక్రమంలో అవయవదానం ప్రాముఖ్యత అనే ముఖ్యమైన అంశంపై మన అతిథి డాక్టర్ మన్మధరావు గారి ద్వారా ఎన్నో విలువైన విషయాలను తెలుసుకున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి విలువైన సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదాలు సార్. అతిథి జీవానందన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ డాక్టర్ మన్మధరావు గారు, పరిచయకర్త కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: भारती FM 101.3
1: అసలే వరుణ్ టైమ్ దట్టు ఈరోజు శ్రీదేవి గారి పాటే. అలా మరి అందమైన పాట వినేశారు వేటగాడు సినిమా నుంచి ఎస్పి బాలు గారు పి సుశీల గారు కలిసి పాడగా. మరి మనమైతే హర్విల్లులో ఉన్నాం కదా, మరి నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ రెయిన్బో క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని ఏ ప్లేస్ని పిలుస్తారు తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. ఇప్పుడే విన్నవాళ్ళైతే మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తున్నాను, ఆన్సర్ చేసేయండి 0866248814 ఇది వాట్సాప్ నెంబర్. మరి నాకైతే ఆన్సర్స్ వచ్చేసాయి కదా, చూసేద్దాం ఎవరేం పంపించారు ఆన్సర్స్ అనేది. సో కలకత్తా అంటూ పంపించారు నరేష్ గారు, మెర్సి విజయ గారు మహబూబ్ నగర్ నుంచి కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు అప్పలరాజు గారు పడ నుంచి, అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, మల్లికార్జున గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ మరొకసారి అంటున్నారు, ఆల్రెడీ అడిగేశాను. మధుసూదన్ గారు అనంతపూర్ నుంచి పంపించారు, రెయిన్బో క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని ఏ ప్లేస్ని అంటారు? ఓకే మరి తెలిసి ఆన్సర్ చేసేయండి. అండ్ ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ గుడ్ మార్నింగ్ అంటూ భానుగారు లెవెలపాడు నుంచి పంపించారు గుడ్ మార్నింగ్, అలాగే వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. హాయ్ చందనమ్మ అంటూ వాసు గారు జన్మండ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ అలాగే అనుకుంటున్నా అంటూ రఘుబీర్ సింగ్ సుగ్నాభాయ్ గారు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ అలాగే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. ఎలా ఉన్నారు ఇక్కడ అప్పుడప్పుడు భానుడు వరుణ్ మధ్య మధ్యలో వాయు కంబైన్గా వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు అంట, ఓకే పవనా. సో అది సంగతి. ఆన్సర్ విషయానికి వస్తే అంటూ కరెక్ట్

డాన్స్ చేసేసారు. ఓకే, అండ్ చక్కగా ఎంజాయ్ చేయండి. మరి నేచర్ని ఎవరు వచ్చినా సరే మనం వెల్కమ్ చెప్పేస్తాం కదా, అది మనకి ఉన్న టాలెంట్. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రపంచ ఇంద్రధనస్సు రాజధాని అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఎగ్జామ్లో ఒక వెనుక వ్యక్తికి రా ఓకే ఎగ్జామ్లో మన వెనకున్న వ్యక్తి రాసేది ముందున్న వ్యక్తికి బాగా కనిపిస్తాయి కదా, అట్లా పంపించారా ఆన్సర్ని. సో సత్యభార్గవి గారు తాడిపత్రం నుంచి పంపించారు. అంటే మీరు ఇక్కడ మధ్యలో ఏదో మిస్ అయ్యారు, మీరు పంపించిన మెసేజ్లో నాకైతే అర్థమవుతుంది. ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇంకా ఫణి సత్యశ్రీ గారు తెనాలి నుంచి ఆన్సర్ చేశారు, యూకే అంటూ, బట్ కాదు, దాని పైన పెట్టారు, అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు అనంతపూర్ నుంచి అనురాధ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా అది ఎందుకు ఏమిటి ఎలా అనేది కూడా పంపించారా, వెరీ నైస్ అండి. అరుణ్ కుమార్ గారు అండ్ ఫ్యామిలీ పులివెందుల నుంచి పంపించారు. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ చందన అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్ని ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ విజయవాడ నుంచి నందు గారు పంపించారు గుడ్ మార్నింగ్ అంటూ, గుడ్ మార్నింగ్ అండి. అండ్ హైదరాబాద్ అంట ఆన్సర్ ఎవరు వల్లూరు నుంచి పంపించారు నరసింహ గారు, పద్మాభాయ్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. ఓకే, కానీ అది ఆన్సర్ కాదు. అండ్ హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ మస్తాన్ గారు ఫ్యామిలీ పంపించారు హైదరాబాద్ నుంచి. అండ్ మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా కోటేశ్వరి గారు హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్, మొదటి ప్రశ్న వినలేదు ఆన్సర్ మీరే చెప్పాలమ్మా అంటున్నారు వేణుగోపాల్ దత్త గారు, చెప్పేస్తాను. అండ్ అలాగే భరత్ కుమార్ గారు మిర్యాలగూడ నుంచి ఆన్సర్ చేశారు. సో జలపాతం కాదు, అదొక ప్రదేశం అనమాట యాక్చువల్గా. నెక్స్ట్ ఇంకా తిరుమలేష్ గారు పంపించారనమాట తండ్రపాడు విలేజ్ నుంచి అట, కరెక్ట్ ఆన్సర్ అండి మీది కూడా. అండ్ కరెక్ట్ ఆన్సర్ మల్లికార్జున గారు, అభిరామ్ గారు కేశవ నగర్ నుంచి చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా కోడుమూరు నుంచి విశ్వేశ్వరయ్య గారు అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రమణారావు గారు ఫ్యామిలీ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు అనంతపూర్ నుంచి ఖండం పేరు చెప్పారు, ఓకే, బట్ ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్ అయితే చెప్పలేదు కదా, ఇట్స్ ఓకే ఫైన్, నేనైతే 50 మార్క్స్ ఇచ్చేస్తాను మీకు. అండ్ నెక్స్ట్ ఇంకా కాలిగ్రఫీ డే గురించి పంపించారా, ఓకే నైస్ అండి, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా బెంగళూరు అనుకుంటున్నారు నరేష్ గారు, మెర్సీ విజయ, సో కాదండి. అండ్ భీమేశ్వరరావు గారు పడని నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రంగాచార్య గారు హిందూపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఇవి, మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో చూసేద్దామా. రెయిన్బో క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి హవాయ్ నగరాన్ని అంటారనమాట. మరి ఈ హవాయి నగరం గురించి మాట్లాడితే గనక ప్రత్యేకమైన వాతావరణంతో పాటు పర్వతాలు, సముద్రపు గాలులు వీటన్నిటి వల్ల అక్కడ మనకి ప్రతిరోజు కూడా చాలా పెద్ద పెద్ద ఇంద్రధనస్సులు అనేవి ఏర్పడుతూ ఉంటాయట. సో అందుకని చెప్పేసి దానికి ఆ నగరానికి ఆ పేరైతే వచ్చింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, మరి అంత అందంగా కనిపించే ఇంద్రధనస్సు ఎక్కడ మనకి కనబడుతుంది, ఎక్కువగా నదులు ఆ జలపాతాల దగ్గరే కదా. కానీ ఒక దేశం ఉంది, ఆ దేశంలో ఒక్క నది కూడా ఉండదట. ఆ దేశం ఏదో మీకు తెలుసా? తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248814 ఈ ప్రపంచంలో ఒక్క నది కూడా లేని దేశం ఒకటి ఉంది, ఆ దేశం పేరేంటి? మీకు తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248814 ఇప్పుడైతే మంచి సాంగ్ విందాం, వింటూ స్టే ట్యూన్డ్.

0: ఏంజెలు, ఏంజెల్ ఆన్.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం వాణిజ్య ప్రకటనలు విందాం.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
2: హేయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం

లెనిన్ సినిమా నుంచి సాంగ్ వినేశారు, మనం అయితే హర్వీలిలో ఉన్నా. మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. చూసేద్దాం ఎవరెవరు ఏమేమి పంపించారు. ఒక్క నది కూడా లేని దేశం ఒకటి ఉందని చెప్పా కదా, అదేంటో తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను, ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. మరి ఇందాక సత్యభార్గవి గారు అయితే మెసేజ్ చేశారు కదా, ఏమని చెప్పారంటే, సో ఎవరైతే ఎడం చేతి వాటం ఉన్నవాళ్ళు ఉంటారో, అంటే ఎడం చేతి వాటం ఉన్నవాళ్ళు రాస్తూ ఉంటారు కదా, మెయిన్లీ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా, ఆ రాసేటప్పుడట వెనకాల కూర్చున్న వ్యక్తికి ఈజీగా వాళ్ళ పేపర్ కనిపిస్తుందంట కదా, నిజమే అదైతే మటుకు. సో సత్యభార్గవి గారు పంపించారు. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ మల్లికార్జున గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పడని నుంచి. శ్రీదేవి గారు పాటలతో హర్విల్లు బొమ్మ బ్లాక్ బస్టర్ దద్దరిల్లిపోతుంది రేడియో అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్. నెక్స్ట్ ఇంకా మహబూబ్ నగర్ నుంచి ఆన్సర్ చేశారు నరేష్ గారు, మర్సి విజయ జర్మనీ అంటున్నారు, కాదండి. అండ్ సంధ్యా గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు, దస్కిర్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే జగిత్యాల నుంచి పంపించారనమాట ప్రకాష్, కార్తికేయ, సుజాత అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే రంగచేర్లు గారు ఫ్యామిలీ హిందూపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. అందరికీ శుభోదయం అంటూ కోనకొండ్ల రమణారావు గారు పంపించారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్

నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు కరెక్ట్ ఆన్సర్, వాసు గారు చన్నమండ నుంచి కరెక్ట్ ఆన్సర్, వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, అరుణ్ కుమార్ గారు పంపించారు పులివెందుల నుంచి కరెక్ట్ ఆన్సర్, ఇదే కాకుండా అంటూ కూడా పంపించారు. ఓకే నెక్స్ట్ ఇంకా విజయవాడ నుంచి నందు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అలాగే ఎవరు పంపించారు, వేణుగోపాల్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా నదులు లేని దేశం అంటూ పంపించారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు, అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ భీమేశ్వరరావు గారు పంపించారనమాట పెడ నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు, ఎలా ఉన్నారు అంటూ చండిక వరలక్ష్మి వాసు అందరూ అడుగుతున్నారు. ఫైన్ అండి, గంటలంపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. అండ్ నెక్స్ట్ ఇంకా శ్రావ్యశ్రీ అరుణ గారు అండ్ ఫ్యామిలీ అంతా అయ్యప్ప నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనుకుంటా అంటున్నారు రవీందర్ గారు దుబాయ్ నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్, అంటే హాఫే పంపించారు కాబట్టి హాఫ్ కన్సిడర్ చేసేస్తాను, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమన్పాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కోడుమూరు నుంచి విశ్వేశ్వరయ్య గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అలాగే విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ గారు పాపినేపాలెం నుంచి పంపించారు, ఇప్పుడు 100 మార్క్స్ రావాలి నాకు అంటున్నారు, వచ్చేసాయి మీకు, సో చక్కగా తీసేసుకోండి 100 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఇంకా ఉదయం నుంచి మంచి విషయాలు చెబుతూ మంచి పాటలు వినిపించారు అంటున్నారు వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు మీరు. అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు, వర్షాల సమయంలో ప్రవహించే వాడులు మాత్రం ఉంటాయంట, ఓకే సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జగ్గయ్యపేట నుంచి పంపించారు యూసఫ్ గారు, ముజఫర్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే హర్ష కుమార్ గారు తెన్నేరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ గారు తెనాలి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఓకే అంటే మీరు ఉండే ప్లేస్ని పంపిస్తున్నారు ఇందాకటి నుంచి, ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇంకా భవానీ నగర్ నుంచి పంపించారు రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు ఇద్దరు కూడా, సో కరెక్ట్ ఆన్సర్ ఏనండి. నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నరసింహ గారు, పద్మాభాయ్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ని వాళ్ళ నుంచి. అండ్ విజయవాడ నుంచి భార్గవి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఒక్క నది కూడా లేని దేశం అంటూ కరెక్ట్ ఆన్సర్ సత్యభార్గవి గారు పంపించారు. అండ్ అలాగే దమ్మోజ్ వెంకటచారి గారు ఫ్యామిలీ పంపించారు, పేర్లేనా ఆన్సర్ ఎక్కడండి, ఆన్సర్ కూడా పంపించాల్సింది. మరి ఒక్క నది కూడా లేని దేశం ఏది అని అంటే సౌదీ అరేబియా అనమాట, అది సంగతి. అంటే చాలా ఉన్నాయి బట్ ఫస్ట్ ప్లేస్ దేనికి వెళ్ళింది అని అంటే సౌదీ అరేబియాకే వెళ్ళిపోయింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, రెడీగా ఉండండి. మరి ఇక్కడైతే మనకు ఒక్క నది కూడా కనపడదు కానీ ఇంకొక నగరం ఉంది, అక్కడికి వెళ్తే మనకి ఎన్నో ద్వీపాలు కనబడతాయి అన్నమాట. అలాగా ఒక 118 ద్వీపాలతో ఒక నగరం ఏర్పడింది, ఆ నగరం పేరేంటి మీకు తెలిస్తే 0866248814కి ఆన్సర్ చేసేయండి. 118 ద్వీపాలతో ఏర్పడిన నగరం ఒకటి ఉంది, అంటే ఒక సిటీ ఉంది, అదేంటో తెలిస్తే ఆన్సర్ చేసేయండి. ఇప్పుడు ఒక మంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

18 ద్వీపాలతో ఏర్పడిన నగరం ఏంటి అని అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. మరి ఇప్పుడు మీరు విన్న ఈ పాట ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వినేశారు. అండ్ మనహర్ విల్లులో ఈ క్వశ్చన్కి ఎవరెవరు ఏ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. ఫ్రెంచ్ దేశం అనుకుంటున్నారు చిత్రియాల నుంచి దమ్మోజ్ వెంకటాచారి గారు. కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారు? గుడ్ మార్నింగ్ అంటూ వీరరాఘవమ్మ గారు, మోనికా గారు అండ్ అందరూ కూడా పంపించేశారు. వెరీ గుడ్ మార్నింగ్. అలాగే కనకారావు గారు పడని నుంచి పంపించారు ఆన్సర్ని. సో అదైతే ఆన్సర్ కాదు, స్వీడన్ కాదు, అండ్ విశాఖపట్నం అట. ఓకే, సో ఒక పేరు సరిపోతుంది కదండి. ఒక ఊరు పేరు విశాఖపట్నం అయినా లేదా మహబూబ్ నగర్ అయినా ఏదన్నా ఒకటే సరిపోతుంది. నరేష్ గారు నెక్స్ట్ ఇంకెవరు పంపించారు అంటే అప్పలరాజ్ గారు పడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు అనంతపూర్ నుంచి పంపించారు. సో ఇదైతే ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు? కోటేశ్వరి గారు హైదరాబాద్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. భీమేశ్వరరావు గారు పంపించారు అనమాట, పెడన నుంచి అనుకుంటా. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే భీమన్పాడ్ నుంచి పంపించారు. మొదట్లో వినిపించిన పాట పరాశక్తి అనే సినిమాలోది అనమాట. మన కార్తికేయ హీరో కార్తికేయ అని నటిస్తారా, శివ కార్తికేయన్. సో తను నటించిన పరాశక్తి అనే సినిమాలోది ఆ సాంగ్ అయితే. మరి అది సంగతి. భీమన్పాడ్ నుంచి వెంకట లక్ష్మిరెడ్డి గారు అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్ కాదు, ఫ్లోలో చెప్పేసేదాన్ని కరెక్ట్ ఆన్సర్ అని. సో అదైతే కాదు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు? స్వీడన్ అంటూ దస్తగిరి సంజయ్ గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు, కాదండి. అండ్ అలాగే సాయికృష్ణ ప్రసాద్ గారు బోండాల వాడ అంట. ఓకే, మీ ఊరు పేరు వెరైటీగా ఉందండి, బట్ ఇట్స్ ఓకే. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు అంటే వెనీస్ అంటున్నారు. సో పులివెందుల నుంచి పంపించారట అరుణ్ కుమార్ గారు, అది సంగతి. సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని.

అలాగే వేదాంతం జానకి గారు నా ఆన్సర్ అంటూ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ ఐ థింక్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. హర్ష కుమార్ గారు కంకిపాడు నుంచి. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఫణి సత్యశ్రీ గారు, నేనైతే తెనాలి అనే చెప్తాను, మీరు ఇది ఆన్సర్ లాగా పెట్టేస్తున్నారు ఇందాకటి నుంచి. సో కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగశాలు గారు టీచర్స్ కాలనీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ కాదు, ఇండోనేషియా అయితే కాదు. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, అర్ణ గారు ఫ్యామిలీ స్వీడన్ అంటున్నారు నారాయణపేట నుంచి. సో కాదండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ శ్రావ్య

ఇందాక మీరు ఆన్సర్ అని పెట్టండి ఈసారి మధుసూదన్ రెడ్డి గారు. సో ఇందాకటిది కూడా కరెక్టే అయితే, అండ్ నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే యూసఫ్ గారు జగ్గైపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, దస్గిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మరి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఇవి. మరింతకీ ఆ అందమైన నగరం ఏంటో చూసేద్దామా. చెప్పేలోపు నాకైతే ఇంకొక ఆన్సర్ వచ్చింది, నరేష్ గారు మెర్సీ విజయ గారు పంపించేశారు కరెక్ట్ ఆన్సర్ మహబూబ్ నగర్ నుంచి. మరి ఇందుకీ ఆన్సర్ ఏంటి అని అంటే 118 ద్వీపాలతో ఏర్పడిన నగరం వెనీస్ అన్నమాట. సో చాలా అందంగా ఉంటుంది, అండ్ ఇక్కడే మనం చూడదగ్గ ప్రాంతాలు చాలానే ఉన్నాయి వెనీస్లో అయితే. ఎప్పుడన్నా మనం టూరిజం అలా అలా ప్లాన్ చేసినప్పుడు, మన అందరం కలిసి వీబీ టూర్ వేసినప్పుడు నేను ఖచ్చితంగా ఈ వెనీస్ గురించి అయితే మీ అందరికీ షేర్ చేసేస్తాను. అండ్ ఇక్కడ ఇక్కడ మనకి కనబడేది ఏంటంటే, ఆ చిన్న చిన్న ద్వీపాలు మాత్రమే కాదు, ఆ ద్వీపాల మధ్య మనకి రవాణా కోసం 400 పైగా వంతెనలు కనబడతాయి, రకరకాల కాలువలు ఉంటాయట. సో అందుకే దానికి మరో పేరు కూడా ఉంది, ఫ్లోటింగ్ సిటీ అని చెప్పి వెనీస్కి. అది సంగతి. అండ్ చివరిగా ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, మరి తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866-248-8814. మరి ఏ రెప్టైల్స్ యొక్క సమూహాన్ని బేల్ గాని నెస్ట్ గాని అని చెప్పి పిలుస్తారు? ఏ రెప్టైల్స్ యొక్క సమూహాన్ని నెస్ట్ అని చెప్పి పిలుస్తారు లేదా బేల్? సో ఈ రెండిట్లో ఏ పేరుతో పిలిచినా అది కరెక్టే అవుతుంది. మరింతకీ ఆ రెప్టైల్స్ ఏంటి అంటే ఆ పాకే జీవులు ఉన్నాయన్నమాట, అవేంటి మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేసేయండి 0866-248-8814. ఏ రెప్టైల్స్ యొక్క సమూహాన్ని బేల్ లేదా నెస్ట్ అని చెప్పి పిలుస్తారు? తెలిస్తే ఆన్సర్ చేసేయండి. ఇప్పుడైతే హిట్ 3 సాంగ్ అయితే వచ్చేస్తుంది.

ఏ రెప్టైల్ సమూహాన్ని మనం బేల్ లేదా నెస్ట్ అంటాము అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసే చూసేద్దాం. పాములట భాస్కర్ గారు పంపించారు, కాదండి. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే జగ్గైపేట నుంచి నజీరా ముజఫర్ ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ కూడా పంపించారు పాములు అంటూ. సో కాదండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు? వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి అనమాట. మరలా మా చందన గారితో మెసేజెస్ ద్వారా మాకు వీణులు విందు చేస్తారు అంటున్నారు. తప్పకుండా చేద్దామండి. అండ్ నెక్స్ట్ ఇంకా అరుణ్ కుమార్ గారు పంపించారు పులివెందుల నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కొనకొండ్ల రమణారావు గారు పంపించారు పాములు లేదా మొసళ్ళు అంటూ, రెండు కూడా కాదండి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి పంపించారు రమేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే కరెక్ట్ ఆన్సర్ అనంతపూర్ నుంచి అనురాధ గారు. అండ్ అలాగే వాయిస్ ఇస్ సో స్వీట్, పాట పాడండి చందన అంటున్నారు మురళి గారు. ఐ విల్ ట్రై అండి. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు, కింగ్ కోబ్రా కాదు, అనంతపూర్ నుంచి సురేష్ గారు. అండ్ నెక్స్ట్ పాములు అయితే కాదు, సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి. అండ్ మొసళ్ళు కూడా కాదు, హర్ష కుమార్ గారు తెన్నేరు నుంచి. అండ్ క్వశ్చన్ వినలేదు, మరొకసారి చెప్పగలరు అంటున్నారు. బాయ్ బాయ్ చెప్పేస్తూనే మధుసూదన్ గారు, నేను ఇంకా 2-3 ఆన్సర్స్ ఉన్నాయి, రివీల్ చేసేస్తాను, అప్పుడు వినేసేయండి అని చెక్క. అండ్ నెక్స్ట్ ఇంకా సాయి కృష్ణ ప్రసాద్ గారు బోనాలవాడు అనుకుంటా, బహుశా డి పడినట్టుంది. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అయితే చేశారు. కాదు, ఆన్సర్ అయితే అది కాదు. నెక్స్ట్ ఇంకా విజయలక్ష్మి గారు 11 నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మళ్ళీ ఎప్పుడొస్తారు? త్వరలోనా అతి త్వరలోనా అంటున్నారు. అతి త్వరలోనే అది సంగతి. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారు? కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంది మీ ఆన్సర్స్లో. అండ్ నెక్స్ట్ ఇంకా రంగశర్లు గారు పంపించారు టీచర్స్ కాలనీ నుంచి, బహుశా నల్లులు అంటున్నారు. సో నల్లులు అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా పాపారావు గారు నర్సాపురం నుంచి గబ్బిలాలు అంటున్నారు. గబ్బిలాలు పక్షులు కిందకు వస్తాయి కదా అని అడిగింది, రెప్టైల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా పాములు అంటూ పంపించారు నరేష్ గారు, మర్సి విజయ గారు ఫ్యామిలీ. సో అది కూడా కాదు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే తాబేళ్ళు అనమాట. సో అది విషయం. నెక్స్ట్ ఇంకా అయితే రేపే అనమాట విచ్ షో అనుకుంటున్నారు అంటున్నారు విజయలక్ష్మి గారు. కాదు కాదు, మీకు ఒక సడన్ సర్ప్రైజింగ్గా వస్తా అనమాట. ఎప్పుడనేది చెప్పను కానీ అతి త్వరలోనే వస్తా, కానీ అది విషయం. మరి వెయిట్ చేయండి అంతవరకు కూడా. అండ్ ఇది మన హర్వీలు ప్రోగ్రామ్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే చెప్పేశాను కదా తాబేళ్ళు. మరి తాబేళ్ళని తాబేళ్ళ గుంపుని బేల్ అని చెప్పి పిలుస్తారు. అలాగే వాటి చిన్న పిల్లలు ఉంటాయి కదా, పుట్టిన పిల్లలు, వాటి గుంపును అయితే నెస్ట్ అని చెప్పి పిలుస్తారు అనమాట. అది సంగతి. అండ్ మీ అందరినీ నేను త్వరలోనే కలుస్తాను మళ్ళీ. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి FM. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. ఈ రోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా నగరామలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్ర పర్యావరణ అటవీశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్తో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తిరుపతి అంతర్జాతీయ

విమానాశ్రయానికి ఈ వీసా కేంద్రం మంజూరైంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్వామివారి దర్శనానికి తిరుపతికి వచ్చే విదేశీయులకు మేలు జరగనుంది. ఈ వీసా కేంద్రం సేవలు ప్రారంభమైతే విదేశీ భక్తులు నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకోవచ్చు. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం విదేశాలపై ఆధారపడవలసిన అవసరం లేకుండా రాష్టంలోనే విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యమివ్వాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్టంలో విస్తారంగా ఉన్న బీచ్ శాండ్ మినరల్స్ కు విలువ జోడించి దేశ అవసరాలకు ఉపయోగపడేలా చేయాలని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో అమరావతి దేశంలోనే ఆదర్శ రాజధానిగా రూపుదిద్దుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతి అభివృద్ది ప్రయాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన టిక్కెట్లను ఈ రోజు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే దంపతులు తప్పనిసరిగా టికెట్లు తీసుకోవాలని, టీటీడీ అధికారిక వెబ్సైట్లోనే టికెట్లను పొందాలని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి పరిశ్రమలకు ఎస్క్రో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలను చెల్లించాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇంధనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 25 ప్రాజెక్టులకు సంబంధించిన 2,08,406.16 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదించింది. ప్రసవానికి ముందు, తరువాత ఏ తల్లి ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం అధునాతన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రవేశపెట్టిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆయన నిన్న గుంటూరులోని జీజీహెచ్లో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపొందించేందుకు విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నామని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో డ్రోన్ల ద్వారా విత్తన బంతులను విదజల్లే కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు.

0: भारती एफएम 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. మరి సినిమా కబుర్ల నుంచి ఈవినింగ్ మనం వివిధ ప్రోగ్రామ్ వరకు కూడా వివిధ రకాల బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుంటూ మంచి మంచి సాంగ్స్ కూడా వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉందాం. మరి 11:13 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, ఇక ఫస్ట్ మనం సిరిమల్లె పువ్వా సాంగ్ తో అలా మన సినిమా కబుర్లని స్టార్ట్ చేసేసాం కదా. నిజంగా ఈ రోజు మన శ్రీదేవి గారి జయంతి అనమాట. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం ఇలా ఎన్నో లాంగ్వేజెస్లో కొన్ని వందలాది మూవీస్లో కథానాయికగా నటించి అగ్రనటులలో ఒకరిగా మంచి పేరు సంపాదించుకున్న అలనాటి సుందరి మన శ్రీదేవి గారు. మరి నిజంగా ఆవిడ అప్పుడు మన మధ్య లేకపోయినా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఆవిడ నటన, ఆవిడ అందం, ఆవిడ ఎన్నో రకాలుగా మనందరికీ బాగా గుర్తుండిపోతారు. మరి ఆవిడ బర్త్ నేమ్ అందరికీ తెలుసు కదా. పుట్టినప్పుడు మరి శివకాశి, తమిళనాడులో ఉన్న శివకాశిలో జన్మించారు. August 13, 1963 అనమాట. శ్రీ అమ్మ అయ్యంగర్ అయ్యప్పన్, సో ఇది ఆవిడ పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఇక మళ్ళీ మన చైల్డ్ ఆర్టిస్ట్గా తను ఆర్టిస్ట్గా తన మూవీస్లో కెరీర్ని స్టార్ట్ చేస్తూ మెల్లమెల్లగా అగ్రనటుల సరసన ఎన్నో ఎన్నో వందలాది మూవీస్ను నటించి, అలాగే భాషకి ఒక భాష అంటూ దానికి మాత్రమే ఒక లాంగ్వేజ్కి మాత్రమే కాకుండా అన్ని లాంగ్వేజెస్లో ఆవిడ నటిస్తూ ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు కదా. మరి ఆవిడని గుర్తు చేసుకుంటూ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మైహూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
3: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
3: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని

ఎస్వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ ఇక మనమైతే సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో ప్రెసెంట్ ఎక్కడ చూసినా ఇరుముడి మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు కదా. ఆగస్టు 21న ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు కదా. మరి దీనికి సంబంధించి ఒక ట్రైలర్ కూడా వచ్చేసింది, మీరు కూడా చూసే ఉంటారు. మరి ఇందులో రవితేజ గారు చాలా కొత్తగా అండ్ ఇప్పటి వరకు ఆయనని మనం చూడని గెటప్ లో చూస్తున్నాం కాబట్టి దీని మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మాత్రం ఫాదర్ సెంటిమెంట్, అలాగే డైలాగ్స్, రవితేజ గారి నటన, మ్యూజిక్ అన్ని కూడా చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి జనాల్ని అని మాత్రం బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ అందిస్తున్నారనమాట ఈ మూవీకి. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించారు. మరి చూద్దాం, ట్రైలర్ అయితే సూపర్ గా ఉంది కాబట్టి 21న అంటే ఇంకా ఒక 2 వీక్స్ లో ఈ మూవీ అయితే మన ముందుకు రాబోతుంది కాబట్టి మరి ఈ మూవీ టీమ్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం రవితేజ గారు ప్లే చేస్తున్నాను మీరు పక్క ఈ మూవీ నుంచి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పటం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.

జోనితా గాంధీ వాయిస్ లో తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. ఇక సినిమా కబుర్లలో మనం నెక్స్ట్ అప్డేట్ ఏం తెలుసుకోబోతున్నాం, చిరంజీవి గారి 158వ సినిమా గురించి అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది. మన శంకర వరప్రసాద్ సినిమా కంటే కూడా ముందుగానే మనకి ఈ విశ్వంభర మూవీ గురించి తెలుసు, టైటిల్ తెలుసు, మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది అని తెలుసు. కానీ సినిమా రిలీజ్ మాత్రం అలా వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ సమ్మర్లో మేలో రిలీజ్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ అది కాస్త అక్టోబర్ 16 రిలీజ్ చేస్తాము అని ఇటీవల అయితే మేకర్స్ అయితే ప్రకటించేశారు. మరి ఇది కూడా ఎగ్జాక్ట్ గా అదే రోజున వస్తుందా, లేకపోతే దీనికి ఇంకా వాయిదాలు పడే ఛాన్సెస్ ఉన్నాయా అనేది మాత్రం పూర్తిగా టాక్ అయితే రావాల్సి ఉందన్నమాట. మరి చూడాలి. అండ్ ఇది కాకుండా ప్రెసెంట్ అయితే బాబీ గారితో, డైరెక్టర్ బాబీ గారితో మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మూవీ చేస్తున్నారని కూడా ఆల్రెడీ తెలుసు కదా. మరి ఈ సినిమా టైటిల్ వచ్చేసి కదిరి అని చెప్పేసి ఒక లీక్ అయితే వచ్చేసింది. చిరు గారు మరి కొరియన్ కనకరాజు ఈవెంట్ లో మాట్లాడేశారు కదా. మరి చూడాలి ఈ కదిరి మూవీ ఫస్ట్ వస్తుందా, లేకపోతే విశ్వంభర రిలీజ్ డేట్ ముందు అప్డేట్ ఇస్తారా. సో దీని గురించి తెలియాలంటే కొంచెం మనం వెయిట్ చేయాల్సిందే. ఈలోపు హ్యాపీగా మనం మంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. మీ అందరి కోసం మనశంకర వరప్రసాద్ సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తం

0: చెల్లిస్తే చాలు 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
0: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
0: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 11:48 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
3: అయినా నేనేం తప్పుగా అన్నానని, జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుందన్నాను.
2: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
3: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనకు, ఏదో చిరాగ్గా ఉంది.
2: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
4: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 గబ్బర్ సింగ్ మూవీ నుంచి టైటిల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి మరి ఓజీ 2 మూవీ గురించి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా న్యూస్ ఏంటంటే, నవంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అయితే జరుగుతోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చేసాయి. మరి నవంబర్ నుంచి షూటింగ్ కంప్లీట్ చేసుకుని త్వర త్వరగా నెక్స్ట్ ఇయర్ ఈ మూవీ మన ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నారు డైరెక్టర్ సుజిత్. లైక్ డైరెక్టర్ సుజిత్ తర్వాత మళ్ళీ హీరో నానితో మూవీ చేయడానికి కూడా రెడీగా ఉన్నారనమాట. సో అది అప్డేట్. అండ్ ఇంకా మన హీరో విక్టరీ వెంకటేష్ గారు కూడా వరుసగా మూవీస్తో అలా బిజీగా ఉన్నారండి. ఆదర్శ కుటుంబం సినిమాతో మనకి దీపావళి టైం కల్లా మన ముందుకు వచ్చేస్తారు ఈ సంవత్సరం. ఇక నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా అనిల్ రావపూడి డైరెక్షన్లో ఒక మూవీ కళ్యాణ్ రామ్ గారితో కలిసి నటిస్తున్నారు కదా. సో ఆ సినిమా రిలీజ్కి కూడా మరి సంక్రాంతి కోసం రెడీ అయిపోతున్నారు. ఇక మనకి వెంకటేష్ గారు ఎక్కువగా చూసుకుంటే మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళందరితో కలిసి హ్యాపీగా మల్టీస్టార్ చేసేస్తూ సూపర్ హిట్ మూవీస్ అయితే తీస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ తన ప్రాజెక్ట్ మరి ఇంకొక హీరోతో కూడా ఆయన కలిసి నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. డేర్ డెవిల్లో ఒక మూవీ, అంటే డేర్ డెవిల్ అనే ఒక సినిమా రాబోతుంది. హీరో అజిత్ గారు నటిస్తున్నారనమాట, తమిళ స్టార్ అజిత్ గారు. మరి ఆయన పక్కన హీరో వెంకటేష్ గారు కూడా నటిస్తున్నారు, ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ మూవీలో అని మాత్రం లేటెస్ట్ అప్డేట్ అనమాట. మరి దీని మీద క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉంది, మరి చూడాలి. ఇదే కనుక నిజమైతే ఇటు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు మిగతా అన్ని ఇండస్ట్రీస్ హీరోస్ అందరూ కలిసి ఇలా మల్టీస్టార్ చేస్తే నిజంగా అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇక మీ అందరి కోసం సంక్రాంతి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎదగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్.

అజ్జి పుల్ల గీచేసేయ్, నీలో సైతం తరిమేసేయ్. డ్రైవ్ ది డెవిల్ అవుట్. నేను పుట్టాను.

0: ஆகாசவாணி அனந்தபுரம் கேந்திரம். வாணிஜ்ய பிரகடனில் விந்தாம்.
1: ஏய், இதேன்டி கொத்ததா? எப்படி கொண்டாவு?
2: GRT Golden 11 Jewelry Purchase Plan లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT Golden 11 Flexi ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT Jewelers.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: GRT Golden 11 Jewelry Purchase Plan లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT Golden 11 Flexi ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT Jewelers.
0: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 12:16.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
6: లిస్నింగ్ టు వివిధ్ భారతి FM 101.3. సో ఇందాక మనం షాపింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. బేసిక్ గా మనందరి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఒక వస్తువు ధర 12,000 రూపాయలు ఉందనుకోండి, దాన్ని కాస్త 11,999 రూపాయలుగా మార్చినప్పుడు, ఆ షాప్ వాళ్ళు అలా మార్చినప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని చూస్తే అనుకోకుండానే దాన్ని మనం ఆఫర్గానే భావించేస్తాం. అండ్ కంపెనీ చెప్పిన ధరకు అది కేవలం 1 రూపీ మాత్రమే తక్కువ అని తెలుసుకునేలోపే ఆ వస్తువు మీద కాస్త మనకి ఇంట్రెస్ట్ అయితే పెంచేసుకుంటాం, కొనేస్తూ ఉంటాం. సో అదే రౌండ్ ఫిగర్ రేట్తో కనుక షాపింగ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్, 100 రూపీస్, 2,000 రూపీస్ ఇలా, అప్పుడు ఏదన్నా కొంటే అప్పుడు ఏమనిపిస్తుంది, అమ్మో ఎక్కువ పెట్టేసామేమో అని అనిపిస్తుంది. సో ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అందరికీ వస్తుంది. కాబట్టి అలా కాకుండా 49 రూపీస్, 99 రూపీస్ ఇలా, 999 రూపీస్ ఇలా పెట్టారనుకోండి, అలాంటి ఫీల్ కలగదు. అండ్ తక్కువనే ఖర్చు చేస్తున్నాం మనము అనే ఫీలింగ్లో ఉంటామంట. సో ఇది సైకాలజిస్టులు కూడా చెప్తున్న విషయం ఇదే అనమాట. అందుకోసం తక్కువ ధరల్లో ఉన్నట్టే ఫీల్ అయిపోయి అన్ని వస్తువుల్ని కొనేస్తాం. కాబట్టి షాప్ వాళ్ళు కూడా ఇదే ట్రిక్ని యూస్ చేసి అలా పెడుతూ ఉంటారు. అండ్ చాలామంది 9 అదృష్ట సంఖ్యగా కూడా భావిస్తారంట. మరి దీనికోసం ఒక చిన్న సర్వే కూడా చేశారంట తెలుసా, కొన్ని సంవత్సరాల క్రితం వినియోగదారుల మైండ్ సెట్ను తెలుసుకోవడానికి ఒక పరిశోధన చేస్తే, ఒక వస్తువును అంటే ఒకే వస్తువును 349 రూపీస్కి అలాగే 399 రూపీస్కి కూడా అమ్మడం జరిగింది. అయితే చాలామంది 349 కంటే కూడా 399 రూపీస్ ఉన్న ఆ వస్తువునే ఎక్కువగా సేల్స్ జరిగాయంట. అంటే దాన్ని బట్టి అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటంటే, 9 అనే అంకె చాలామందికి లక్కీ నెంబర్. సో ఈ 9 మనం ఎక్కువగా ఆ ప్రైజ్ ట్యాగ్లో మనం పెట్టేస్తే ఖచ్చితంగా సేల్స్ బాగా పెరుగుతాయి అనే ట్రిక్ని యూస్ చేస్తూ ఉన్నారు. అదే అలా ఫాలో అవుతూ వస్తున్నారనమాట. అదే విషయం ఇది. ఇక మీ అందరి కోసం అయితే ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ చిరంజీవి గారిది ప్లే చేస్తున్నాను, కొండబెట్టి దొంగ సినిమా నుంచి. వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3. ఇక ఎగ్జాక్ట్లీ ఈ సాంగ్ తర్వాత మనమైతే వినేస్తాము తెలుగులో వార్తలు 12:30కి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీజ్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. లోక్సభ ఈరోజు నిరవధికంగా వాయిదా పడింది. గనులు, ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో 2024-25 సంవత్సరాలకు సంబంధించి 115 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. లోక్సభ ఈరోజు నిరవధికంగా వాయిదా పడింది. గత నెల 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు 25 రోజుల్లో 19 సార్లు సమావేశమై ఈరోజుతో ముగిశాయి. ఈ సమావేశాల్లో అనేక రకాల శాసనపరమైన, జాతీయ అంశాలపై చర్చలు జరిగాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026, జాతీయ

0: జాతీయ గౌరవ అవమానాల నివారణ సవరణ బిల్లు 2026, ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు 2026, పన్నులు ఇతర చట్టాల సవరణ బిల్లు 2026, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లు 2026, కేరళ పేరు మార్పు బిల్లు 2026 వంటి అనేక ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయి. అయితే నీట్ పేపర్ లీక్పై విద్యార్థుల నిరసనలు, నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యల ఆరోపణలు, అయోధ్య రామమందిర విరాళాల్లో జరిగినట్టు ఆరోపించిన అవకతవకలపై ఈ సమావేశాల్లో పదే పదే అంతరాయాలు ఏర్పడ్డాయి. గనులు, ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. మైనింగ్ రంగాన్ని మరింత సమర్థవంతంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చడంతో పాటు దేశంలో పెరుగుతున్న అత్యవసర ఖనిజాల డిమాండ్ను తీర్చడానికి ఈ బిల్లు దోహదపడుతుంది. పార్లమెంటులో పదే పదే జరుగుతున్న అంతరాయాలపై ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ విమర్శించారు. ప్రజాస్వామ్య పార్లమెంటరీ సాంప్రదాయాలను ప్రతిపక్షాలు అగౌరవపరుస్తున్నాయని ఆమె ఆరోపించారు. పార్లమెంటు ఆవరణలో ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె ప్రతిపక్షాల తీరును దేశమంతా చూసిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై గాని పార్లమెంటరీ సాంప్రదాయాలపై గాని ప్రతిపక్షాలకు ఎటువంటి నమ్మకమూ లేదని ఆమె ఆరోపించారు. చేనేత రంగంలోని మహిళలను అభినందించడానికి, దేశ వస్త్ర వారసత్వానికి వారి స్ఫూర్తిదాయక సేవలను గుర్తించడానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. 6 చేనేత క్లస్టర్ల నుంచి 100 మందికి పైగా మహిళా నేత కార్మికులు ఈ సమావేశంలో పాల్గొని చేనేత సాంప్రదాయాలను పరిరక్షించడంలో వారి సృజనాత్మకత, పాత్ర తాలూకు కథనాలను పంచుకుంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. లైబీరియా విదేశాంగ మంత్రి సారా బైసోలో న్యాంతి భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఈరోజు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ఆమె సమావేశమవుతారు. భారత్, లైబీరియాల మధ్య ఉన్న ఆత్మీయ సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటన ఒక మంచి అవకాశాన్ని అందిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయ ప్రాంతంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరంగా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఐక్యత, దేశభక్తికి ప్రతీకగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసేందుకు అన్ని వర్గాల ప్రజలు ఒకటవుతున్నారని ఆయన కొనియాడారు. దేశం ముందుకు సాగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి దేశ ప్రయోజనాలే ఎప్పుడూ అత్యున్నత ప్రాధాన్యతగా ఉండాలని రామ్మోహన్ నాయుడు అన్నారు.
1: मुझे बहुत खुशी है और गर्व भी है. आज हमारे मंत्रालय में हमने तिरंगा यात्रा निकाला. ये हर घर तिरंगा कार्यक्रम हर राज्य में, गांव में व्यक्ति इसमें जुड़ रहा है. ये बहुत ही प्रेरणादायक है और ये जरूरी भी है. हम विकसित भारत 2047 तक जो हमारा लक्ष्य आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में हम आगे बढ़ रहे हैं, उसको पाने के लिए हमें एक साथ आगे बढ़ना चाहिए.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో 2024-25 సంవత్సరాలకు సంబంధించి 115 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. సంగీతం, నృత్యం, నాటకం, జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట, సాంప్రదాయ నాటక రంగం, ఇతర అనుబంధ రంగాల్లో ప్రదర్శన కళలకు వారందించిన అత్యుత్తమ సేవలకుగాను ఈ పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు. ఈ ఫెలోషిప్లు, అవార్డులకు ఎంపికైన వారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారున్నారు. అకాడమీ ఫెలోషిప్ కింద 3 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. అలాగే అకాడమీ అవార్డు కింద తామ్రపత్రం, దుశ్శాలువతో పాటు 1 లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ 2024-25 వార్షిక నివేదికను నిన్న రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ చర్యలు, రాజ్యాంగ రక్షణలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రస్తుత యంత్రాంగాలను బలోపేతం చేయడంపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ను రాష్టపతి ఆదేశించారు. షెడ్యూల్డ్ కులాల కోసం ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిబంధన

0: తల పనితీరుపై ఈ నివేదిక సమగ్ర సమీక్షను అందజేస్తుందని సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే షెడ్యూల్డ్ కులాల సామాజిక ఆర్థికాభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో జరిపిన సంప్రదింపులు, క్షేత్రస్థాయి పర్యటనలు, విస్తృత సమీక్షల నుంచి సేకరించిన కీలక అంశాలను ఈ నివేదిక పొందుపరిచింది. సామాజిక సంస్కర్త అహిల్యాబాయి హోల్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేవాలయాల పునరుద్దరణ, పునర్నిర్మాణం నుండి పుణ్యక్షేత్రాల అభివృద్ది వరకు వారసత్వ పరిరక్షణలో అహిల్యాబాయి హోల్కర్ అసమానమైన సేవలందించారని కొనియాడారు. మహిళా విద్యను ప్రోత్సహించడం, వితంతు పునర్వివాహాలను సమర్థించడం ద్వారా మహిళలను సాధికారత వైపు నడిపించి ప్రజా సంక్షేమం, న్యాయం, సుపరిపాలనలో ఆమె ఒక ఆదర్శాన్ని సృష్టించారని హోంమంత్రి పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అహిల్యాబాయి హోల్కర్ ప్రజల కేంద్రంగా సాగిన పాలన, తిరుగులేని ధైర్యం, అద్భుతమైన పరిపాలనా నైపుణ్యాలకు అసాధారణ ప్రతీకగా నిలిచారన్నారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ సౌత్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఈ నిష్పాక్షికమైన సమతుల్యమైన ఒప్పందం భారత్ ఎస్ఏసీయూ దేశాల రెండింటికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.
1: भारत में उभरती हुई ताकत आज पूरी दुनिया देख रही है. पूरी दुनिया भारत के साथ व्यापारिक संबंध बढ़ाना चाहती है. पूरी दुनिया के ध्यान में आ गया है कि ये $4 trillion की आज की इकोनॉमी 2047 में जब हम 100 वर्ष आजादी के बनाएंगे तब ये $30 trillion की इकोनॉमी कम से कम बन जाए.
0: ओडिशा पश्चिम बंगाल लो ई रोज भारी నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కరైకల్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, గోవా, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 15వ తేదీ వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. లోక్సభ ఈరోజు నిర్వధికంగా వాయిదా పడింది. గనులు, ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. రాష్టపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో 2024-25 సంవత్సరాలకు సంబంధించి 115 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: CFM 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 12:47 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మీకు తెలిసే ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇక నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది ఈ సామెత మనకి ఎప్పటి నుంచో తెలుసు. అండ్ దీనిలో చాలానే అర్థం ఉందండి కదా, మీరు కూడా వినే ఉంటారు. అయితే దీనికి ఎగ్జాంపుల్ గా నిలిచిన ఒక చిన్న గ్రామం గురించి చెప్పనా. మధ్యప్రదేశ్ లో బోర్సర్ అనే ఒక గ్రామం ఉందన్నమాట. వాళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు రీసెంట్ గా. ఏంటంటే ఏదైనా జనరల్గా పెద్దవారిని చూసే కదా పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. సో ఆ ఊళ్ళో ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయంట. అందరూ ఎప్పుడూ ఏదో ఒక గొడవలు పడుతూ ఎలా పడితే అలా తిట్టుకుంటూ ఉంటారంట. సో అవన్నీ చూసేసి పిల్లలు కూడా అవే నేర్చుకోవడం, ఒకళ్ళతో ఒకళ్ళు తిట్టుకోవడం కొట్టుకోవడం. అసలు చిన్న వయసు నుంచే పెద్ద పెద్ద తిట్లు, అసలు మనం అవి వినడం కూడా వినలేం చెవిలో. సో అంత ఘోరంగా మాట్లాడుకోవడం చూసి ఈ పెద్దవాళ్ళందరూ ఒక ఆలోచనకైతే వచ్చేసారు, ఒక నిర్ణయానికి వచ్చేసారు. అయ్యో మనం చేసే ఈ గొడవలు ఈ వీటి వల్ల పాపం మన పిల్లలు పాడైపోతున్నారే, ఇలా కాకుండా మనమే ఆపాలి అని చెప్పి ఆ ఊరందరూ కలిసి ఒక రూల్ అయితే పెట్టుకున్నారు. సో చిన్నపిల్లల మనసులు చాలా కల్మషం లేకుండా ఉంటాయి. మనం ఏం చెప్తే వాళ్ళు అదే చేస్తారు, మనల్ని చూసే అన్నీ నేర్చుకుంటారు కాబట్టి ఆ ఇంపాక్ట్ వాళ్ళకి చెడు ప్రభావం అయితే కలగకుండా మంచే అన్నీ నేర్చుకోవాలి, మంచిగానే ఉండాలి అని ఆలోచిస్తూ సో వీళ్ళు ఏం చేశారంటే ఆ గ్రామంలో సరదాకైనా సరే కోపంతో అయినా సరే ఎవ్వరూ కూడా తిట్టుకోకూడదు. ఒకవేళ తిట్టుకున్నారు అంటే గ్రామ పంచాయతీ వాళ్ళకి ఒక 500 రూపీస్ జరిమానా విధిస్తుందన్నమాట. సో సరదాగా కూడా కాదు కోపంతో కూడా కాదు, ఎవ్వరూ కూడా తిట్టుకోకూడదు. పెద్దవాళ్ళందరూ ఒకళ్ళతో ఒకళ్ళు కలిసిమెలిసి ప్రేమతో ఉండాలి. అండ్ సో ఇలా తిట్టుకోవడాలు గొడవలు లాంటివి అసలు చేయకూడదు. ఒకవేళ ఈ రూల్ కనుక అతిక్రమిస్తే 500 రూపీస్ జరిమానా, లేదు అంటే ఒక గంట పాటు ఆ ఊర్లోని వీధులన్నీ కూడా ఊడ్చేసేయాలి. సో ఇది ఒక శిక్షలాగా అన్నమాట, అది విషయం. సో పిల్లలు మంచి కోసమే ఆలోచించి, పిల్లల మంచి భవిష్యత్తు కోసం ఆలోచించి ఈ నియమాన్ని ఒక బ్రేక్ చేయకుండా మంచిగా ఫాలో అవుతున్నారనమాట ఆ గ్రామ ప్రజలు. సూపర్ కదా. ఇక నెక్స్ట్ మీ అందరి కోసం శివ సినిమా నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతూ రాణి. రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జీల ప్రారంభానికి సూచికగా ఉండవల్లి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రైతులు స్థానికులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర పర్యావరణ అటవీశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు పాల్గొన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను వారు సందర్శించారు. మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఈ రోజు పరిశీలిస్తారు. పర్యటనలో భాగంగా మంత్రులు నల్లమల సాగర్ జలాశయ పనులను పరిశీలించడంతో పాటు ఫీడర్ కెనాల్ పనులను తనిఖీ చేయనున్నారు. అవయవ దానం ద్వారా మరొకరికి జీవించే అవకాశం కల్పించవచ్చని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్ ఆర్వి కుమార్ అన్నారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా తిరుమలలోని స్విమ్స్ ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. మైలురాయి సెంటర్ నుంచి ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో వైద్య సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఐ ఇన్స్టిట్యూట్ను మంత్రి ఈ రోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి

జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పోలీసులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలను చేతబట్టి దేశభక్తిని చాటారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ఒంగోలు నగరంలో భారీ ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించారు. 3,000 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీ ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమై మినీ స్టేడియం వరకు కొనసాగింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ యువర్ ఆర్జే తేజు. ఇక ధీర ప్రోగ్రామ్ లో మనమైతే వచ్చేసాం 1:03 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే ఒక మహిళ విజయం సాధిస్తే ఆమెతో పాటు మరెంతో మంది మహిళలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మరి ఒకప్పుడైతే మహిళలకు కొన్ని రంగాల్లో మాత్రమే అవకాశాలు ఉండేవి, కానీ నేటి మహిళ అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు, గ్రామీణ స్వయం సహాయక సంఘాల నుంచి ప్రపంచ స్థాయి కంపెనీల వరకు ప్రతి రంగంలో తమ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారు. మహిళలకు ఒకప్పుడు పరిమితంగా ఉన్న అవకాశాలను దాటి తమ ప్రతిభతో దేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన కొంతమంది మహిళల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ధీర ప్రోగ్రాంలో. ముఖ్యంగా 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళలు సాధించిన విజయాల గురించి ఈ రోజు మనం ధీరాలో మాట్లాడుకుందాం. సో వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అనుమానాస్పదం సినిమా నుంచి సాంగ్ వినేసాం కదా. అయితే 1:09 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే ఇక ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఈ రోజు మనమైతే స్వాతంత్ర్యం తర్వాత మహిళలు సాధించిన విజయాల గురించి మనం కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం అన్నాను కదా. నిజంగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అండి భారత మహిళలు విద్య, విజ్ఞానం, రాజకీయాలు, క్రీడలు, అంతరిక్షం, సైన్యం, వ్యాపారం, ఇంకా కళలు ఇలాంటి ఎన్నో రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించారు, ఇప్పటికీ సాధిస్తూనే ఉన్నారు. మరి ముందుగా రాజకీయ రంగం గురించి మాట్లాడుకుంటే ఇందిరాగాంధీ గారు భారత తొలి మహిళా ప్రధానమంత్రిగా దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక స్థానమైతే సంపాదించారు. 1966లో ప్రధానమంత్రిగా పదవిని చేపట్టి భారత రాజకీయాల్లో మహిళలకు కొత్త మార్గాన్ని చూపించారు ఆవిడ. ఆమె బలమైన నాయకత్వం అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందింది. ఇక తర్వాత 2007లో ప్రతిభా పాటిల్ గారు మన భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ఇది భారత మహిళల రాజకీయ ప్రాతినిధ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్తారన్నమాట. అలాగే ఇప్పుడు మన దేశ 2వ మహిళా రాష్ట్రపతిగా పదవిని చేపట్టిన ద్రౌపది ముర్ము గారు కూడా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారు. ఈ పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ఆవిడ చరిత్ర సృష్టించారు. మరి ఇంకా అనేక రంగాల్లో సాధిస్తున్న విజయాల గురించి, మహిళల గురించి మనం మాట్లాడుకుందాం. మరిన్ని విషయాలు వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నేను మీ ఆర్జే తేజు. మరి భారతీయ మహిళల గురించి, అంటే మెయిన్ గా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వీళ్ళు సాధించిన విజయాల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా. ఇక అంతరిక్షం నుంచి, ఐ మీన్ అంతరిక్షం అలాగే విజ్ఞాన రంగం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ స్వాతంత్ర్యం తర్వాత భారత మహిళలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా అద్భుత విజయాలు సాధించగలరు అని నిరూపించేసుకున్నారు. మరి వారిలో ముందుగా కల్పన చావ్లా గారు, అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ సంతతికి చెందిన తొలి మహిళగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. మరి ఈవెడ్ను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికీ ఎంతో మంది మహిళలు ఈ రంగంలో విజయాలు సాధిస్తున్నారు అని చెప్పాలి. అలాగే తర్వాత టెసీ థామస్ గారు భారత క్షిపణి అభివృద్ధి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించి మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా ఫేమస్ అయ్యారు. అలాగే రిటు కరిథాల్, అలాగే ముత్తయ్య వనిత ఇలాంటి ఎంతో మంది మహిళా శాస్త్రవేత్తలు భారత అంతరిక్ష పరిశోధనలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. ఇక మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది చంద్రయాన్, అలాగే మంగళయాన్ ఈ మిషన్స్ లో అయితే మాత్రం మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం దేశానికి ఎంతో గర్వకారణం అని చెప్పాలి. అలాగే స్పోర్ట్స్ రంగంలో కూడా చూసుకుంటే భారత మహిళలు ప్రపంచ క్రీడా వేదికపై భారతీయ జెండాను ఎగరవేసిన వారు చాలా మంది

అన్నమాట స్పోర్ట్స్ లో. ఇక ముందుగా బాక్సింగ్ లో చూసుకుంటే వరల్డ్ ఛాంపియన్ అయిన మేరీకామ్, అలాగే ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించిన పివి సింధు, వరల్డ్ బ్యాడ్మింటన్ లో ఇండియాకి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సైనా నెహ్వాల్, ఇంకా ఒలింపిక్స్ లో పతకం సాధించిన భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్, అలాగే టెన్నిస్ లో సానియా మీర్జా, క్రికెట్ లో మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది ప్లేయర్స్ ఉన్నారండి. పారా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి దివ్యాంగ క్రీడాకారులకు కూడా స్ఫూర్తిగా నిలిచిన అవని లేఖరా, సో వీళ్ళందరూ క్రీడారంగంలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే కాదు, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు, నిలుస్తున్నారు. సో మరిన్ని విషయాలు భారత మహిళల గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీ అందరి కోసం ఒక మంచి పాట ప్లే చేద్దాం అనుకుంటున్నా, కానీ 1:18 అయిపోయింది, ఇంకా 2 నిమిషాల్లో మనమైతే ప్రాంతీయ వార్తలు అయితే వినేస్తాం కదా. సో ఇప్పుడు చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

0: రే చైతు, ఫుల్ గా ఆకలేస్తుందిరా, పిజ్జా గాని బర్గర్ గాని ఏదైనా ఆర్డర్ చేద్దామా?
1: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్ గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
0: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
1: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
0: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
1: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంట్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
0: నిజమేరా? ఓకే, అయితే ఫ్రూట్ సలాడ్ ను అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
2: స్టే హెల్దీ, బి హ్యాపీ.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవం జాతీయస్థాయి వేడుకల్లో కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో వైద్య సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటేలా రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వార్తల వివరాలు. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ 2వ దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. అలాగే విజయవాడ మంగళగిరి జాతీయ రహదారిని అనుసంధానిస్తూ బకింగ్హామ్ కెనాల్పై 82 కోట్ల రూపాయలతో నిర్మించిన 478 మీటర్ల పొడవైన 4 వరుసల వంతెను కూడా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైతులు భూములు ఇవ్వడం వల్లే రాజధాని నిర్మాణం సాధ్యమైందన్నారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్దిని వికేంద్రీకరించేలా ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: అమరావతి ప్రజా రాజధాని, దేవతల రాజధాని కూడా. ఈ రోడ్లు ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్ని కూడా డక్స్ పెట్టేశాం, బ్యూటిఫుల్ గా తయారు చేశాం. నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లు వెళ్తాయి, డ్రైనేజ్ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి, ఫ్లడ్ వాటర్ వస్తే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఒక అమరావతే కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావాలి. అందుకే నేను కోరుకునే ప్రార్థనలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ అంటే అందరికీ ఆరోగ్యం ఉండాలి.
0: ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను వారు సందర్శించారు.

0: ప్రశ్నించారు. అనంతరం కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మాట్లాడుతూ ఏనుగుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఏనుగులు అటవీ పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటి ఆవాసాలను రక్షించేందుకు సమష్టి కృషి అవసరమని అన్నారు.
1: We are also making a great use of science and technology in elephant conservation. A comprehensive genetic database of captive elephants is being developed through DNA sampling. And our Gaj Suchana mobile application, it is also being used to monitor individual captive elephants. And it is there to study the behavioral patterns of elephants, because without that, we cannot hope for any success when we talk about managing a conflict. The capacity strengthening is very important. And to strengthen the capacity of our frontline personnel, the ministry, in collaboration with the WII, Wildlife Institute of India, and WWF India, they have prepared a field manual on managing human-elephant conflict.
0: అంతకుముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏనుగులు ఇతర వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటి ఆవాసాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మనిషి వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో వైద్య సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిల్లో ఐ ఇన్స్టిట్యూట్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ది పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరేంద్రస్వామి ఈరోజు పరిశీలిస్తారు. పర్యటనలో భాగంగా మంత్రులు నల్లమల సాగర్ జలాశయ పనులను పరిశీలించడంతో పాటు ఫీడర్ కెనాల్ పనులను తనిఖీ చేయనున్నారు. అనంతరం మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. టీబీఎం వెలికిత పనుల పురోగతిని కూడా వారు పరిశీలించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు పాల్గొన్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన హరిహర తిరంగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. అలాగే ఒంగోలులో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పాల్గొని మాట్లాడుతూ, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని తెలియజేసే లక్ష్యంతో హరిహర తిరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు దోహదపడతాయని ఆయన తెలుపుతూ,
2: ఒక మ్యారథాన్ వాక్ అని చెప్పి మనము కండక్ట్ చేస్తాము ఒంగోలు పట్టణంలో. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్నో త్యాగాలు చేసి మన స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాము, అనేక రంగాల్లో ప్రగతిని మనం సాధించాము. దాంతోపాటు మనకి 2047కి విశ్వత భారత్గా ఒక విజన్ పెట్టుకున్నాము, అదేవిధంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా ఒక విజన్ పెట్టుకున్నాము. ఈ విజన్ని మనం సాధించేలాగా ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పౌరుడు కూడా తన వంతు కృషి తన చేయాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.
0: అవయవ దానం ద్వారా మరొకరికి జీవించే అవకాశం కల్పించవచ్చని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్ ఆర్వి కుమార్ అన్నారు. జాతీయ అవయవదాన దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్విమ్స్ ఆసుపత్రి నుంచి వివేకానంద సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్వి కుమార్ మాట్లాడుతూ, మరణానంతరం అవయవాలను దానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. అవయవదానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి విశాఖపట్నం ఆధ్వర్యంలో స్థానిక డిగ్రీ పీజీ కళాశాలల్లో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి పి రుత్విక్ మాట్లాడుతూ, యువత మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం సిబిసి క్షేత్ర ప్రచార అధికారి కె శ్రీరామమూర్తి మాట్లాడుతూ, మాదక ద్రవ్య రహిత జీవితం సందేశాన్ని సమాజంలోకి తీసుకువెళ్లాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. పార్వతీపురం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక సమగ్ర

వర్ణ ఎస్ఏఆర్ కార్యక్రమం కొనసాగుతోందని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి తెలిపారు. ఎస్ఏఆర్లో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారుల ద్వారా గణన పత్రాల పరిశీలనల నవీకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్టు ఈరోజు ప్రకటనలో వెల్లడించారు. ఓటర్ జాబితాలపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30వ తేదీలోపు సమర్పించాలని సూచించారు. పార్వతీపురం నియోజకవర్గ ఓటర్లు ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించి తమ ఓటు హక్కును సంబంధించిన వివరాలను ధృవీకరించుకోవాలని మాధురి కోరారు. కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలూరు శాసనసభ్యులు విరూపాక్షిని కర్నూలు జిల్లా జైల్లో ఆయన పరామర్శించనున్నారు. అనంతరం విరూపాక్షి కుటుంబ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జార్ఖండ్ వైపు కదులుతూ ఈరోజు సాయంత్రంలోపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు మేఘావృత వాతావరణం కొనసాగుతుందని, కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. చెన్నై కోయంబత్తూరులో నిర్వహించిన పెట్టుబడుల ప్రోత్సాహక సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మౌలిక వసతులు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు పెట్టుబడులకు అనుకూల విధానాలను సదస్సులో వివరించినట్లు తెలిపారు. తయారీ, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలను వివరించామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవం జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో వైద్య సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటేలే రాష్ట్ర వ్యాప్తంగా హరిహర తిరంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: FM 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecienet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

స్పిన్ టూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. 1:36 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. అబ్బాయితో అమ్మాయి ఈ మూవీ నుంచి ఇళయరాజా గారి మ్యూజిక్ కంపొజిషన్ లో కార్తిక్ పాడిన పాట అయితే వినేశారు కదా. అయితే మహిళలు నాయకత్వ స్థానాల్లో కూడా రాణించగలుగుతారు అని చెప్పేసి చాలా మంది మహిళలు నిరూపించుకున్నారు. మరి వాళ్లల్లో కిరణ్ బేడి గారు ఒకరన్నమాట. భారతీయ పోలీస్ సర్వీస్ లో చేరిన తొలి మహిళగా ఆవిడ పేరు సంపాదించుకున్నారు. అలాగే జస్టిస్ ఎం ఫాతిమా బీవీ గారు కూడా భారత సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించారు అనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ఎంతో మంది మహిళలు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి సివిల్ సర్వీసెస్ లో చేరి దేశ పరిపాలనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు అంటే వారందరికీ వీళ్ళందరూ ఎంతోగానో స్ఫూర్తిదాయకమని చెప్పాలి. అలాగే స్వాతంత్ర్యం తర్వాత మహిళలు వైద్య రంగంలో కూడా

నాగ ఫిలిం నుంచి సాంగ్ అయితే వినేశారు, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3, 1:49 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ధీరాలో మనం మాట్లాడుకుంటున్నాం స్వాతంత్ర్యం తర్వాత మహిళలు సాధించిన విజయాల గురించి కదా. ఇక వైద్య రంగంలో కూడా ఎంతో మంది మహిళలు ముందుకొచ్చారు. ముందుగా డాక్టర్ వి శాంత గారి గురించి చెప్పాలి. అండ్ నా లాస్ట్ షోలోనే అనుకుంటా నేను చెప్పాను, ఇక ఆవిడ క్యాన్సర్ చికిత్సలో అలాగే పరిశోధనకు తన జీవితాన్ని మొత్తం అంకితం చేశారు మరి ఈ కెరీర్కి. అలాగే భారతదేశంలో క్యాన్సర్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో శాంత గారు చేసిన సేవలు ఎంతో గొప్పవి. ఇప్పటికీ ఎంతో మంది మహిళలు భారతదేశంలో వైద్యులుగా, శస్త్రచికిత్స నిపుణులుగా, పరిశోధకులుగా, ప్రజారోగ్య నిపుణులుగా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారు. మరి అలాగే వ్యాపార రంగంలో కూడా చూసుకుంటే భారతీయ మహిళలు కొత్త చరిత్ర సృష్టించారు అనే చెప్పాలి. ఫల్గుని నాయర్ గారు, కిరణ్ మజుదార్ షా, అలాగే ఇంద్రా నోయి గారు వీరంతా భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా ఎదిగి దేశానికే గుర్తింపు తీసుకొచ్చారు. మరి అంతేనా, ఇంకా ఉందండి. ఒకప్పుడైతే సైన్యంలో చూసుకుంటే మహిళలకు అంతగా అవకాశాలు ఉండేవి కాదు, తక్కువగానే ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తే భారత సాయుధ దళాల్లో పురుషులతో పోటీగా మహిళలకు పాత్ర కూడా ఎంతో ఉంది అనే చెప్పాలి. పైలట్స్గా, అధికారులుగా, ఇంజనీర్స్గా, వైద్య అధికారులు ఇలాంటి ఎన్నో బాధ్యతలు చేపడుతూ ఉన్నారు మహిళలు. మరి ఇంకా సినిమా రంగంలో కూడా, కళలు, సాహిత్య రంగంలో కూడా భారతీయ మహిళలు ఎంతోమంది దేశానికి మంచి పేరు తీసుకొచ్చారు. ఇక నేషనల్గానే కాదు, ఇటు ప్రపంచవ్యాప్తంగా, అంటే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళ టాలెంట్ని చూపిస్తున్నారు. ఇంకా ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే, స్వాతంత్ర్యం తర్వాత భారత మహిళల ప్రయాణం అయితే అవకాశాల కోసం ఎదురు చూడడం నుంచి అవకాశాలను సృష్టించుకోవడం వరకు సాగింది అనే చెప్పాలి. అంతే కదా, మరి నిజంగా మహిళలు అభివృద్ధి చెందితే ఆ ఫ్యామిలీ, సొసైటీ, దేశం అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అనే మాటకు వీళ్ళంతా నిజంగా ఇన్స్పిరేషన్. సో అదే నిజం కూడా. ఇక ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రాం. మరిన్ని విషయాలు తర్వాత. ఇప్పుడు న్యూస్ అయితే మనం వినేస్తాం 2 గంటలకి. తర్వాత సందేశ నడి ప్రోగ్రాంలో కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు.

0: టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్ మిక్సీ వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది.
1: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
0: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా, మై హూనా నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
1: అయితే ఓకే, yes అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
2: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
3: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
2: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
3: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
2: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
3: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
4: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
5: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
4: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
5: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే.

0: वाणी से प्रसारित किए जा रहे हैं। ताजा समाचार जानने के लिए आप हमारे न्यूज ऑन AIR ऐप और सोशल मीडिया हैंडल @AIRNewsHindi को फॉलो कर सकते हैं। ये आकाशवाणी है। कोलंबिया के राष्ट्रपति एबेलार्डो दालास प्रियेजा ने जबरदस्त भूकंप के बाद राहत और पुनर्निर्माण उपायों के लिए आर्थिक आपातकाल घोषित किया है। कोलंबिया में इस सप्ताह सोमवार को आए 7.4 तीव्रता के भूकंप में 265 लोगों की मौत हो चुकी है और 3,494 लोग घायल हुए हैं। इससे पहले विदेश मंत्री डॉ जयशंकर ने कोलंबिया में भूकंप से हुए जानमाल के नुकसान पर दुख व्यक्त किया। अपने संदेश में उन्होंने कहा कि भारत कोलंबिया को हर संभव सहायता देने के लिए तैयार है। कनाडा ओपन टेनिस टूर्नामेंट में पुरुष सिंगल्स फाइनल में अमेरिका के ब्रैंडन नाकाशिमा का मुकाबला अपने ही देश के बेन शेल्टन से होगा। आज सेमीफाइनल में ब्रैंडन ने स्पेन के राफेल जोडर को और शेल्टन ने लर्नर टियन को हराया। अंत में मुख्य समाचार एक बार फिर। संसद के दोनों सदनों की कार्यवाही मॉनसून सत्र में 12 विधेयकों को पारित किए जाने के बाद अनिश्चितकाल के लिए स्थगित। विपक्ष के हंगामे के बीच लोकसभा में केवल 19% कामकाज हुआ। खनन क्षेत्र को अधिक कुशल बनाने के लिए खान और खनिज विकास तथा विनियमन संशोधन विधेयक 2026 संसद में पारित। इससे देश के खनन क्षेत्र को अधिक कुशल बनाने में मदद मिलेगी। राष्ट्रपति द्रौपदी मुर्मू ने 100 से अधिक कलाकारों को संगीत नाटक अकादमी फेलोशिप और पुरस्कार प्रदान किए। अमेरिका में कई राज्यों ने 15 अगस्त को भारत दिवस के रूप में मनाने के लिए विशेष आदेश जारी किए। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: FM 101.3
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూనే చేస్తూ ఉన్నారు. మనమైతే రంగస్థలం సినిమా నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపొజిషన్ లో డిఎస్పీ పాడిన పాట వినిజం ఎంత చక్కగా ఉన్నావే అంటూ మరి ఇక 2:36 అయిపోయింది. సందర్శనర్ ఈ ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. ఒక షాప్ లో 800 బొమ్మలున్నాయి. అయితే వాటిలో 25% చూసుకుంటే రెడ్ కలర్ బొమ్మలున్నాయి. మరి ఆ రెడ్ కలర్ బొమ్మలు ఎన్నున్నట్లు అని అడిగాను కదా. చాలా సింపుల్, లెక్కల్లో ఆరు తేలిన వారికి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్ కూడా. ఇక చూద్దాం ఆన్సర్ ఎవరెవరు పంపించేశారు కరెక్ట్గా. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ రాలేదండి. కాదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ హాయ్ అండి నమస్తే అంటూ మైదుకూరు నుంచి జాఫర్ గారు పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. నమస్తే కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి రాంగ్ ఆన్సర్ అండి. కొంచెం దగ్గరగా వచ్చారు కానీ రాంగ్. ఫణి సత్యశ్రీ గారు యూకే నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి మస్తాన్ అండ్ ఫ్యామిలీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. ఇక గుడ్ ఆఫ్టర్నూన్ తేజు అంటూ కడప నుంచి వినయ్, సురేంద్ర, శ్రీధర్ అండ్ వెంకటేష్ మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్.

చెప్పండి. అనంతపూర్ నుంచి అనురాధ గారు. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ పీలేరు నుంచి అన్నమయ్య జిల్లా. పవన్ కుమార్, భారతి, సిద్ధేశ్వరి, శశికుమారి, సిరి అండ్ విష్ణు, తులసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు ఆన్సర్ అయితే. సో ప్రతిసారి అన్ని నేమ్స్ చదవడం కష్టం, ఎందుకంటే ఇది అసలు సందరిసరి షో. మీ ఆన్సర్స్ నాకు మెయిన్ ఇంపార్టెంట్ కదా, సో అందరి పేర్లు కష్టం. సో ఫ్యామిలీ మెంబర్స్ అని మాత్రం చెప్పగలుగుతా. ఇక నంద్యాల నుంచి పర్ష మెసేజ్ పంపించారు ఆన్సర్, బట్ రాంగ్ ఆన్సర్. ఎందుకు అంత అమౌంట్ వచ్చింది మీకు, అన్ని టాయ్స్ ఎందుకు వచ్చాయి, తప్పు. సో నెక్స్ట్ మెసేజ్ గోలకందుడి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు, సుమలత మెసేజ్ పంపించారు కరెక్ట్గా. మహమ్మద్ వినాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కోడుమూరు కొండపేట నుంచి నాగరాజు అండ్ భువనేశ్వరి, కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ అంబటి నగర్, కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, కరెక్ట్ ఆన్సర్. ఆదోని మండలం నుంచి రాజేష్ రెడ్డి గారు మెసేజ్ పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. తర్వాత కర్నూల్ భగత్ సింగ్ నగర్ నుంచి ఝాన్సీ అండ్ శ్రావణి అండ్ ఈషు, కరెక్ట్ ఆన్సర్. కాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, కరెక్ట్ ఆన్సర్. ఇక దేవనూరు మజిరాపల్లి మజిరా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు, కరెక్ట్ ఆన్సర్.

నెక్స్ట్ మెసేజ్ కానూర్ నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ అని కూడా చెప్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ముండ్లదిన్నె ఆచారి గారు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, కానీ ఆన్సర్ రాలేదు. తర్వాత హాయిదేజు గారు అంటూ గడ్డ మంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు క్యాలిక్యులేషన్తో సహా కరెక్ట్గా భలే పంపించారండి మీరు, సూపర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇందిరా గారు, సిహెచ్ సాయి కుమార్ గారు గూడూరు నెల్లూరు జిల్లా నుంచి పంపించారు ఆన్సర్, కానీ రాంగ్ ఆన్సర్. వెంకటేష్ ఫ్రమ్ కర్నూల్ కరెక్ట్ ఆన్సర్. అవనిగడ్డ నుంచి జేవి సత్యనారాయణ గారు కరెక్ట్ ఆన్సర్. కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప కరెక్ట్ ఆన్సర్. సో గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి పెద్ద నరసింహ, పద్మబాయి అండ్ శ్రీవాణి, జగదీష్ అండ్ శివారాణి మెసేజ్ అయితే వచ్చింది, కానీ ఆన్సర్ రాలేదబ్బా. సో వచ్చిన మెసేజెస్ అయితే ఇవన్నమాట. సో ఈ క్వశ్చన్కి ఇంతకీ చాలామంది కరెక్ట్గానే గెస్ చేశారు, కొంతమంది మాత్రం రాంగ్గా గెస్ చేసేసారు మొత్తానికి. సరే ఇంతకీ ఆన్సర్ ఏంటంటే, ఒక షాప్లో 800 బొమ్మలు ఉన్నాయి, వాటిలో 25% రెడ్ కలర్ టాయ్స్ ఉన్నాయి అన్నాను. మరి ఆ రెడ్ కలర్ టాయ్స్ టోటల్గా ఎన్ని ఉన్నట్టు, 25% అంటే 800లో 25% అంటే 200. సో 200 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. దీనికి చాలామంది 250 అని, 523 అని, 270 అని ఇలా కొంతమంది అయితే తప్పు పెట్టేశారు. మొత్తానికి విన్నారు కదా, 200 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి, వాళ్ళకి మన షోలో చూస్తే చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా. బరువు మోస్తుంది కానీ బండి కాదు, 4 కాళ్ళు ఉంటాయి కానీ జంతువు కాదు, చేతులుంటాయి కానీ పని చేయలేదు, మరి అదేంటి? తెలిస్తే నాకు వాట్సాప్ చేసి మీ ఆన్సర్స్ని. విన్నారు కదా, బరువు మోస్తుంది కానీ బండి కాదు, 4 కాళ్ళు ఉంటాయి కానీ జంతువు కాదు, చేతులుంటాయి కానీ పని చేయలేదు. సో ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు మీరు. మీరు తెలుసు కదా 8662433814 నెంబర్కి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్బీన్టోనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 శంకర్ మహాదేవన్ వాయిస్ లో టక్కర్ దొంగ ఫిలిం నుంచి సాంగ్ అయితే వినేశాం కదా. ఇక టైం ఎగ్జాక్ట్లీ 2:52 అయిపోయింది. మనమైతే ఉన్నాం సందర్శన ఈ ప్రోగ్రామ్ లో. నేను మిమ్మల్ని అడిగాను ఒక సింపుల్ క్వశ్చన్, బరువు మోస్తుంది కానీ బండి కాదు, నాలుగు కాళ్ళుంటాయి కానీ జంతువు కాదు, చేతులుంటాయి కానీ పని చేయలేదు, అదేంటో తెలిస్తే వాట్సాప్ చేయండి అన్నాను కదా. మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరు.

పంపించేశారు. మరి కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కరెక్ట్ ఆన్సర్. సో నాకు అనిపిస్తోంది ఏంటంటే మొత్తానికి అందరూ కరెక్ట్గానే పెట్టేశారు కాబట్టి మీ నేమ్స్ అన్నీ కూడా వరుసగా చదివేస్తాను. ఓకే, ఒకవేళ రాంగ్ ఎవరైనా పంపిస్తే అది రాంగ్ అని అనౌన్స్ చేస్తా. ఇక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ అయితే కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి భార్గవి గారు, దేవనూరు మజరా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు, బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్, కొల్లిపార నుంచి మౌలాలి గారు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, జేవి సత్యనారాయణ గారు ఫ్రమ్ అవనిగడ్డ, ఇక గంటలమ్మ పాలెం నుంచి చండిక అండ్ వరలక్ష్మి అండ్ వాసు, తర్వాత ఘట్టు మండలం నుంచి త్యాగరాజు గారు, జోగులాంబ గద్వాల జిల్లా, ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి, విజయ అండ్ రోజా, ముద్దనూరు కడప జిల్లా నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప, మాధవి అండ్ ఆంజనేయులు ఫ్రమ్ భూధాన్ పోచంపల్లి, కానీ మీరు పెట్టిన ఆన్సర్ అయితే రాంగ్ అండి. ఇక తిరుపతి శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీనివాసులు రెడ్డి, అలాగే శ్రీవల్లి, జ్ఞానదీపిక, తనుశ్రీ, ఓకే కరెక్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి అందరి దగ్గర నుంచి. జయం భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి, రాజోలు నుంచి జయన్న గారు, మహమ్మద్ ఎనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, ముండ్లదిన్నే నుంచి ఆచారి గారు, సింధూజ, ఆదిలక్ష్మి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, బగ్గా శివయ్య గారు, పెద్దన్న గారు, గోర్లకందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు అండ్ సుమలత, రాజోలి మండలం వివర్స్ కాలనీ నుంచి మాదుగుండు రాజేష్ అండ్ చరణ్ సరళ, కామతి శంకర్ గారు ఫ్రమ్ రాజోలి, కోడుమూరు కొండపేట నుంచి నాగరాజు అండ్ భువనేశ్వరి, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూర్, వెంకటేష్ ఫ్రమ్ కర్నూల్, ఓకే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, అనంతపూర్ నుంచి అనురాధ గారు, విజయ పరమేష్ ఫ్రమ్ గుంతకల్, జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, కర్నూల్ భగత్ సింగ్ నగర్ నుంచి ఝాన్సీ అండ్ శ్రావణి ఐషు, కర్నూలు నుంచి నజరీన్ గారు అండ్ నజీర్ గారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు, మైదుకూరు జాఫర్ గారు, కుసుమ గారు ఫ్రమ్ అంబటి నగర్, నాగెళ్ల విశ్వేశ్వరయ్య గారు, శరణ్ తేజ్ అండ్ రఘుపతి ఈశ్వరమ్మ కోడుమూరు నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు. తర్వాత ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, కమ్మదం వెంకట లక్ష్మీరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా, కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం కానీ రాంగ్ ఆన్సర్ మీరు గెస్ చేస్తుంది. ఇక గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందర్పల్లి నెల్లూరు జిల్లా, నంద్యాల నుంచి పర్ష గారు, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్ అండ్ హేమ, పూజారి ధనుంజయ గారు అనంతపూర్ జిల్లా సిండికేట్ నగర్, మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ ఫ్రమ్ నిజామాబాద్ జిల్లా, గోనెగండ్ల గ్రామం కర్నూలు జిల్లా నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, ఆర్ వెంకట సుబ్బయ్య గారు ఫ్రమ్ కందకాయపల్లి గ్రామం, డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్ అండ్ శృతి, ఊటుకూరు మోహన్జీ ఊటుకూరు జిల్లా నుంచి వీళ్ళందరూ, ఓకే. నెక్స్ట్ తల్లంపాడు దొరవారి సత్రం మండలం మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. తర్వాత అనంతపూర్ నుంచి మస్తాన్ అండ్ ఫ్యామిలీ, ప్రియా శ్రీనివాసరెడ్డి ఫ్రమ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నంద్యాల జిల్లా, ఎర్రవల్లి మండలం నుంచి పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్ అండ్ శివరాణి. సో వచ్చిన మెసేజెస్ అన్నీ ఇవన్నమాట, అందరూ కూడా గెస్ చేసింది కరెక్టే. ఒకళ్ళిద్దరు రాంగ్ అని చెప్పిన వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పాను, మీరు రాంగ్ పెట్టారు అని అన్నాను కదా. సో మ్యాక్సిమం అందరూ కరెక్ట్గానే గెస్ చేసేసారు. మొత్తంగా ఆన్సర్ ఏంటి, బరువు వస్తుంది కానీ బండి కాదు, నాలుగు కాళ్ళు ఉంటాయి కానీ జంతువు కాదు, చేతులు ఉంటాయి కానీ పని చేయలేదు, రోజంతా మనం దాంట్లో కూర్చొనే పనిచేస్తూ ఉంటాం, ఏంటది చెయ్యర్. సో చాలా ఈజీ ఆన్సర్. సో కుర్చీ అని చెప్పేసి అందరూ కూడా కరెక్ట్గా మెసేజ్ పంపించేశారు. నెక్స్ట్ ఇక న్యూస్ హెడ్లైన్స్ వస్తాయి, తర్వాత సందర్శన డీలో నెక్స్ట్ క్వశ్చన్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించేలా ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ 2 దశను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. అలాగే విజయవాడ మంగళగిరి జాతీయ రహదారిని అనుసంధానిస్తూ బకింగ్హామ్ కెనాల్పై 82 కోట్ల రూపాయలు నిర్మించిన 478 మీటర్ల పొడవైన 4 వరుసల వంతెన కూడా ప్రారంభించారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏనుగులు ఇతర వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటి ఆవాసాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను బంతి చేరువు చేయడంలో వైద్య సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిల్లో ఐ ఇన్స్టిట్యూట్ ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ది పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారాణి ఈరోజు పాల్గొన్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన హరిహర తిరంగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సీబీసీ విశాఖపట్నం ఆధ్వర్యంలో స్థానిక డిగ్రీ పీజీ కళాశాలలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి బి రుత్విక్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. పార్వతీపురం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం కొనసాగుతుందని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి తెలిపారు. ఇందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారుల ద్వారా గణన పత్రాల పరిశీలన, నవీకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. అవయవదానం ద్వారా మరొకరు జీవించే అవకాశం కల్పించవచ్చని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్ ఆర్వి కుమార్ అన్నారు. జాతీయ అవయవదాన దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు.

ఎస్విన్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేనిక థర్డ్ క్వశ్చన్ సందర్శనరీ ప్రోగ్రామ్ లో అడగడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా ఆన్సర్స్ తెలిసిన వాళ్ళు టకటక పంపించేసేయచ్చు. మరి తెలుసు కదా 8662-4384 నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. మరి ఇంతకీ నేను అడగబోయే క్వశ్చన్ ఇవాళ సందర్శనరీలో థర్డ్ది ఏంటంటే, భీష్ముడు తెలుసు కదా, మనం చదువుకున్నాం మహాభారతంలో భీష్ముడు. మరి భీష్ముడు పుట్టినప్పుడు ఆయన పేరు వేరుగా ఉండేది, తర్వాత భీష్ముడు అని మారిపోయింది. కానీ ఆయన పుట్టినప్పుడు గంగాదేవి పెట్టిన పేరు, సో ఏంటి ఆ పేరేంటి, భీష్ముడి అసలు పేరు, సో ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
0: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రెండు బ్యూటిఫుల్ సాంగ్స్ నరసింహ నరసింహ నాయుడు సినిమాల నుంచి వినేసాం కదా. ఇక 3:16 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను మిమ్మల్ని అడిగాను భీష్ముడి యొక్క అసలు పేరు మరి ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అన్నాను కదా. సూర్యకుమారి గారు పాలకొల్లు నుంచి మెసేజ్ పంపించారు. కొంచెం స్పెల్లింగ్ తప్పుంది కానీ నేమ్ అయితే కరెక్టే. ఓకే, పర్లేదు. నెక్స్ట్ క్యాదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శ్రీమన్ నారాయణ అంటున్నారా? కాదండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్. తర్వాత కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కాదు గాంగేయుడు అంటున్నారా? కాదండి, రాంగ్ ఆన్సర్. నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఆశా గారు, శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా కరెక్ట్ ఆన్సర్. కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు కరెక్ట్ ఆన్సర్. త్యాగరాజు గారు ఘట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి టైలర్ రమేష్ అండ్ మెకానిక్ వెంకటచలపతి కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనుంజయ అనంతపూర్ జిల్లా సిండికేట్ నగర్ కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ అంబటి నగర్ కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. పురుషోత్తం గారు ఎస్ఎస్ కొండ గారు కరెక్ట్ ఆన్సర్. ఎస్ఎస్ కొండ నుంచా? ఓకే. ఎన్జిఓ కాలనీ కడప నుంచి జి రెడ్డన్న గారు కరెక్ట్ ఆన్సర్. చిన్నమ్మాయి ఫ్రమ్ మిర్యాలగూడ హలో తేజమ్మ లంచ్ అయిందా? ఎస్, కంప్లీట్ చేసేసాను కూడా. ఎస్, కరెక్ట్ ఆన్సర్ మీరు కూడా పంపించింది. కర్నూలు భగత్ సింగ్ నగర్ నుంచి ఝాన్సీ అండ్ శ్రావణి ఐషు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి స్పందన అండ్ కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్

Velulla, correct answer. Jayam Bhasha and family from Karnool. Correct answer. Anandapur Navodaya College nunchi Imambi garu Akhtar and Vali Bhasha. Deva Bhakti antunara. Kadandi wrong. R. Venkata Subbaya garu Kandikapalli gramam nunchi correct answer. Nandyala jilla Bhanumukkala nundi Sardar garu FMS Sardar garu correct answer. కాదు చాలామంది స్పెల్లింగ్ మిస్టేక్ పెడుతున్నారు అసలు పేరు కంటే కూడా చెప్తా అందరు ఏం పంపిస్తున్నారో చెప్తాను అంటే కొంతమంది మైదకూరు నుంచి జాఫర్ గారు కరెక్ట్ ఆన్సర్ రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్ తల్లంపాడు దొరసాని దొరవారిపాలెం మండలం నుంచి మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు కరెక్ట్గా ఇక నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు కోడుమూరు కొండపేట నుంచి నాగరాజు గారు భువనేశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్స్ నాగేశ్వర ఆచారి గారు సింధూజ లోకేష్ అండ్ రమ్య శ్రీ సుదర్శనాచారి పంపించారు ముండ్లదిన్నె నుంచి కరెక్ట్ ఆన్సర్ కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్ అనంతపూర్ నుంచి మస్తాన్ అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ నంద్యాల నుంచి పర్ష కరెక్ట్ ఆన్సర్ దేవ ఓకే గోడుమూరు నుంచి నాగేళ్ళ విశ్వేశ్వరయ్య గారు శరణ్ తేజ్ అండ్ రఘుపతి ఈశ్వరమ్మ కరెక్ట్ ఆన్సర్ దస్తగిరి సంధ్యా ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్ రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ గడ్డం మంకయ్య గారు ఫ్రమ్ బందర్పల్లి నెల్లూరు జిల్లా కరెక్ట్ ఆన్సర్ కడప జిల్లా ముదునూరు నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి నిఖిల్ అండ్ మణిదీప కరెక్ట్ ఆన్సర్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్ నాగరాజు ఫ్రమ్ పెడనా కరెక్ట్ ఆన్సర్ భాస్కర్ ఫ్రమ్ పెడనా కరెక్ట్ ఆన్సర్ మాదుగుండు రాజేష్ చరణ్ సరళ వీవర్స్ కాలనీ రాజుల మండలం కరెక్ట్ ఆన్సర్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు పెదమస్తన్రావు ఫ్రమ్ కరెక్ట్ ఆన్సర్ ఓకే మధు ఫ్రమ్ కోవలకుంట్ల కరెక్ట్ ఆన్సర్ బ్రాహ్మణ కొట్టుకూరు నుంచి రవి గారు కరెక్ట్ ఆన్సర్ భాస్కర్ టైలర్ ఫ్రమ్ చెరుకుపల్లి కరెక్ట్ ఆన్సర్ ఊటుకూరు నారాయణపేట జిల్లా డి అరుణ మోహన్జీ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ ఏ వెంకటేష్ ఫ్రమ్ కర్నూల్ రాంగ్ ఆన్సర్ అండి ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్రబాబు కరెక్ట్ ఆన్సర్ బ్రదేశ్వరచారి గారు అయ్యప్పనగర్ మేడ్చల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ ఎంసీ రెడ్డి గారు ఫ్రమ్ అనంతపూర్ రాంగ్ ఆన్సర్ పూజారి ధనంజయ గారు అనంతపూర్ జిల్లా సిండికేట్ నగర్ కరెక్ట్ ఆన్సర్ సో ఎందుకు మళ్ళీ సెకండ్ టైం పెట్టారు మీరు ఇందాక ఆల్రెడీ వచ్చినట్టుంది కదా అనంతపూర్ నుంచి మస్తాన్ అండ్ ఫ్యామిలీ వీళ్ళు కూడా మళ్ళీ పెట్టినట్టున్నారు నేను రాంగ్ అని చెప్పానని వెంటనే మళ్ళీ పెడుతున్నారా వాళ్ళే అలా వలపర్ల నుంచి దామర్ల ఆంజనేయులు గారు హైమ గారు కరెక్ట్ ఆన్సర్ ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా కరెక్ట్ ఆన్సర్ సో దేవి దేవి పుత్రుడు అని దేవపుత్రుడు అని పేరుని మార్చి మార్చి బలి పెడుతున్నారు అందరూ దేవిపుత్రుడు దేవపుత్రుడు కాదు దేవవ్రతుడు సో దేవవ్రతుడు అనేది అసలు పేరు భీష్ముడిది ఓకేనా సో కొంతమంది దేవి పుత్రుడు అనే పెట్టారండి కాబట్టి అది కాదు చూసుకోండి నెక్స్ట్ మొహమ్మద్ జైనుద్దీన్ గారు స్నేహబాను జైనుద్దీన్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టారు దేవవ్రతుడు అని చెప్పేసి

స్పాన్సర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించేస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే సాంగ్ మీకోసం ఒకటి ప్లే చేస్తాను. దానికంటే ముందు మరి ఇవాళ మన షోలో ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే, మన శ్రీదేవి గారి జయంతి కదా ఈరోజు, సో ఆవిడ్ని స్మరించుకుంటూ ఒక చిన్న ప్రశ్న, మీకు తెలుసో లేదో ఒకసారి చూద్దాం ఆన్సర్స్ పంపిస్తారో లేదో. చైల్డ్ ఆర్టిస్ట్గా శ్రీదేవి గారు ఫస్ట్ యాక్టింగ్ కెరియర్ని స్టార్ట్ చేశారు కదా, తెలుసు కదా అందరికీ. అయితే మరి ఆవిడ యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం ఏది? చైల్డ్ ఆర్టిస్ట్గా శ్రీదేవి గారు యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం ఏది? ఆ సినిమా పేరు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ஆரோ விவித் பாரதி எஃப்எம் 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రెండు బ్యూటిఫుల్ సాంగ్స్ వినేసాం కదా, నవవసంతం అండ్ నాయక్ మూవీస్ నుంచి. ఇంకా 3:32 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేనైతే చాలా ఈజీ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రీదేవి గారు యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం ఏది? మరి ఆన్సర్స్ తెలిస్తే వాట్సాప్ చేయండి అన్నాను కదా, మరి చూద్దాం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ అయితే ప్రీవియస్ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే పంపించారు. మీరు ఎందుకు లేట్ గా పంపిస్తున్నారు? ఆ క్వశ్చన్ క్లోజ్ చేసిన తర్వాత వస్తున్నాయి మీ ఆన్సర్స్. ఓకే, సో దేవవ్రతుడు కరెక్ట్ ఆన్సర్. తర్వాత కేదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. నేను లాంగ్వేజ్ ఏంటి అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, బట్ మీరు పంపిస్తారేమో అని చూస్తున్నాను ఎక్కడ.

వచ్చినట్టు లేదు. మరి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆవిడ డెబ్యూ ఫిలిం యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం అన్నాను, అది ఏ లాంగ్వేజ్ ఏంటి అనేది కూడా నేను అడగలా. సో మీరు ఆన్సర్ కరెక్ట్ గా చెప్తారా లేదా చూద్దాం. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, అందరూ రాంగ్ ఆన్సర్సే. మైదకూరు నుంచి జాఫర్ గారు కాదండి రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్తో ఎం నరేష్, మెర్సీ, విజయ అండ్ రోజా పంపించారు. ఎం కొండారెడ్డి గారు ఫ్రమ్ సిద్ధవటం కడప జిల్లా, రాంగ్ ఆన్సర్. ఎంసి రెడ్డి గారు అనంతపూర్, భక్త ప్రహ్లాదనా కాదు. ఎస్ కరెక్ట్ ఆన్సర్తో రాజు గారు ఏలూరు నుంచి మెసేజ్ పంపించారు, ఇది కరెక్ట్ ఆన్సర్. నవీన్ గారు శ్రీకాళహస్తి నుంచి పంపించారు కానీ రాంగ్ అండి. కరెక్ట్ ఆన్సర్తో భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. ఓకే, సో అసలు అంటూ తన కెరీర్ని స్టార్ట్ చేసింది తమిళ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కదా. సో తను చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా అందులోనే యాక్ట్ చేయడం జరిగింది. నేను మీకు క్లూ కూడా ఇచ్చేసినట్టే ఇంకా. సో ఆన్సర్స్ ఎక్క చూద్దాం ఎవరు పంపిస్తున్నారు కరెక్ట్గా. కానూరు నుంచి తాతారావు గారు రాంగ్ ఆన్సర్. ముబ్బల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం, ఏదో నేమ్ పెట్టారు కానీ అర్థం కావట్లేదు. చిన్నమ్మాయి ఫ్రమ్ మిర్యాలగూడ అండ్ బంగారక్క. బంగారక్క సినిమా పేరు అంటున్నారా? కాదండి. ఇక కరెక్ట్ ఆన్సర్తో తెలుగులో ఓకే, తమిళ సినిమా అయితే ఇది, తెలుగు అయితే ఇది అని చెప్తున్నారా. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు పంపించారనమాట. ఓకే, కరెక్ట్గా పంపించారు. కర్నూలు భగత్ సింగ్ నగర్ నుంచి ఝాన్సీ శ్రావణి అండ్ ఐషు, రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు అండి, కానీ రాంగ్ అండి మీ ఆన్సర్. సో వేదంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, రాంగ్ ఆన్సర్. తెలుగులో ఫస్ట్ ఫిలిం ఏది మాత్రం చక్కగా చెప్తున్నారు. మీరు పంపించిన ఆన్సర్స్ అన్ని తెలుగులో ఫస్ట్ ఫిలిం. యాక్చువల్గా తను కెరీర్ స్టార్ట్ చేసిందే తమిళ సినిమాతో. సో నేను అడిగింది ఏంటి, చైల్డ్ ఆర్టిస్ట్గా శ్రీదేవి గారు యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం అది ఏ లాంగ్వేజ్, స్పెసిఫిక్గా తెలుగు అని నేను అడగలేదు. సో చూద్దాం. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామ్ చరణ్ గారు, హేమ గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి ఫ్రమ్ భీమునిపాడు, రాంగ్ ఆన్సర్ అండి. ముల్లదిన్నే నాగేశ్వరాచారి గారు బడి పంతులు అంటున్నారా? కాదు. ఎస్ భీమేశ్వరరావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, రాంగ్ ఆన్సర్. రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు కరెక్ట్గా. తర్వాత జి రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి, తునైవన్ అనే సినిమా అంటున్నారు కానీ యాక్చువల్ సినిమా పేరు అది కాదు. మరి తల్లంబాడు దొరవారి సత్రం మండలి నుంచి మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ దామర్ల చినమస్తన్ రావు గారు, దామర్ల పెదమస్తన్ రావు గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డిగూడెం నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ అండి. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ అనంతపూర్, రాంగ్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, కరెక్ట్ ఆన్సర్. వెంకటేష్ గారు కర్నూలు నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. కోడుమూరు మండలం కొండపేట నుంచి నాగరాజు, భువనేశ్వరి, రాంగ్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు. ఓకే, కరెక్ట్గా. కొడుమూరు నుంచి నాగేళ్ల విశ్వేశ్వరయ్య, శరణ్తేజ్ అండ్ రఘుపతి ఈశ్వరమ్మ, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, కరెక్ట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు రొంపిచెర్ల దొడ్డదేవరపల్లి నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవండిపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్గా పెట్టారు. రాజేష్ రెడ్డి గారు ఫ్రమ్ మాధోని, రాంగ్ ఆన్సర్. తిరుపతి శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీనివాసులు రెడ్డి శ్రీవల్లి గారు, కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ అంబటి నగర్, తెలుగులో ఇది తమిళ్లో ఇది అని చెప్తూ మెసేజ్ చేశారు. ఓకే, కరెక్ట్గా పెట్టారు. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి ఇమాంబి అక్తర్ అండ్ వలీ బాషా, రాంగ్ ఆన్సర్స్ అండి. హంపపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ వగ్గ, శివయ్య గారు, పెద్దన్న గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నాగరాజు గారు ఫ్రమ్ పెడనా, కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందర్పల్లి నెల్లూరు జిల్లా, కరెక్ట్ ఆన్సర్. కొడుమూరు నుంచి రవి గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. సో ప్రీవియస్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇది. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవణి, జగదీష్ అండ్ శివరాణి, రాంగ్ ఆన్సర్ అండి. రఘువీర్ సింగ్ ఏలూరు, సుగుణాబాయి ఫ్రమ్ ఏలూరు, ప్రీవియస్ క్వశ్చన్.

ఓకే కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. రేణుకా గోపరాజు ఫ్రమ్ కడప కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, అలాగే శ్యామ్ గారు కల్లూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. తమిళం సినిమా అని చెప్తూ నాసికా వేణు దేశాయపేట నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎస్, సినిమా పేరు కూడా కరెక్ట్గా పెట్టారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా కరెక్ట్ ఆన్సర్. నరేందర్పల్లి ఖమ్మం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత రంజిత్ రెడ్డి ఫ్రమ్ రంగాపురం కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బి రాంబాబు, కమల, మానస, రచన, ఉదయ్, బైరెడ్డిపల్లి చిత్తూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్గా. తర్వాత తులసి, మౌనిక, జయంత్ ఫ్రమ్ నందికొట్కూరు కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య ఫ్రమ్ కందికాపల్లి గ్రామం కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాసమూర్తి గారు అనంతపురం జిల్లా నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్, కానీ క్వశ్చన్ ప్లీజ్ అంటారా. శ్రీదేవి గారు చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం ఏదని అడిగాను, అండ్ ఏ లాంగ్వేజ్లో చేసింది ఏంటి ఇవేం అడగల. సో తన కెరీర్ స్టార్ట్ చేసింది ఏ సినిమాతో, బడిపంతులు ఇలా చాలా నేమ్స్ వస్తున్నాయి కానీ కాదు. రావణపేట ఖమ్మం అర్బన్ రవి గారు మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. పూజారి ధనుంజయ గారు అనంతపురం జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్. ప్రొద్దుటూర్ కదర్బాద్ విలేజ్ నుంచి వడ్డే రంగా గారు కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పర్ష కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. డి అరుణ, మోహన్జీ, దివ్యబాయి, అజయ్ అండ్ శృతి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి ఫ్రమ్ భీమునిపాడు కరెక్ట్ ఆన్సర్.

ఆన్సర్స్ ఇక నేను రాంగ్ అని చెప్పిన వెంటనే మళ్ళీ కరెక్ట్ గా వస్తున్నాయి మెసేజ్లు. సో అలా అయితే కష్టం కదండి, మీ పేర్లే మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి, టైం కూడా అక్కడే అయిపోతుంది కూడా. సో ఇంకోసారి అలా రాంగ్ అయితే అయ్యాయి, నో ప్రాబ్లం. సో మళ్ళీ నేను ఆన్సర్ ఏంటనేది చెప్తాను కాబట్టి సెకండ్ టైం థర్డ్ టైం మెసేజ్లు అయితే ఎవరు పెట్టద్దు. ఇక నేను అడిగిన క్వశ్చన్కి చైల్డ్ ఆర్టిస్ట్గా శ్రీదేవి గారు యాక్సెస్ చేసిన ఫస్ట్ ఫిలిం ఏది అంటే కందన్ కరుణై. కందన్ కరుణై ఇది 1967లో రిలీజ్ అయిన ఫిలిం అనమాట. సో ఫస్ట్ ఈ ఫిలిం ద్వారానే శ్రీదేవి గారు సినీ రంగంలోకి అలా ప్రవేశించేశారు, అది విషయం.

ఇక ఇవాళ మన సందర్శనలో ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడిగేద్దాం అనుకుంటున్నా. 3:42 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఏంటంటే ప్రభాస్ గారి సినిమా రాధేశ్యామ్ ఉంది కదా, సో రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ ప్రొఫెషన్ ఏంటి, ఏ పని చేస్తూ ఉంటారు ఆయన ఆ సినిమాలో, గుర్తుందా? సో రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ ప్రొఫెషన్ ఏంటి, సో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ ని. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: రసాలా రథాలా, నీ దగ్గరున్న రసాల్లో ఒక రసం ఇవే.
1: ఏడిసావు దామిడి కాల్యూస్ అయ్యో, నీకెందుకు నూజువిడ్ రసాలు
0: రథాలు ప్లీజే.
1: తమ్మిడి కొడక, నీకు నానే ట్రై చేది.
0: అప్పా అత్త కాదే, నిన్ను ముట్టుకుంటే నా ఒళ్ళంతా జివ్వు అంటదే.
1: నీ పాడత్తా ఏట్రా నువ్వు, నన్ను ముట్టుకుంటే చాకుడు సత్తావు ఎదరా.
0: ఒక్కసారి ముట్టుకుని చచ్చిపోతాదే ప్లీజే రథాలు.
2: తాత అత్త కాత అడిగేది, నేను అడిగి పెడతా చూడు.

ఏంటే వేరే పాటలోకి వెళ్ళిపోయావు? నువ్వు రాయ్, నువ్వే.

0: Bharti FM 101.3.
1: ఓకే, సో విండో చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఉన్నాం సందర్శనరీ ప్రోగ్రామ్ లో. 3:53 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ఈ రోజు మన

సందర్శన నడిలో నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్, రాధేశ్యామ్లో ప్రభాస్ గారి ప్రొఫెషన్ ఏంటి? చాలా ఈజియెస్ట్ ఆన్సర్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమును పాట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. సో మోస్ట్ ఇట్లా సినిమాలకు సంబంధించిన మనకు కరెక్టే వస్తాయిలే. ఇందాక ఏదో శ్రీదేవి గారి చిన్న కన్ఫ్యూజన్, ఏదో తమిళ తెలుగు అనేది కన్ఫ్యూజ్ అయిపోయారు అంతే తప్ప మామూలుగా అయితే సినిమా నాలెడ్జ్ మనకు ఎక్కువే కదా, బాగానే వస్తాయి ఆన్సర్స్. మరి చూద్దాం, ఇక మీ నేమ్స్ అన్ని టక్క టక్క అనౌన్స్ చేస్తూ ఉంటాను, ఒకవేళ రాంగ్ అయితే మాత్రం రాంగ్ అని చెప్తా. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవంగ గారు ప్రీవియస్ క్వశ్చన్కి అయితే కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. ఇక దామర్ల ఆంజనేయులు గారు, హైమా గారు వల్ల

అనౌన్స్ చేస్తూ ఉంటాను, ఒకవేళ రాంగ్ అయితే మాత్రం రాంగ్ అని చెప్తా. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవంగ గారు ప్రీవియస్ క్వశ్చన్కి అయితే కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. ఇక దామర్ల ఆంజనేయులు గారు, హైమా గారు వలపల్లె నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. కాదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజౌలి మండలం, తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, తర్వాత నరేందర్ గారు ఫ్రమ్ ఖమ్మం, ఎం నరేష్ మెస్సి విజయ ఫ్రమ్ రోజా అండ్ రోజా, ఓకే మహబూబ్ నగర్ జిల్లా నుంచి. నెక్స్ట్ రాజు గారు ఫ్రమ్ ఏలూర్, గుత్తా రవి గారు రామన్నపేట ఖమ్మం మండలం నుంచి, ఖమ్మం జిల్లా నుంచి. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, ఎం కొండారెడ్డి గారు ఫ్రమ్ సింధవటం మండలం, ఎస్ భీమేశ్వరరావు గారు ఫ్రమ్ పెడన, కొల్లిపార నుంచి మౌలాలి గారు, అనంతపూర్ నుంచి వెంకటాచలపతి రమేష్ గారు, తర్వాత కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, తర్వాత రేణుకా గోపరాజు ఫ్రమ్ కడప, కుసుమ గారు ఫ్రమ్ అంబటి నగర్, కర్నూలు భగత్ సింగ్ నగర్ నుంచి ఝాన్సీ శ్రావణి అండ్ ఆయుషు, ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, నవీన్ గారు ఫ్రమ్ శ్రీకాళహస్తి, వెంకటగిరి నుండి పెరిమిడి సురేష్ కుమార్ అండ్ వర్ష శ్రీదేవి. నెక్స్ట్ మెసేజ్, నాసిక వేణు ఫ్రమ్ దేశాయిపేట, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, చిన్నమ్మాయి ఫ్రమ్ మిర్యాలగూడ, ఎంఎస్ దుర్గారావు గారు, తర్వాత మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం ముర్హరి యశోద జానకిరాజు, అనంతపూర్ నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా, బుక్కరాయ గారు సముద్రం, బుక్కరాయ సముద్రమా, అనంతపూర్ జిల్లా శ్రీనివాసమూర్తి గారు, ఓకే జాపు భూమేశ్వరన్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, తల్లంపాడు దొరవారి సత్రం మండలం నుంచి మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కానూరు నుంచి తాతారావు గారు, రామల్లకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ విక్రమాదిత్య. క్వశ్చన్స్ అండ్ సాంగ్స్ అసలు చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ అంటున్నారా, థ్యాంక్ యూ సో మచ్ అండి. గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి, తర్వాత కనకారావు గారు ఫ్రమ్ పెడన. నెక్స్ట్ మెసేజ్, రవి గారు ఫ్రమ్ కొదుమూర్ బీసీ కాలనీ కర్నూలు, రాజేష్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని, డి బాలాజీ గారు ఫ్రమ్ ఈస్ట్ వనస్థలిపురం హైదరాబాద్, మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడ, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి డి గోవర్ధన్రావు ఇంద్రాబాయి భానుప్రకాష్, తర్వాత నంద్యాల నుంచి పర్ష గారు, నాగరాజు గారు ఫ్రమ్ పెడన, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, పూజారి ధనుంజయ గారు ఫ్రమ్ అనంతపూర్ జిల్లా, రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, ఫైనల్ మెసేజ్ ఎం నరేష్ మెర్సీ విజయ అండ్ రోజా. సో పామిస్ట్ అంటే జ్యోతిష్య చూసేవాడు, జాతకాలు చూస్తూ ఉంటారు కదా, సో ఆస్ట్రాలజర్ లాగా, సో పామిస్ట్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి పామిస్ట్. ఇక అందరు కూడా కరెక్ట్గా మెసేజ్ పంపించేశారు. సో ఇదండి ఇవాళ మన సందరి. ఇక టైం ఎగ్జాక్ట్లీ 3:57 అయిపోయింది. మరి నెక్స్ట్ వివిధ ప్రోగ్రాంలో కలుసుకుందాం. వింటూ స్టేట్ యూన్ టూ వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా జాతీయ గేయం వందేమాతరంతో లోక్సభ కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా సభ్యులంతా సభకు హాజరై వందేమాతరం 6 చరణాలను ఆలపించారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లా లోక్సభను నిరోధకంగా వాయిదా వేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కొత్త సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్గా సర్వీసులను ప్రారంభించారు. గన్నవరం నుంచి వారణాసి కోల్కతాకు కొత్త సర్వీసులను ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో నడపనుంది. వారంలో 3 రోజులు గన్నవరం నుంచి సర్వీసులు నడపనున్నాయని అధికారులు తెలిపారు. గుంటూరు తాడికొండలోని గురుకులం హాస్టల్ నిర్మాణానికి 5 కోట్లు, గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జీజీహెచ్ పాత భవనం పునరుద్ధరణకు 5.20 కోట్లు కలిపి మొత్తం 10.20 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి గుంటూరు ఎంపీ డాక్టర్ ప్రేమశాంత్ చంద్రశేఖర్ తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యం భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం బడ్నాయక్ వలస గిరిజన ఆశ్రమ పాఠశాలలో మంత్రి గిరిజన విద్యార్థులకు తోమతెరను పంపిణీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశ నిర్మాణంలో భాగస్వామును అనే నినాదంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, యువతలో దేశం పట్ల సేవాభావాన్ని పెంపొందించే విధంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఏలూరు జిల్లాలో ఈరోజు జరిగిన హర్ఘర్ తిరంగా ర్యాలీలో జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, ఏలూరు డీఎస్పీ శ్రవణకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేయడమే హర్ఘర్ తిరంగా ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాజు చెప్పారు. భీమవరంలో ఒక ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న టెట్ పరీక్ష నిర్వహణను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం సీతంపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పౌర సరఫరాల సబ్ డిపోను రాష్ట్ర ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయకి జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి ఈరోజు ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు.

0: TFM 101.3.
1: చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 4:03 అయిపోయింది. వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. మరి ఈ రోజు వివిధాలో డైరెక్టర్ స్పెషల్ సాంగ్స్ అనమాట. నేను మీ ఆర్జే తేజు. ఇక ఈ రోజు డైరెక్టర్ శ్రీను వైట్ల గారి కాంబినేషన్ లో, ఐ మీన్ శ్రీను వైట్ల గారి డైరెక్షన్ లో వచ్చిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం వినిపిస్తూ ఉంటాను. మరి శ్రీను వైట్ల గారి సక్సెస్ఫుల్ మూవీస్ ఎన్ని ఉన్నాయో కదా, డి సినిమా నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇంకా చాలానే ఉన్నాయి డీకి ముందు కూడా. సో ఫస్ట్ డి, తర్వాత రెడీ, కింగ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: भारती FM 101.3
1: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా. పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
2: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
1: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
2: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
1: మరేం చేయమంటావురా? మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
2: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంటివ్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసు, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
1: నిజమేరా? ఓకే, అయితే ఫ్రూట్ సలాడ్ను అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
3: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో ఇక బ్యూటిఫుల్ సాంగ్స్ శ్రీను వెట్ల గారి డైరెక్షన్లో వచ్చినవి అన్నీ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. నెక్స్ట్ మీ కోసం అయితే నేను ప్లే చేస్తున్నాను వెంకి ఫిల్మ్ నుంచి సాంగ్, అలాగే దుబాయ్ సీను, ఈ రెండు మూవీస్ నుంచి వచ్చేస్తున్నాయి వరుసగా. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్విన్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 4:50 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ఇక ఇప్పుడు మనమైతే స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెల ఈ ప్రోగ్రామ్ వింటూ ఉంటారు.

Hello, my dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. Today, I am talking about building resilience in children. That is, having a positive parenting effect. పిల్లలు ఎదుగుదలను చూసి మురిసిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు. అయితే మనం ఈ క్రమంలో తెలియకుండానే వాళ్లకు కొన్ని విషయాలలో అతిగా స్వేచ్ఛను ఇస్తూ ఉంటాం. మరికొంతమంది పిల్లలకు అసలు స్వేచ్ఛ ఇవ్వకుండా ప్రతి విషయంలో తల్లిదండ్రులు చెప్పినట్లే చేయాలని వాళ్ల మీద విపరీతమైన ఒత్తిడి తెస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు మన మాట లెక్క చేయకపోవడం లేదా అతి క్రమశిక్షణ వల్ల యాక్టివ్ గా లేకపోవడం వంటి దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల వల్ల పిల్లల్లో తల్లిదండ్రుల మాట లెక్క చేయడం మానేసి వారికి నచ్చిన రీతిలో వారు ఉంటారు. అంతేకాకుండా వారికి ఉండే చిన్న చిన్న ఇబ్బందులను కూడా మనతో షేర్ చేసుకోవడం తగ్గించి వారికి వారే సొంత నిర్ణయాలు తీసుకుని పెడదారిన పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే పిల్లలను ఎలా పెంచాలో అన్న విషయం గురించి తెలుసుకుందాం మన ఈరోజు వెనల ప్రోగ్రామ్ లో విత్ మీ యో ఆర్జే చేతన్. ప్రప్రథమంగా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వారిలో పాజిటివిటీ పెంచాలి. వారు చదువుల్లో గాని ఆటల్లో గాని వారికి కావాల్సిన ప్రేరణను మనం వారికి అందించాలి. తద్వారా వారిలో ఏదైనా సాధించగలం అనే పాజిటివిటీ పెరుగుతుంది. ఇది వారి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరేందుకు చాలా ముఖ్యం. ప్రతి విషయానికి వాళ్ళ మీద చిరాకు పడడం కూడా అంత మంచిది కాదు. ఇది వారు చెడు మార్గం వైపు వెళ్లేందుకు దోహదపడుతుంది. మనం పిల్లల జీవితంలో ఏదైనా సాధించాలంటే వారు తప్పకుండా స్వార్థపరులై ఉండాలని భ్రమపడుతూ ఉంటాం, కానీ అది చాలా తప్పు. పిల్లలకు చిన్నప్పటి నుండి సహాయపడే గుణాన్ని అలవాటు చేయాలి. చిన్నతనం నుండి వారిలో స్వార్థాన్ని నూరిపోయకూడదు. ఇతర అవసరాలకు స్పందించేలా వారిని ప్రోత్సహించాలి. అందువల్ల వారు అందరితో కలివిడిగా ఉంటూ స్నేహపూరిత వాతావరణాన్ని అలవాటు చేసుకుంటూ తద్వారా వారు ఒంటరిగా ఉన్నామనే భావన కోల్పోయి ఉత్సాహంగా ఉంటారు. పిల్లలు ఇతరులకు సహాయపడి కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని అలవాటు చేయాలి. వారిని ఏదో ఒకటి సాధించాలనే ఆశయంతో పాటు ఇతరులకు సహాయపడాలనే తపన కూడా ఉండేలా వారిని ప్రోత్సహించాలి, ఎన్కరేజ్ చేయాలి. దీనివల్ల వారిలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతాయి. మనం కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లలపై తెలియకుండానే కోపానికి లోనవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వారు మన కళ్ళ ముందే ఏదైనా గోడెక్కడం లేదా ప్రమాదకర వస్తువులతో ఆడుకోవడం వంటివి చేసినప్పుడు మనకు పట్టరాని కోపం వస్తుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో మనం కొంచెం నిగ్రహంగా ఉంటూ వారిని దగ్గరికి తీసుకొని అలా చేయకూడదు అని నెమ్మదిగా చెప్పొచ్చు. దానివల్ల జరిగే అనర్థాలను వారికి వివరించాలి. మనం ఎంత ఎక్కువ వారి మీద కోపం పెంచుకుంటే వారు అంత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. వారి అలవాటును మనం వ్యతిరేకించడం వారు సహించలేరు. అందుకే ముందుగా వారితో మంచిగా మాట్లాడి వారిని మచ్చిక చేసుకోవాలి. అత్యవసరమైతే తప్ప పిల్లలపై కోపం తెచ్చుకోకూడదు. కోపం తగ్గకపోతే కొంత సమయం పాటు అక్కడి నుండి వేరే దగ్గరకు వెళ్లి కోపం తగ్గాక తిరిగి రండి. మీకు కోపం వచ్చినప్పుడు 5 సార్లు గట్టిగా శ్వాస తీసుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు మీ కోపాన్ని అదుపు చేసుకోవచ్చు. పిల్లలను బెదిరించడం మానేయండి. నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. మీ పిల్లలపై

కోపాన్ని తగ్గించుకుని వారిని సరైన మార్గంలో నడిపించుకోవచ్చు. పిల్లలింట్లో ఉన్నప్పుడు మనందరం ఎక్కువగా వారు చదువుకోవాలని కోరుకుంటూ ఉంటాం. ఎంత చదివితే అంత ప్రయోజనమని భావిస్తాం. అయితే పిల్లలకు చదువుతో పాటు ఇంట్లో చిన్న చిన్న బాధ్యతలను కూడా అప్పచెప్పాలి. దీనివల్ల వారిలో కృషి పట్టుదల పెరిగి సంఘంలో ఎలా నడుచుకోవాలో చిన్నప్పటి నుండి తెలుస్తుంది. రోజు మన ఇంట్లో ఉండే కొన్ని బాధ్యతలను వారు క్రమం తప్పకుండా నిర్వర్తించేలా వారిని ప్రేరేపించాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేని పిల్లల కంటే అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల పిల్లల జీవితంలో విజయం సాధిస్తారని చాలా అధ్యయనాలు తెలుపుతున్నాయి. భార్యాభర్తల సఖ్యతగా ఉండడం అనేది కూడా పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుందని, చాలా మంది పిల్లలు అయితే అమ్మతోనే లేదా నాన్నతో మాత్రమే చనువుగా ఉంటారు, ఇంకొకరితో పెద్దగా మాట్లాడరు, వారికి సంబంధించిన ఏ విషయం కూడా షేర్ చేసుకోరు. ఇలా కాకుండా ఇద్దరితో సమానంగా వారి అభిప్రాయాలను పంచుకునేలా వారికి తెలియజేయాలి. వారికి జీవితంలో ఎటువంటి ప్రమాదం వచ్చినా వారు తల్లిదండ్రులు ఇద్దరి దగ్గరికి వారి వెళ్లి వాళ్ళ కష్టాలను చెప్పుకునే ఫ్రీడమ్ స్వేచ్ఛ ఉండాలి. పిల్లలు ఏదైనా

0: మాత్రమే చనువుగా ఉంటారు, ఇంకొకరితో పెద్దగా మాట్లాడరు, వారికి సంబంధించిన ఏ విషయం కూడా షేర్ చేసుకోరు. ఇలా కాకుండా ఇద్దరితో సమానంగా వారి అభిప్రాయాలను పంచుకునేలా వారికి తెలియజేయాలి. వారికి జీవితంలో ఎటువంటి ప్రమాదం వచ్చినా వారు తల్లిదండ్రులు ఇద్దరి దగ్గరికి వారి వెళ్లి వాళ్ళ కష్టాలను చెప్పుకునే ఫ్రీడమ్ స్వేచ్ఛ ఉండాలి. పిల్లలు ఏదైనా సాధించాలనే గుణాన్ని వారికి చిన్నప్పటి నుండి నేర్పించాలి. వారు ఎప్పుడు ఏదైనా ఒక గోల్ పెట్టుకుని దాని మీద ఫోకస్ చేసేలా వారికి తర్ఫీదు ఇవ్వాలి. ఎటువంటి సవాళ్లైనా వారు భయపడకుండా ధైర్యంగా స్వీకరించేలా వారిని ప్రోత్సహించాలి. వారి ఏ పనినైనా కష్టంతో కాకుండా ఇష్టంగా చేయడం నేర్పాలి. ఇది వారిలో పోరాట పటిమను పెంపొందించి జీవితంలో ఏదైనా సాధించాలనే తపనను వారిలో చిన్నప్పటి నుండి బలంగా నాటుతుంది. మనలో చాలా మంది మన దైనందిక జీవితంలో ఉండే ఒత్తిడి యొక్క ప్రభావాన్ని మన కుటుంబ సభ్యులపై లేదా పిల్లలపై చూపిస్తూ ఉంటాం. ఇది పిల్లల్లో మన పట్ల నెగిటివిటీని పెంచుతుంది. వారు క్రమక్రమంగా మనల్ని శత్రువుల్లా చూడటం ప్రారంభిస్తారు. అందుకోసమే మన ఒత్తిడిని కోపాన్ని వారి మీద చూపించకూడదు. మనం మన పనిలో ఎంత ఒత్తిడిలో ఉన్నా వారిని మాత్రం ప్రేమగానే దగ్గరకు తీసుకుని మాట్లాడడం అలవర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల వారు మనపై ఉండే భయాన్ని కోల్పోయి ప్రతి విషయాన్ని మనతో షేర్ చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. సాధారణంగా తల్లిదండ్రులందరూ తమ బిడ్డలకు మంచి భవిష్యత్తు అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు, కానీ ఒక్కోసారి పిల్లల కోసం తమ సమయాన్ని కేటాయించలేని పరిస్థితులు ఎదురవుతాయి. ఇది ఒక్కోసారి కాదు, చాలాసార్లు కూడా కావచ్చు, రెగ్యులర్ గా కూడా కావచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు, వర్కింగ్ పేరెంట్స్ అయితే పిల్లల పెంపకానికి సంబంధించి పలు సమస్యలు ఎదురవుతాయి. పిల్లల గురించి సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల వారు దారి తప్పే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఆత్మాన్యూన్యత, ఒంటరితనం లాంటి సమస్యలు పిల్లల్లో తలెత్తుతాయి. ఇవి వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే వర్కింగ్ పేరెంట్స్ తమ పిల్లల పెంపకం, చైల్డ్ కేర్ విషయంలో కొన్ని సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలి. అవేంటంటారా, బొమ్మల ప్రోగ్రామ్ లో మీ చేతన్ ఇప్పుడు షేర్ చేస్తాడు. అమ్మమ్మలు తాతయ్యల దగ్గర పిల్లలను ఇంట్లో ఒంటరిగా ఉంచకుండా వారి గ్రాండ్ పేరెంట్స్ తో కలిపి ఉంచడం మేలు. దీంతో వారు పెద్దల నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటారు. ఇక పిల్లల భద్రత గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పిల్లలు మరీ చిన్నవారైతే వారిని ఆఫీస్కు తీసుకెళ్లడం మంచిది. అయితే వయసుకు వచ్చిన తర్వాత ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్తున్నప్పుడు వారికి ఒక నిర్దిష్టమైన టైం టేబుల్ ను సెట్ చేయాలి. ఎప్పుడు చదవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి తదితర విషయాలకు టైం ఫిక్స్ చేయండి. పిల్లలు ఖచ్చితంగా ఈ టైం టేబుల్ ని పాటించేలా చూడండి. ఇక వారి వస్తువులను వారే సర్ది పెట్టుకునేలా, వారి పనులు వారే చేసుకునేలా అలవాటు చేయండి. ఇక ఆఫీస్కి వెళ్ళినా ఇంట్లో ఉన్న పిల్లల పరిస్థితి గురించి అడగడానికి ఎప్పటికప్పుడు కాల్ చేస్తూ ఉండండి. మీ పిల్లలను తప్పనిసరిగా ఇంట్లో ఒంటరిగా ఉంచాల్సి వస్తే ఇంట్లో సీసీటీవీ కెమెరాను ఇన్స్టాల్ చేయండి. అదేవిధంగా వాటి యాక్సెస్ తల్లిదండ్రులిద్దరి మొబైల్లో ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిల్లవాడు ఎప్పుడేం చేస్తున్నాడు అని మీకు తెలుస్తూ ఉంటుంది. ఏదైనా తప్పులు చేస్తున్నట్టయితే, ఏదైనా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంటే వెంటనే గ్రహించి యాక్షన్ తీసుకోవచ్చు. ఈ రోజుల్లో పిల్లలు చాలా తెలివైన వారు కాబట్టి మీకు సమయం దొరికినప్పుడు పిల్లలతో సరదాగా గడపండి. మీ ఉద్యోగాలు చేస్తూ ఎందుకు కష్టపడుతున్నారో పిల్లలకు వివరించండి. ఇది మీ పిల్లల భావోద్వేగాలను మీతో కలుపుతుంది. తద్వారా పిల్లలు కూడా మీకు మద్దతు ఇవ్వడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. మీ పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని గడపండి. ఇక వీకెండ్స్ టైం వాళ్లతో బాగా స్పెండ్ చేయండి. పిల్లలతో విభిన్న పనులు ప్లాన్ చేయండి. వారికి ఇష్టమైన పనులు, వంటలు చేసి పెట్టండి. పిక్నిక్ కి, పార్క్ కి, మూవీకి తీసుకెళ్ళండి. పిల్లలు ఏదైనా చెప్పిన పని చేయనప్పుడు, మాట వినప్పుడు పేరెంట్స్ తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు, కానీ ఇది పిల్లల మనసుపై చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. పిల్లలు మాట వినప్పుడు అర్థమయ్యేలా చెప్పాలి. కొన్ని దేశాల్లో వాళ్ళని కొట్టరు, తిట్టరు, దండించరు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల వాళ్ళపై నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయంట. అందుకే ఒక్కోసారి మనం కూడా కంట్రోల్ తప్పుతూ ఉంటాము. బట్ వి యాజ్ మెచ్యూర్ అడల్ట్స్ వి షుడ్ హ్యావ్ సమ్ కంట్రోల్. పిల్లలకంత వివేకము, జడ్జ్మెంట్ ఇవన్నీ ఉండవండి. కాబట్టి వాళ్ళని ఈ వరల్డ్ లోకి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళని పెంచి పెద్ద చేసి సరైన దారిలో పెట్టే రెస్పాన్సిబిలిటీ కూడా తల్లిదండ్రులపైనే ఉంటుంది. ఇంప్లిమెంట్ ఆల్ ది స్టెప్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇన్ చైల్డ్ కేర్ అండ్ హ్యావ్ అ వెరీ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ చిల్డ్రన్. దిస్ విల్ డెఫినెట్లీ బిల్డ్ రెసిలియన్స్ ఇన్ చిల్డ్రన్. ఏ కష్టం వచ్చినా గానీ త్వరగా దాంట్లోంచి తేరుకుంటారు, ఈజీగా బయటకు వస్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వెనలా. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ ఆ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్

0: చేయగలరు. మా నంబర్ 0951522709 నంబర్ మరోసారి 0
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి విన్నారు. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. 101.7 MHz పై ఈనాటి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం పలుకుతున్నది తులసి భవాని. ఈనాటి కార్యక్రమంలో ముందుగా చిత్రసీమ.

చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా నేటి సిద్ధార్థ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కవిత కృష్ణమూర్తి పాడిన పాట, వేటూరి గీతరచన సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: నీలాంబరి చిత్రం నుంచి నిత్య సంతోషిని పాడిన పాట, వెన్నెలకంటి గీతరచన, సంగీతం రాజేష్ రామనాథ్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

0: నేను శైలజ చిత్రం నుంచి పృథ్వీచంద్ర పాడిన పాట ఇది. రామజోగయ్య శాస్త్రి గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. న్యాయం కావాలి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వినండి. వేటూరి గీత రచన, సంగీతం చక్రవర్తి. వినబోయే ముందుగా
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పిడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి శంకర్ మహదేవన్ పాడిన పాట. సంగీతం కోటి

నిరీక్షణ చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట విన్నారు. గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఆత్రేయ, సంగీతం ఓపి నయ్యర్. శ్రోతలింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో, బాగున్నారా? ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమానికి స్వాగతం. మన నారీ శ్రోతలంతా రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. మరి ఈరోజు అంశం మరోసారి గుర్తు చేస్తున్నాను మన శ్రోతల కోసం. ఈరోజు అంశం, ఏదైనా వస్తువును కొనడానికి ముందు బేరమాడటంలో ఆడవారు ముందుంటారు. అలా ఎక్కువసేపు బేరమాడిన సందర్భాలు మీకు ఉన్నాయా? అలా ఉంటే మాతో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. మరి మన లేడీ శ్రోతలంతా కూడా, మన నారీ శ్రోతలు రెడీగా ఉన్నారనుకుంటున్నాను. ముందుగా ఎవరు చేస్తున్నారో విందాం మరి. హలో.
1: హలో మేడం. హలో, అది వజ్రకాలం వెంకటంపల్లి మేడం.
0: సార్, ఈరోజు కార్యక్రమము ఓన్లీ ఆడవాళ్ళకు మాత్రమే సార్?
1: సారీ సారీ మేడం, కాండి మేడం.
0: ఓకే సార్, నెక్స్ట్ టైం ఖాళీ చేయండి.
1: అట్లా కాదు.
0: ఓకే.

0: హలో
1: హలో,
0: హలో బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నమస్తే మేడం.
0: ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు?
1: నా పేరు లీలావతి మేడం.
0: లీలావతి గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. లీలావతి గారు మరి
1: అండి,
0: ఏమండి?
1: ఎఫ్ఎం రేడియో అంటే అభిమానం, మాకి దినం వింటా ఉంటాము.
0: వినాలండి, చాలా సంతోషము. మీరు అలా వింటూ ఉంటే మాకు కూడా ఉత్సాహంగా ఉంటుందండి, ఎందుకంటే మా కార్యక్రమాలు వింటూ ఉంటారు, ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తుంటారు. మరి లీలావతి గారు, ఈరోజు అంశం తెలుసా అండి మీకు?
1: తెలీదు మేడం.
0: ఏం లేదండి లీలావతి గారు, మనము ఏదైనా ఒక వస్తువు కొనడానికి పోతాం కదండి.
1: అవును.
0: పోయినప్పుడు వాళ్ళు 100 రూపాయలు చెప్తారనుకోండి, మీరు దానికి ఎంత విలువ కట్టగలరు, అంటే దీనికి ఎంత పెట్టచ్చు అని మీ అభిప్రాయము? అలా మీరు ఎప్పుడైనా
1: మేడం చూస్తే నాకు అనిపించింది ఒక 60 70 అనిపిస్తే అట్లనే అడిగి కొంటాను.
0: ఎక్కువసేపు అలా బేరమాడుతూ ఉంటారా వాళ్ళతోనా?
1: అంత ఏం లేదు మేడం, ఒకసారి 2 సార్లు అనిపిస్తే నాకు నచ్చితే కొంటాను, నచ్చకుండా అనుకో వద్దులే రేట్ ఎక్కువ అనేసి వదిలేస్తాను.
0: చాలా సంతోషం లీలావతి గారు. ఇంకా ఏమన్నా అలాంటి సందర్భాలు ఇంకా ఉన్నాయండి?
1: చాలా ఉంటాయి మేడం.
0: ఈరోజు కార్యక్రమం అదేనండి, మనము ఎప్పుడు ఎలా అలా జరిగింది, ఎక్కడైనా మనము టూర్లకు వెళ్తూ ఉంటాము, షాపింగ్లకు వెళ్తూ ఉంటాము, లేదా ఏదైనా కూరగాయలు కొనడానికి వెళ్తూ ఉంటాము, అప్పుడు తప్పనిసరిగా మనం బేరం ఆడాల్సిందే కదండి. అంతే అంతే అంతే. ఓకే ఓకే. ఏది కావాలి?
1: మాకు బాలకృష్ణ పాట అంటే ఇష్టం మేడం.
0: బాలకృష్ణది సినిమా పేరు చెప్తే మేము అందులో నుంచి ప్రయత్నం చేద్దాం. ఏదండి?
1: సింహ.
0: మీకు సినిమాలో ఏ పాట వినిపించాలి?
1: ఏ పాట అయినా పర్లేదు మేడం, మాకు బాలకృష్ణ అంటే అభిమానం అంతే.
0: సింహ కాకపోతే ఏదైనా ఇంకా వేరేదైనా ఆప్షన్ ఉందా?
1: బొబ్బిలి సింహం ఉందా మేడం?
0: బొబ్బిలి సింహం. బొబ్బిలి సింహం అందులో ఏ పాట?
1: ఏ పాట అయినా మేడం బాగుండేది.
0: అందులో ఏదైనా ఒక మంచి పాట వేయమంటారు?
1: అవును మేడం.
0: సరేనండి లీలావతి గారు, మా కార్యక్రమానికి ఫోన్ చేసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
1: మీకు కూడా ధన్యవాదాలు మేడం.
0: ఓకేనండి, చాలా సంతోషం అండి కాల్ చేసినందుకు. మీకు మీరు కోరిన బొబ్బిలి సింహం చిత్రం నుండి

0: హలో హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు?
1: అనంతపురం జిల్లా పెద్దవడుగురు నుండి.
0: పెద్దవడుగురు నుండి మీ పేరండి?

0: కుమారి మేడం.
1: కుమారి గారు బాగున్నారండి?
0: బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
1: బాగున్నామండి. కుమారి గారు, మరి ఈరోజు అంశం తెలుసా అండి? అదేనండి, మనము ఎప్పుడన్నా బజారుకు వెళ్ళినప్పుడు కానీ, ఏదా ఏదన్నా టూర్లకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఒక వస్తువు కొంటుంటాం కదా, అటువంటప్పుడు మీరు బేరగాని ఆడతారా, అంటే బేరాలు ఆడుతుంటారా? ఇప్పుడు వాళ్ళు ఒక వస్తువుని 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ ఏదో వాళ్ళు చెప్తారు ఒక రేటు, దాన్ని మీరు తగ్గించి దీనికి ఇంత వద్దు, ఇంత పెట్టకూడదు, ఇంత ఇంత అయితే పెట్టచ్చు అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఎప్పుడన్నా బేరం ఆడినారా ఎక్కువసేపు అలాగా? చెప్పండి.
0: వెళ్ళినప్పుడు డ్రెస్ కొనేటప్పుడు
1: అట్లా వాళ్ళు ఎంత చెప్పారు?
0: 15,000 చెప్తే 10 అడుగుతాం మేడం.
1: ఎంతవరకు అడగగలరు మీరు?
0: 1000 రూపాయలు వరకు అడుగుతాం.
1: కుమారి గారు, మీరు 15,000 అంటున్నారు, 1500 1500 వాళ్ళు చెప్తే మీరు 1000 వరకు అడుగుతారు. ఇంకా ఏమన్నా తగ్గించగలరా అట్లా అడుగుతారా?
0: వస్తువును బట్టి మేడం, ఏదైనా కొనేటప్పుడు
1: దానికి ఇంత పెట్టచ్చు.
0: ఓకే
1: కుమారి గారు, మరి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు చాలా సంతోషం కుమారి గారు. మరి మీకు నచ్చిన పాట
0: ఖడ్గంలో వినిపించండి.
1: ఖడ్గం
0: ఖడ్గం ఇండిపెండెన్స్ సందర్భంగా,
1: ఇండిపెండెన్స్ సందర్భంగా ఖడ్గం నుంచి ఒక మంచి పాట. ఏది వినిపించాలంటారు?
0: ఇండిపెండెన్స్ సాంగ్ ఉంది
1: మేడం. ఓకే,
0: మేమే
1: ఇండియన్స్. స్టార్టింగ్ ఓకే, తప్పకుండా వినిపిస్తాము కుమారి గారు. మరి పాట వస్తుంది, విందామా?
0: థాంక్స్ మేడం.
1: ఓకే, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.
0: ఓకే.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: హలో.
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి. ఈరోజు కార్యక్రమము కేవలం ఇవ్వండి ఇవ్వండి. నమస్తే అండి. హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం అండి. బాగున్నామండి. ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? మీ ఊరు, మీ పేరు?
3: మా అనంతపురం జిల్లా కుడేరు మండలము, రామచంద్ర కుటుంబం. నా పేరు ఎల్లమ్మ మేడం.
2: ఎల్లమ్మ గారు, బాగున్నారా అండి? ఎల్లమ్మ గారు
3: బాగున్నాను మేడం.
2: మొక్కజొన్న పెట్టారా? ఓకే ఓకే. మా ఎల్లమ్మ గారు, మరి ఈరోజు హలో బాగున్నారా కార్యక్రమానికి ఒక అంశం పెట్టారండి, తెలుసా అండి మీకు?
3: తెలియదు మేడం.
2: ఏం లేదండి, మీరు ఏదైనా కొనడానికి పోతారనుకోండి, మార్కెట్కి కానీ ఏదైనా షాప్కి కానీ, అక్కడ వెళ్ళినప్పుడు మీరు ఏదైనా ఒక వస్తువుని బేరమాడుతుంటారా? ఎట్లా ఆడతారు అక్కడ? ఎట్లా అడుగుతారు మీరు? వాళ్ళు ఒక వస్తువుకి ఇంత రేట్ అని చెప్పింటారు కదా, మీరు ఏమని అడుగుతారు? చెప్పండి. అది వాళ్ళు ఒకవేళ వస్తువు ఇంత పెడితే మీరు ఇంత పెట్టచ్చు అని మీరు అంటే మీరు ఒక రేటు దానికి ఫిక్స్ చేయండి, తగ్గించుకోండి. అంటే ఎంత, వాళ్ళు ఒకవేళ 30 చెప్పిన, 100 రూపాయలు చెప్పినారు అనుకోండి, 500 చెప్పారు, మీరు ఎంత చెప్తారు? ఇంత పెట్టచ్చు అని ఎంత చెప్తారు?
3: 300-400
2: సగం పైగా చెప్తున్నారు. 500కి గాను 300 పైన చెప్తున్నారు అట్లయితగిన. ఎలమ్మ గారు, నేనైతే ఏమి చెప్తానంటే 500

0: అన్నారు అనుకోండి, 250కి ఇమ్మని చెప్పి అడుగుతాను.
1: సరే మేడం,
0: కరెక్టేనా?
1: కరెక్టేనే.
0: అంటే మనం అక్కడి నుంచి మొదలు పెడితే గానీ మనం అనుకున్న రేటుకి రాదనమాట. ఇప్పుడు 250 అడిగాను అనుకోండి, వాడు 500 చెప్పింటాడు, ఏమా అని అంటాడు, అంత రేటు అంత తక్కువగా అడుగుతారు. సరేలే అనేసి ఇంకొక 10 రూపాయలు, ఇంకొక 20 రూపాయలు, అట్లా కొంచెం కొంచెంగా ఒక ఫిక్స్డ్ రేటుగా మనకి చెప్పగలము, అడగచ్చు. అంతే కదా. ఇప్పుడు వాడు మనము తగ్గించుకోండి తగ్గించుకోండి అంటే వాడు ఏమంటాడు, 500 చెప్పిండేది అమ్మ నన్ను 180 ఒక 20 రూపాయలు తగ్గించుకుని ఇమ్మా అంటాడు. ఏకంగా వాడు 100 తగ్గించాడు కదా, మనం అడిగితే వాడు అట్లనే అంటాడు. కానీ మనమే ఒక రేట్ అడిగామనుకోండి, మనము అది మామూలు సందర్భాల్లో జరుగుతూ ఉంటుందండి, కానీ మనం అడిగే ధర్మం మనం అడగాలి, అంతే కదండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు యాక్చువల్గా దానికి 100 రూపాయలే ఉంటుంది ఖరీదు, కానీ వాడు చెప్పడం ఏమి 200-300 చెప్పింటాడు, దానికి అంత అంతకంటే ఎక్కువ ధర పెట్టకూడదు కొన్ని వస్తువులకు ఉంటాయి, కానీ వాడు పెట్టింటాడు ఎందుకంటే వాడు బేరం ఆడతాడు కదా, అప్పుడు కావలసి తగ్గించచ్చు. వాళ్ళు అడిగినప్పుడు చూసుకుందాంలే, అడగకపోతే మనకే మిగులుతుంది కదా, లాభం వస్తుంది కదా అనుకుంటాడు వాడు, అంతే కదండి. ఓకే ఎలమ్మ గారు, మరి టీ చేశారా? వస్తామండి తప్పకుండా, రామచంద్రపురంకి వచ్చి మీ ఇంట్లో టీ తాగుతామండి ఎల్లమ్మ గారు. మరి అవునా, మాకైతే అసలు వర్షమే రావడం లేదు చూడండి టౌన్ లోనా. అయ్య పర్వాలేదు, ఆ మాత్రమన్నా వస్తే బాగుంటది, కొంచెం ఉడుకు తగ్గుతుంది, చల్లగుంటది వాతావరణము. సరేనండి, మరి ఎల్లమ్మ గారు మరి ఏ పాట విందాం ఈరోజు? సీతారాముల కళ్యాణం. ఎవరిదండి, రామారావు గారిదా?
1: రామారావు గారిదే మేడం.
0: రామారావు గారిది. మా కార్యక్రమాలు బాగా వింటుంటారు అయితే.
1: వింటాంటాను మేడం, నాకు వినడం తత్సల్లో దిక్కు తెలియదు, అది రేడియో పెట్టించుకోవాలి మేడం.
0: రేడియో? మరి ఇప్పుడు ఎక్కడి నుంచి మీరు వింటున్నారు?
1: మా ఆయనది మేడం ఇది.
0: మొబైల్లోనా? మొబైల్లో వింటున్నారు.
1: యాప్ పెట్టించుకోవాలా నేను?
0: అవునులేండి.
1: ఏం
0: లేదండి ఎల్లమ్మ గారు, యాప్ ద్వారా అయినా వినొచ్చు, లేదా అది సెల్లు, మామూలు సెల్లు ఉంటుంది చూడండి, కీప్యాడ్ సెల్లు, చిన్న సెల్లు, దాంట్లో రేడియో అనేది ఒక ఆప్షన్ వచ్చి ఉంటుంది. మామూలు 500 రూపాయల సెల్లులు, 1000 రూపాయల లోపల సెల్లులు ఉంటాయి, దాంట్లో కూడా ఉంటాయండి, మనకి రేడియో ఆప్షన్ ఉంటుంది. అదైతే గిన మన తక్కువ రేట్లో మనకి ఎల్లప్పుడు మన చేతిలోనే ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు. తెచ్చుకోండి. అవునులేండి. ఓకే ఓకే ఎల్లమ్మ గారు, చాలా సంతోషం అండి మరి మా కార్యక్రమాలు వింటున్నందుకు, మీ యొక్క ఈరోజు అంశానికి మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సీతారాముల కళ్యాణం నుండి ఒక మంచి పాట వినిపిస్తాము, సంతోషం అండి కాల్ చేసినందుకు. ఓకే అండి.

0: హలో
1: హలో
0: హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం అండి.
1: హలో మేడం, బాగున్నారా?
0: బాగున్నామండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? మీ పేరండి? రాధా గారు. బాగున్నారండి రాధా గారు? ఓకే, చాలా సంతోషం అండి రాధా గారు.
1: భవానీ భవానీ పాట వేసినారు మీ పేరు.
0: అది అనుకోకుండా అలా వచ్చేసిందండి. అమ్మవారి పాట
1: శ్రావణ మాసం మొదటి రోజు అమ్మవారి పాట వినిపించారు, సంతోషం.

0: పైనా లాభం ఉంది అంటేనే ఇచ్చింటారు.
1: అంతే అంతే కదా మరి,
0: ఇచ్చింటారంటే వాళ్ళు 1000 రూపాయలు చెప్పినారంటే వాళ్ళకి ఎంత లాభం ఉంటుంది?
1: అంతే కదా,
0: మనం సగానికి సగం రేటు తక్కువ పడగాలి మేడం.
1: అలా
0: తక్కువ పడితే మనం కూడా కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తే కూడా అక్కడ స్టాప్ చేయాలి.
1: అదేనండి,
0: అక్కడ స్టాప్ చేస్తే మనం వాళ్ళే మనం వద్దులేండి ఇంకా మాకు వద్దు అనేస్తే వాళ్ళే వచ్చిస్తారు.
1: అంతే అంతే, వాడు ఈ వస్తువుకి ఇంత పెట్టచ్చు ఇంత అయితే మనం
0: ఐడియా ఉండాలి,
1: అది ఉండాలి, అప్పుడు మనం మనకి బెనిఫిట్ ఉంటుంది. వాడేమి అమ్మేవాడు వస్తువుకి వచ్చిన 300 ఎక్స్ట్రా వస్తుందిలే అని వాడు అనుకుంటాడు. మనము పొదుపు చేసుకోండి,
0: 600 ఇచ్చినాడు అనుకోండి, 600 మనకు 100, 200, 150 లాభం ఉంటే ఇంకా 1000 రూపాయల కంటే ఇంకా 500, 600 పైన లాభం ఉన్నట్టే కదా.
1: అవునండి, మనం కూడా ఇలా బేరం ఆడడం వలన మనం పొదుపు చేయొచ్చు. డబ్బుని వృధాగా చేసుకోకూడదు. మనము ప్రతి దాంట్లోనూ ఇలా పొదుపు చేస్తూ ఉంటేనే మన భవిష్యత్తు పిల్లలకి
0: ఉపయోగపడుతుంది.
1: ఒక వస్తువుకి 2 కొనుక్కోచుకోవచ్చు, ఏదో ఒకటి, పాల ప్యాకెట్కో, పెరుగు ప్యాకెట్కో, 10, 20 ఏదో ఒకటి, ఎంతైనా తగ్గినా మనకి అది మనకి ఉపయోగమే. ఓకేనండి రాధా గారు, మరి చాలా సంతోషం అండి, మీరే లాస్ట్ కాలరు. పాట వేయడానికి మాకు కూడా
0: చాలా,
1: పర్వాలేదు, మీరు ఏదైనా ఒక పాట చెప్పండి, 6:30
0: వేస్తాను. శివకామని వేయండి మేడం, అర్థం.
1: ఓకే, తప్పకుండా వినిపిస్తాము. 6:30 చిత్రసీమలు వినండి.
0: ఓకే మేడం,
1: ఓకే, థ్యాంక్ యూ అండి,
0: ధన్యవాదాలు మేడం.
1: ఓకే, మీకు కూడా అండి.
0: ఓకే మేడం.
1: శ్రోతలు ఇంతవరకు హలో బాగున్నారా ఫోన్ ప్రత్యక్ష కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

శారద కృష్ణమోహన్ గారు పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. ఏనుగుల వల్ల కలుగుతున్న పంట ఆస్తి నష్టాన్ని 70% వరకు నివారించగలిగామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తిరంగా యాత్రను ప్రారంభించారు. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన నిన్నటి అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన E3 సీడ్ యాక్సెస్ రోడ్డు 2వ దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. అమరావతి రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ కారిడార్ను 60 మీటర్ల వెడల్పుతో 9 వరుసలతో 3 దశల్లో నిర్మిస్తున్నారు. సుమారు 21 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి నిర్మాణానికి 1519 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇందులో భాగంగానే విజయవాడ మంగళగిరి హైవేను అనుసంధానిస్తూ బకింగ్హామ్ కెనాల్పై 82 కోట్ల రూపాయలతో నిర్మించిన 4 వరుసల స్టీల్ బ్రిడ్జ్ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభంతో రాజధాని అమరావతికి రాజమార్గం ఏర్పాటైందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్య సాధనకు అమరావతి నగర నిర్మాణం మొట్టమొదటి విజయమన్నారు.
1: రోడ్డు వచ్చింది, ఇంకా ప్రతి ఒక్క రోడ్డు పూర్తి కావాలి, ప్రతి బిల్డింగ్ పూర్తి కావాలి, ఇది ఒక ఎకనామిక్ క్యాపిటల్ కావాలి, ఇది 5 కోట్ల తెలుగు ప్రజలకు రాజధాని కావాలి, ప్రతి ఒక్కరి కోరికలు నెరవేర్చే సంకల్ప సిద్ధికి ఇది కేంద్రం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీ సంకల్పాన్ని జయప్రదం చేసే సహకారం NDA ప్రభుత్వం ఇస్తుంది.
0: పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఈరోజు తిరంగా యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను చేతబూని రాజీవ్ గాంధీ భవన్ నుంచి ర్యాలీని ప్రారంభించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే వికసిత్ భారత నిర్మాణంలోనూ భాగస్వాములు కావాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏనుగుల ఆవాసాల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్వతీపురం మన్యం, పలమనేరు వంటి ప్రాంతాల్లో ఏనుగుల వల్ల జనావాసాలకు ఎదురవుతున్న ఇబ్బందులపై దృష్టి సారించామని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని స్థానిక హోటల్లో ఈరోజు నిర్వహించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో ఆయన కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏనుగుల వల్ల కలుగుతున్న పంట ఆస్తి నష్టాలను తగ్గించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని 4 కుంకీ ఏనుగులను తీసుకువచ్చామని చెప్పారు. అవి ఇప్పటి వరకు 15 ఆపరేషన్లలో పాల్గొని 70% మేర నష్టాన్ని నివారించగలిగాయని ఉప ముఖ్యమంత్రి వెల్లడిస్తూ

0: Our state is home to around 132 to 142 wild elephants. This is not only our pride but also a responsibility to protect them and their habitats. Andhra Pradesh received 4 Kumki elephants and we established a dedicated Kumki training center at Tillamadugu. Our Kumkis have already contributing to a 70% reduction in human deaths caused by elephants. We have also started training our own Kumkis. One of them has already been deployed in a place called Parvatipuram.
1: ఎస్సీ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ప్రారంభించారు. ఈ వెబ్సైట్లో పలు కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉందని, ఆయా పథకాలకు సులభతరంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా వెబ్సైట్ను రూపకల్పన చేశామని తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ ఇజ్రాయెల్ లాంగ్వేజ్లో ఉచిత శిక్షణకు వెబ్సైట్లో దరఖాస్తుకు అవకాశం కల్పించామని, అలాగే నిరుద్యోగ ఎస్సీ యువత నైపుణ్య శిక్షణకు కూడా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించామని చెప్పారు. వెబ్సైట్ను ఔత్సాహికులు ఉపయోగించుకుని ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి వీరాంజనేయ స్వామి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గుంటూరు నగరంలో విద్య వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి స్థానిక ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తాడికొండలోని గురుకులం హాస్టల్ భవన నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు, గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జీజీహెచ్ పాత భవనం పునరుద్ధరణ పనులకు 5 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులకు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించడంతో పాటు గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పాత భవనాన్ని ఆధునీకరించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయన్నారు. విశాఖ జిల్లాలో యూత్ క్లబ్స్ను వేగంగా ఏర్పాటు చేసి వాలంటీర్లు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో భాగస్వాములను చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ విశ్వేశ్వరరావు తెలిపారు. నగరంలోని డిఆర్ఓ ఛాంబర్లో మై భారత్ కార్యక్రమాల అమలుకు సంబంధించి జిల్లా సలహా కమిటీ సమావేశం ఈరోజు ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా మై భారత్ పోర్టల్ రిజిస్ట్రేషన్లు, యూత్ క్లబ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్, వందేమాతరం క్యాంప్స్, జాతీయ అంతర్జాతీయ దినోత్సవాల నిర్వహణ, క్రీడలు, ఫిట్నెస్ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన, రక్తదాన శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ, జాతీయ సమైక్యత కార్యక్రమాలు తదితర అంశాలపై వాలంటీర్లు చురుగ్గా పాల్గొనేలా చూడాలని తెలిపారు. జాతీయ యువ వాలంటీర్లను ఏర్పాటు చేయడం, ప్రతి బ్లాక్కు 2 వాలంటీర్లను కేటాయించడం ద్వారా యువతను కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం, అందుకుగాను ప్రతి నెల జాతీయ యువ వాలంటీర్లకు 5,000 రూపాయల గౌరవ వేతనం చెల్లించడం జరుగుతుందని డిఆర్ఓ విశ్వేశ్వరరావు ఈ సందర్భంగా తెలియజేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన నిన్నటి అల్పపీడనం ఈరోజు వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ల మీదుగా దాదాపు వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ఫలితంగా రేపటి వర్ష సమాచారాన్ని వాతావరణ కేంద్ర అధికారిని లక్ష్మి వెల్లడిస్తూ,
2: ఈరోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: స్వయం సహాయక సంఘాల మహిళలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో ప్రశంసించారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో సభ్యుల మరణం లేదా వలసల వల్ల ఒక సంఘంలో సభ్యుల సంఖ్య 10 కంటే తగ్గితే ఆ సంఘాలు ఎంత బాగా పనిచేసినా తదుపరి రుణ సదుపాయం పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేదని, ఈ క్రమంలోనే రాష్ట గ్రామీణ బ్యాంక్ తమ అంతర్గత ఉత్తర్వుల నెంబర్ 152 ద్వారా ప్రత్యేక సడలింపులు ప్రకటించడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. ఏనుగుల వల్ల కలుగుతున్న పంట ఆస్తి నష్టాన్ని 70% వరకు నివారించగలిగామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తిరంగా యాత్రను ప్రారంభించారు. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన నిన్నటి అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

0: ఆడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు వినబోయే ముందు
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కార్యక్రమంలో ఎగుమతి ఆధారిత ఉద్యాన పంటల సాగు ప్రాధాన్యత గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరిపి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ ఆర్వి సుజాత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ వన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. రాత్రి 7:45 వికసిత్ భారత్. ఇందులో ఈ కార్యక్రమం మార్కాపురం కేంద్ర సమర్పణ, హైదరాబాద్ నుండి ప్రసారమవుతాయి. రాత్రి 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 8:15 పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 ఒక సినిమా పాట, 8:45 శ్రీ పి వి నారా వీరనారప్ప బృందం వారిచే జానపద గీతాలు వింటారు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 పార్లమెంట్లో రికార్డైన ప్రశ్న కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి, 10:30 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఇక రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో అష్టలక్ష్మీ గీతాలు వింటారు. 6:30 వినతగుమాట వినిపిస్తున్నవారు శ్రీ మొహిబుల్లా ఖాన్. 6:35 సేద్యపు సుద్దుల కార్యక్రమంలో కంది పంటలో సస్యరక్షణ గురించి నివృత్త ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె భార్గవి గారు అందించే వివరాలు. 6:55 ప్రసార వివరాలు. రేపు ఉదయం 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాట్య కలం, అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో. రేపటి కార్యక్రమంలో మానసిక ధైర్యం ఆవశ్యకత గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ జి శివశంకర్ రెడ్డి. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30

30 నిమిషాలకు వార్త వ్యాఖ్య, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9 గంటలకు సభాష్ ఆంధ్ర శీర్షికన ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు లోయ చివరి భాగం ప్రసారమవుతుంది. రచన మరియు నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి. 9:30 డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కస్టమైజ్డ్ ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:45 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక రేపు ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం అమరావతి చిత్రకళా వీధి అంశాలపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇక 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 10:30 వాణిజ్య ప్రకటనలు. 10:32 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 11:45 వాణిజ్య ప్రకటనలు. 11:45 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఇక 12:00 హిందీలో వార్తలు. 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:15 వాణిజ్య ప్రకటనలు. 12:16 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి కార్యక్రమంలో అనంతపురం ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. సాయంత్రం 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 7:00 80వ స్వాతంత్ర దినోత్సవం పూర్వ సంధ్య సందర్భంగా భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం హిందీలో అనంతరం ఆంగ్లంలో ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రాత్రి 8:00 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 8

కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఇక రేపు రాత్రి 10 గంటలకు ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా నర్తనశాల చిత్రం నుండి పి సుశీల పాడిన ఈ పాట.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
4: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
5: బడ్జెట్ రెడీ అయిందా?
4: 5,000 మిగిలాయి.
5: కొత్త చీర తీసుకుంటావా?
4: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
5: ఇంకోటి
4: వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి.
3: చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
4: చెప్పవులే, ఇక వెళ్ళమ్మా.
6: ఆర్బీఐ అంటుంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
7: శ్రోతలు వింటున్నారు 101.7 మెగాహెర్ట్జ్ పై అనంతపురం ఆకాశవాణి కేంద్రం నుండి చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం న్యాయం మీరే చెప్పాలి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడుతున్న ఈ పాటకు రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హేయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావ్?
3: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.

0: ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ ఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: తర్వాత, నువ్వు వస్తావని చిత్రం నుండి రాజేష్ సుజాత పాడుతున్న ఈ పాటకు రచన పోతుల రవికిరణ్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: విన్న పాట ఓ పాపాల అలీ చిత్రం నుండి. ఆ పాట విన్నారు. కార్యక్రమంలో తర్వాత బుద్ధిమంతుడు చిత్రం నుండి ఈ పాట.
1: జయ శ్రీమద్ రమారమణ గోవిందో హరి. నాయనలారా బడి

చదవకపోతే మనిషి రేవు నా చంద్రుడి పైకి ఎగిరేవాడ, గిరగిర తిరిగి వచ్చేవాడ.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట బుద్ధిమంతుడు చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట. ఆ పాటకు రచన కోసరాజు, సంగీతం కేవీ మహాదేవన్. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శాంతిశ్రీ పాడిన లలిత గీతం.

శాంతిశ్రీ గారు పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజల తిరుపతి. పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కళాకారులు ఆధునిక భారతదేశ ప్రతిభకు అంకిత భావానికి ప్రతిబింబంగా నిలుస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. హర్ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ర్యాలీలో పాల్గొన్నారు. భారతదేశం నాలుగవసారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో చైనా రష్యాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి.

0: పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. గత నెల 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 25 రోజుల వ్యవధిలో 19 సమావేశాలు నిర్వహించిన తర్వాత నేటితో ముగిశాయి. ఈ సమావేశాల సందర్భంగా ఉభయ సభలు జాతీయ అంశాలపై చర్చలతో పాటు పలు ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయి. కాగా రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభలో తమ ముగింపు ప్రసంగంలో మాట్లాడుతూ సభలో పదే పదే జరుగుతున్న ఆటంకాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల గొంతుకను వినిపించడానికి సభ్యులకు లభించిన అవకాశాలను వారు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారని, అయినా సభావేదిక ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటుందని ఆయన అన్నారు.
1: The House functioned for only 37 hours and 49 minutes, regarding a productivity of 39.17%. We had the opportunity to raise 285 start questions, 380 zero-hour submissions, and 380 special mentions. Sadly, only 16 questions, 52 zero-hour submissions, and 93 special mentions could be taken up. The floor was open, but we didn't make the fullest use of the opportunities.
0: అంతకుముందు ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ రామ్లీలా మైదానంలో తన బహిరంగ సభ ముగిసిన తర్వాత కొద్దిమంది శుద్ధీకరణ హోమం నిర్వహించారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే లేవనెత్తారు. మైదానంలో జరిగిన సభలో తాను ప్రసంగించానని, తాను ఏ వర్గాన్ని కానీ ఏ మతాన్ని కానీ ఉద్దేశించి మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు.
2: मैं इसको पॉलिटिकल मुद्दा कभी बनाना नहीं चाहता और मैं कभी इस सदन में सालों से यहाँ हूँ और निचला, लेकिन मैं एक शेड्यूल कास्ट हूँ, मैं एक दलित हूँ, मेरे को मदद करो, मेरी रक्षा करो बोल के कभी किसी के सामने गिड़गिड़ाया नहीं. मैं लड़ने की शक्ति है, मैं लड़ता हूँ.
0: ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రస్తావించిన ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా సభకు హామీ ఇచ్చారు. బీజేపీకి ఇలాంటి చర్యలతో ఎలాంటి సంబంధం లేదని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని నడ్డా స్పష్టం చేశారు.
3: బీజేపీ డస్ నాట్ సబ్స్క్రైబ్ టు సచ్ యాక్టివిటీస్, నంబర్ వన్. నంబర్ టూ, ఏ హమ్ సబ్ కే లియే ఖేద్ కా విషయ హై, దేశ్ కే లియే భీ ఖేద్ కా విషయ హై. హమ్ ఇస్కి తహకీకాత్ భీ కరేంగే, లేకిన్ ఉస్కే బాద్ ఖర్గే సాహబ్ కహే కి తుమ్ ఐసా కర్తే హో, యే ఉచిత్ నహీ హై.
0: పార్లమెంటులో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు చర్చల్లో పాల్గొనకుండా పరిపోతున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తన ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవస్థకు మంచిది కాదని అన్నారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో రిజిజు మాట్లాడుతూ పార్లమెంట్ అనేది చర్చలు శాసనసభ వ్యవహారాల కోసమేనని, అయితే నిరంతర నినాదాలు నిరసనలు వర్షాకాల సమావేశాల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేశాయని తెలిపారు. ఈ వర్షాకాల సమావేశాల్లో 12 బిల్లులు ఆమోదం పొందినప్పటికీ అందులో ఒక బిల్లుపై మాత్రమే రెండు సభల్లో చర్చ జరిగిందని పేర్కొన్నారు. పదే పదే సభకు ఆటంకాలు కలిగించడం వల్ల కొత్తగా ఎన్నికైన ఎంపీలు పార్లమెంటరీ అనుభవాన్ని పొందలేకపోయారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
4: ఒపోజిషన్ డిస్కషన్ సే భాగ్ రహతే పార్లమెంటరీ డెమోక్రసీ మే ఒపోజిషన్ డిస్కషన్ కే లియే డిమాండ్ కర్తే హై ఔర్ సర్కార్ ఉస్కా జవాబ్ దేతే హై. యే తరీకా హోతా హై క్యూంకి లోగో నే హమకో చునా దేశ్ సేవా కే లియే. తో పహలీ బార్ యే దృశ్య దేఖనే కో మిలా కే సర్కార్ ఖుద్ కహ రహే కే హమ డిస్కషన్ చాహతే హై ఔర్ ఒపోజిషన్ బహానా బనా కర్కే డిస్కషన్ సే భాగ్ రహే హై. తో యే లోక్తంత్ర కే లియే, విశేష్ కర్కే సంసదీయ లోక్తంత్ర కే లియే ఠీక్ నహీ హై.
0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో ఈరోజు 2024-25 సంవత్సరాలకు గాను 100 మందికి పైగా కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ పురస్కారాలను అందజేశారు. సంగీతం, నృత్యం, నాటకం, జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట, సంప్రదాయ నాటకము, ఇతర అనుబంధ కళారంగాల్లో విశేష సేవలు అందించిన కళాకారులకు ఈ పురస్కారం లభించాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ పురస్కార గ్రహీతలు ఆధునిక భారతదేశ ప్రతిభను, అంకిత భావాన్ని ప్రతిబింబిస్తున్నారని కొనియాడారు. మన దేశ సంగీతంలో ఎన్నో వ్యవస్థలు, నృత్యాలలో అనేక శైలులు, జానపద నాటకాలలో లెక్కలేనన్ని రూపాలు ఉన్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సహా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి హర్ ఘర్ తిరంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఈ ప్రచారం ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తిని, గర్వాన్ని పెంపొందిస్తోందని పేర్కొన్నారు. కోట్లాది పౌరులు త్రివర్ణ పతాకంతో మమేకమై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశమంతా హర్ఘర్ తిరంగా ఉత్సవాన్ని జరుపుకుంటుందని

మంత్రి జేపీ నడ్డా సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి జయశంకర్ త్రివర్ణ పతాకంతో ఉన్న తన చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఇతరులు ఈ సందర్భంగా పిలుపునిస్తూ తమ ఇళ్లపై తిరంగాను ఎగురవేసి జాతీయ గర్వకారణమైన ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సన్నాహంలో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ పూర్తిస్థాయి రిహార్సల్ జరిగింది. వందే మాత్రం 150 సంవత్సరాల వేడుకలను జరుపుకోవడంతో పాటు వికసిత్ భారత్ ఎట్ 2047 కోసం యువశక్తి అనే ఇతివృత్తాన్ని చాటి చెప్పేలా ఈ రిహార్సల్ సాగిందని, వేడుకల్లోని సంప్రదాయ వైభవం, ఖచ్చితత్వం, దేశభక్తి స్ఫూర్తిని ఇది ప్రతిబింబించిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక పోస్టులో పేర్కొంది. పార్లమెంటులో ఆమోదం పొందిన గనులు, ఖనిజాల సవరణల బిల్లు వల్ల ఏ రాష్ట్రం హక్కులను లాక్కోవడం జరగదని, వాటి రాబడికి ఎలాంటి భంగం వాటిల్లదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాన ఖనిజాల ఉత్పత్తిని పెంచడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల వల్ల గనుల రంగం నుంచి రాష్ట్రాల రాబడి వాటా 65% నుంచి 85%కి, మొత్తం ఆదాయం 23% పెరిగిందని చెప్పారు. ఖనిజాల లభ్యత, ఉపాధి పెంపు, రాష్ట్రాల ఆర్థిక బలోపేతం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమనే 4 అంశాలపై కేంద్రం ప్రధానంగా దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. న్యూఢిల్లీలో అనీమియా ముక్త భారత్ అభియాన్పై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2 రోజుల జాతీయ వర్క్షాప్ నిర్వహించింది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 160 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. సవరించిన అనీమియా ముక్త భారత్ వ్యూహాన్ని మరింత బలోపేతం చేయడం, విధానపరమైన నిర్ణయాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంపై ఈ వర్క్షాప్ దృష్టి సారించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, అనీమియా నివారణకు వివిధ ఆరోగ్య కార్యక్రమాలు, మంత్రిత్వ శాఖల మధ్య బలమైన సమన్వయం అవసరమని తెలిపారు. భారతదేశం 4వ సారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న సందర్భంగా చైనా రష్యాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. ఈరోజు న్యూఢిల్లీలోని వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన బ్రిక్స్ రాయబారుల రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమంలో భారతదేశంలోని చైనా రాయబారి స్యూ ఫిహాంగ్, రష్యా ఛార్జ్ డి అఫైర్స్ రోమన్ బాబుష్కిన్ పాల్గొన్నారు. సహకారాన్ని మరింత పటిష్టం చేయడానికి, ప్రపంచ వ్యవహారాల్లో బ్రిక్స్ కూటమి పాత్రను బలోపేతం చేయడానికి, భారత్ ఇతర బ్రిక్స్ సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని రాయబారి షూ తెలిపారు. అలాగే రష్యా ప్రతినిధి రోమన్ బాబుష్కిన్ మాట్లాడుతూ, బ్రిక్స్ అధ్యక్షతగా భారత ప్రాధాన్యతలకు మాస్కో మద్దతు తెలుపుతుందని చెప్పారు. శిరోమణి అకాలీదళ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై మహారాష్ట్రలోని నాందేడ్లో దాడి జరిగింది. గురుద్వారా మాతా సాహిబ్ దేవాన్జీ ముగట్ మెట్లు దిగుతుండగా ఒక వ్యక్తి బాదల్ను కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రమాదంలో ఆయన కుడి చేతికి గాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గురుద్వారలో సేవకుడిగా పనిచేస్తున్న దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు నాందేడ్ ఎస్పీ డాక్టర్ నీలబ్ రోహాన్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది. అలాగే రేపటి వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, ఈశాన్య భారత్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ముఖ్యాంశాలు. పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కళాకారులు ఆధునిక భారతదేశ ప్రతిభకు, అంకిత భావానికి ప్రతిబింబంగా నిలుస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ర్యాలీలో పాల్గొన్నారు. భారతదేశం 4వ సారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో చైనా రష్యాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.

0: కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
2: पर हम तो सब यही डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच है
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
0: వినండి ఎగుమతి ఆధారిత ఉద్యాన పంటల సాగు ప్రాముఖ్యత. ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరిపి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్వి సుజాత గారితో పరిచయ కార్యక్రమం.
4: డాక్టర్ ఆర్వి సుజాత గారు నమస్కారం మేడం.
5: నమస్తే సార్.
4: ముందుగా మీకు కిసానవాణి కార్యక్రమానికి స్వాగతం మేడం. మేడం మీరు చిన్నలాటరిపిలో ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్లో ప్రొఫెసర్గా ఉన్నారు కదా మేడం.
5: అవును సార్.
4: ఈ రోజు మనం ఈ కిసానవాణి కార్యక్రమంలో రైతు సోదరులకి ఎగుమతి ఆధారిత ఉద్యాన పంటల సాగు దాని యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకోబోతున్నాం మేడం. ముందుగా చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఉద్యాన రంగ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది ఒకసారి చెప్పండి.
5: ఉద్యాన రంగంలో మన దేశంలోనే ఉన్న ప్రముఖ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి సార్. రాష్ట్రంలో మనకి లక్షలాది హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు అవుతున్నాయి కదా. పండ్ల ఉత్పత్తిలో మనకి దేశంలోనే అగ్రగామిగా నిలుస్తూ మన రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఉద్యాన రంగం గణనీయమైన పాత్ర పోషిస్తుంది. పంటల వైజ్గా చూసుకుంటే మామిడి, అరటి, మిరప, నిమ్మ, టమాటా, కొబ్బరి, ఆయిల్ పామ్, కోకో, జీడి మామిడి ఇలాంటి పంటలన్నీ కూడా రాష్ట్ర ఉద్యాన రంగానికి వెన్నెముకగా నిలుస్తున్నాయి సార్.
4: అయితే మేడం ప్రత్యేకంగా చూసుకుంటే ఎగుమతికి అవకాశం ఉన్నటువంటి ఉద్యాన పంటలు ఏవి మన రాష్ట్రంలో?
5: అంటే ఎగుమతి ఆధారిత ఉద్యాన పంట అంటే జనరల్గా మనం ఏంటంటే విదేశీ ప్రమాణాలకు అనుగుణంగా మనకి అవసరమైన నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ మనం పండించే ఉద్యాన పంటలు మనం ఎగుమతి ఆధారిత ఉద్యాన పంటలు అంటామండి. అయితే మనకి స్థానిక మార్కెట్లలో అమ్మే పంటలతో పోలిస్తే ఎగుమతులకు పంపే పంటల్లో ఏంటంటే ఒకే రకమైన రంగు, నాణ్యత, పరిమాణం, అలాగే అంతర్జాతీయ అవసరాలకు తగ్గట్టుగా ప్యాకింగ్, అనుమతించబడిన పరిమితుల్లోనే పురుగు మందుల అవశేషాలు ఉండడం అన్నది ఖచ్చితంగా పాటించాలి. మనకి అంతర్జాతీయ మార్కెట్లో మంచి అవకాశాలు ఉన్న పంటలంటే ఇంతకుముందు చెప్పినట్టు మామిడి, అరటి, మిరప, నిమ్మ, బొప్పాయి ఇలాంటి పంటలకు మనకి అంతర్జాతీయంగా మంచి అవకాశాలు అనేవి ఉన్నాయండి.
4: ఉద్యాన పంటల రైతులకి ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తుంది మేడం?
5: కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు మన ఉద్యాన రైతుల ఆదాయాన్ని పెంచడానికి అనేక పథకాలని అమల్లోకి తీసుకొచ్చాయండి. ప్రధానంగా రైతులకు ఉపయోగపడే కొన్ని పథకాలు తీసుకుంటే డ్రిప్ కానీ, స్ప్రింక్లర్ కానీ ఇలాంటి సూక్ష్మ సేద్య పద్ధతులకు సబ్సిడీలు అందించడము, అలాగే కొత్త పండ్ల తోటలు ఏమైనా స్థాపించాలి అనుకుంటే రైతులు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడము, మరి షేడ్ నెట్, పాలిహౌస్ ఇలాంటి నిర్మాణాలకు ప్రోత్సాహకాలు అందించడము, ప్యాక్ హౌస్లు నిర్మించుకోవడానికి, కోల్డ్ స్టోరేజ్ నిర్మించుకోవడానికి ప్రీ కూలింగ్ యూనిట్ల ఏర్పాటుకి సబ్సిడీలు అందించడము, అలాగే వర్మి కంపోస్ట్ యూనిట్లు, తేనెటీగల పెంపకానికి సహాయం చేయడం, పంటల బీమా పథకాల ద్వారా ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కొన్ని ముఖ్యమైన పథకాలండి. ఇవే కాకుండా మనకి అపీడా కానీ, ఎంఐడిహెచ్ కానీ, అలాగే మన ఉద్యాన శాఖ వారు కానీ, నాబార్డ్ వంటి సంస్థలు కానీ రైతులకి శిక్షణ ఇవ్వడము, సాంకేతిక సలహాలు అందించడము, అలాగే ఎగుమతి ప్రోత్సాహ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాయండి.
4: మేడం ఇటీవల చూసుకుంటే మన రాష్ట్రాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా డెవలప్ చేయాలని గవర్నమెంట్ అనుకుంటోంది కదా, దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి మేడం?
5: మన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన రంగ రైతుల ఆదాయాన్ని పెంచాలి, అలాగే ఉద్యాన రంగాన్ని ప్రధాన రంగంగా అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకుందండి. ప్రత్యేకంగా మనకి రాయలసీమ, ప్రకాశం ప్రాంతాల్లో ఎక్కువ విలువ కలిగిన ఉద్యాన పంటల సాగుని విస్తరించడము, అంటే ఏరియాను విస్తరించడము, తర్వాత నీటిపారుదల సదుపాయాలను మెరుగుపరచడము, కోల్డ్ చైన్లు ఏర్పాటు చేయడము, అలాగే ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలను అభివృద్ధి పరచడము, దానికి కావలసిన సపోర్ట్ ఇవ్వడము, అలాగే ఎగుమతి ప్రమాణాల ప్రకారం ప్యాక్ హౌస్ నిర్మించడము, అంతర్జాతీయ మార్కెట్కు అనుసంధానం చేయడం, ప్రైవేట్ పెట్టుబడుల ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు చేపట్టే దిశగా మన ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎందుకంటే

ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఎగుమతి ఆధారిత ఉద్యాన పంటల సాగు ప్రాముఖ్యత ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరపి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్వి సుజాత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.

0: అంటే ఈ విజన్ ద్వారా రైతులను కేవలం పంటలు పండించే ఉత్పత్తిదారుడిగా మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్కు సరఫరా చేసే పారిశ్రామికవేత్తగా కూడా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందండి.
1: ఇలా చూసుకున్నట్లయితే మేడం, రైతు సోదరులకి ఎగుమతులకి అవసరమైనటువంటి మౌలిక వస్తువులు ఏమి ఉండాలి, ఏమి ప్రత్యేకంగా అవసరం ఉంటుంది చెప్పండి.
0: అంటే ఎగుమతి చేయాలనుకున్నప్పుడు కేవలం పంట పండించడమే కాదు, మనం విదేశాలకు పంపించేటప్పుడు పంటని నాణ్యతతో పాటు మొత్తం విదేశాలకు అనుగుణంగా వాళ్ళకు అవసరమైన నాణ్యత ప్రమాణాలన్నీ పాటించడానికి కావలసిన మొత్తం వ్యవస్థని మనం స్థాపించుకోవాలండి. అంటే ఎలాగంటే శాస్త్రీయ ప్యాక్ హౌస్లు ద్వారా, గ్రేడింగ్ కేంద్రాల ద్వారా, ప్రీ కూలింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్లు, రిఫ్రిజిరేటెడ్ వాహనాలు, నాణ్యత పరీక్ష ప్రయోగశాలలు, మనము విదేశాలకు పంపించే పోర్ట్లు కానీ, విమాన కార్గో సదుపాయాలు, అలాగే అంతర్జాతీయ ప్రమాణాల ప్యాకేజింగ్, ఇలాంటి ఏరియాల్లో మనం మౌలిక వసతులు కనుక అభివృద్ధి చేయగలిగితే రైతులకు మంచి ధర లభిస్తుందన్నమాట.
1: మేడం, ఒక చిన్న డౌటు, రైతులు ఎవరైనా కూడా వారి యొక్క పండించిన పంటని డైరెక్ట్గా విదేశాలకి అమ్ముకునే అవకాశం ఉందా, లేదంటే ఏమైనా స్పెషల్ పర్మిషన్స్ లాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉందా మేడం?
0: కావాలండి, కొన్ని దశలను వాళ్ళు ఖచ్చితంగా అనుసరించాలి. కాకపోతే రైతు స్వయంగా ఎగుమతి చేయాలనుకున్నప్పుడు ఏంటంటే అవసరమైన అంటే తోటని నమోదు చేసుకోవడం కానీ, లేకపోతే ముఖ్యంగా వాళ్ళు ఎగుమతులకి అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకోవాలి మొదట. తర్వాత ఎగుమతులకు అవసరమైన నాణ్యత ప్రమాణాలను పాటించాలి, అవసరమైన ధ్రువపత్రాలు అనేవి పొందాలి, అలాగే విదేశీ కొనుగోలుదారులను సంప్రదించగలగాలి, సరైన ప్యాకింగ్ అలాగే రవాణాను ఏర్పాటు చేసుకోగలగాలి, కస్టమ్స్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోగలగాలండి. అయితే ఇవన్నీ చేయాలంటే ముందు అనుభవం కావాలి కాబట్టి మొదట్లో వాళ్ళు ప్రారంభంలో ఏంటంటే గుర్తింపు పొందిన ఎగుమతిదారులతో కానీ లేకపోతే ఎఫ్పిఓలతో కానీ పనిచేస్తే ఏంటంటే వాళ్ళకి మంచి అవగాహన అనేది వస్తుంది, తద్వారా వాళ్ళు తర్వాత స్వయంగా ఎగుమతి చేసుకోగలుగుతారు.
1: డాక్టర్ సుజాత గారు ఇంతకుముందు చెప్తున్నట్టు మీరు ఎగుమతికి కొన్ని పత్రాలు అవసరం ఉంటుంది అని అన్నారు, అవి ఏమిటి ఒకసారి వివరంగా చెప్పండి మేడం.
0: అంటే రైతులు గనక ఎగుమతి చేయాలనుకుంటే ఎగుమతి చేసే ఉత్పత్తిని బట్టి అవసరమైన పత్రాలు మారొచ్చండి. కాకపోతే సాధారణంగా అవసరమయ్యేవి ఏంటంటే కమర్షియల్ ఇన్వాయిస్ ఒకటి కావాలి, అలాగే ప్యాకింగ్ లిస్ట్ అంటే వాళ్ళు పంపించే ఐటమ్స్ యొక్క విలువ ఎంత, వాటి వెయిట్ ఎంత, అలాంటి సంబంధిత లిస్ట్ ఒకటి తయారు చేయాలి, అలాగే ఫైటో శానిటరీ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే మనం పంపించే పండ్లలో కానీ హానికరమైన చీడపీడలు తెగుళ్ళు లేవని ధృవీకరించే ఒక అధికారిక పత్రం అన్నమాట అది. దాన్ని మనకి ప్లాంట్ క్వారంటైన్ అధికారులు జారీ చేస్తారు. చాలా దేశాలకి మనం ఎగుమతి చేయాలంటే కంపల్సరీగా సర్టిఫికేట్ అనేది కావాల్సి వస్తుంది అన్నమాట. సో అది ఏంటంటే దిగుమతి చేసుకునే దేశం నిర్దేశించిన మొక్కల ఆరోగ్య నిబంధనలు మనం పాటించినట్లు అవుతుంది ఆ సర్టిఫికేట్ ఉంటే, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ ఎక్కడి నుంచి అది ఆ పంటను మనం పంపిస్తున్నాము అన్నది, ఎక్కడ పండించారు అన్నది, అలాగే రవాణా కాంట్రాక్ట్ ఒకటి, తర్వాత మనకి షిప్పింగ్ డీటెయిల్స్తో ఉన్న రిసీట్ ఒకటి కావాలండి. ఇంకా ఇన్సూరెన్స్ పత్రాలు అవసరమైతే కావాలి, అలాగే దిగుమతి చేసుకున్న దేశం కోరిన నాణ్యతా ధ్రువపత్రాలు అనేవి మనం కంపల్సరీగా తీసుకోవాలండి. ఈ పత్రాలన్నీ కరెక్ట్గా కనుక్కుంటే మన కస్టమ్ క్లియరెన్స్ కూడా సులభంగా అవుతుంది.
1: మేడం, ఇప్పుడు ఒక కేస్ స్టడీ చూసుకున్నట్లయితే మామిడిని ఉదాహరణగా తీసుకుందాం. ఒక మామిడి రైతు తన మామిడి పంటని విదేశాలకి ఎగుమతి చేయాలంటే మొదటి నుంచి పంపేంత వరకు ఉన్నటువంటి దశల వారి ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో ఒకసారి వివరంగా చెప్పండి మేడం.
0: అలాగేనండి, ఒక క్రమబద్ధమైన ప్రక్రియని మామిడి రైతులు ఫాలో అవ్వాలి. సో అలా గనక చేయగలిగితే వాళ్ళు సక్సెస్ఫుల్గా ఎగుమతి చేసుకోగలుగుతారు. ముందు తోటను ఎంపిక చేసుకునేటప్పుడే ఎగుమతికి అనువైన రకాలను ఎగుమతి చేసుకోవడము, అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల్లో మన మామిడి రకాలు బంగినపల్లి, బనేషన్, తోతపురి ఇలాంటి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి అలాంటి వాటిని కనుక ఎంపిక చేసుకుంటే మంచిది. రెండోది తోట నమోదు చేసుకోవడం, సంబంధిత అధికారుల దగ్గర ఆర్చర్డ్ రిజిస్ట్రేషన్ అంటే తోట నమోదు అనేది చేసుకోవాలన్నమాట. సో దాంట్లో ఏంటంటే సాగు వివరాలు, వీళ్ళు వాడే పురుగు మందులు వివరాలు, తర్వాత ఎరువుల నిర్వహణ వంటి రికార్డులన్నీ కూడా వీళ్ళు రికార్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. మూడోది ఏంటంటే నాణ్యమైన సాగు, దీనికోసం వాళ్ళు ఏంటంటే గ్లోబల్ గ్యాప్ వంటి మంచి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి, ఆ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, అనుమతించిన పురుగు మందులు మాత్రమే సిఫార్సు చేసిన మోతాదులో వాడాలి, అలాగే కోతకు ముందు ఎంత అవసరమైతే అంతకాలం వేచి ఉండాలన్నమాట. తర్వాత నాలుగో దశ విదేశాలకు ఎగుమతి చేయాలంటే ఒక 75 నుంచి 80% పరిపక్వత వచ్చిన పండ్లను మాత్రమే కోసుకోవాలి, అలాగే గాయాలు, మచ్చలు, పురుగు మందులు, పురుగు దెబ్బలు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అలాంటివన్నింటినీ పండ్లను తీసేసి అప్పుడు మనం గ్రేడింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే పండ్లను శుభ్రపరచుకోవడము, అవసరమైన చికిత్సలు చేయడం అంటే హాట్ వాటర్ ట్రీట్మెంట్, వేపర్ హీట్ ట్రీట్మెంట్ లాంటివి చేసుకోవడము, తర్వాత ప్యాకింగ్ నీట్గా చేసుకోవడం చేయాలి. ఆ తర్వాత నాణ్యత ధృవీకరణ అనేది అంటే మనం ఏ దేశానికైతే మనం మామిడిని ఎగుమతి చేస్తున్నామో ఆ దేశాలు కోరిన ప్రకారం మనం చికిత్సలు చేయించి ఆ తర్వాత మాత్రమే మనం ఫైటోసానిటరీ సర్టిఫికేట్

0: పొందాలి. ఆ తర్వాత కస్టమ్ క్లియరెన్స్ చేసుకొని విమానం ద్వారా కానీ సముద్రం ద్వారా కానీ మన గమ్యస్థానానికి చేర్చాలి.
1: మేడం, మనకు మామిడికి అమెరికాలో మంచి మార్కెట్ ఉందని వింటుంటాం కదా మేడం, అమెరికాకి పంపాలంటే ప్రత్యేక నిబంధనలు ఏమైనా ఉన్నాయా వాళ్ళు విధించేటువంటివి?
0: ఖచ్చితంగా ఉన్నాయండి, ఎందుకంటే మనం ఎగుమతి చేసే దేశాల్లో అమెరికా అనేది అత్యంత కఠినమైన ప్రమాణాలు పాటించే ఒక దేశం. అందువల్ల ఏంటంటే మనము ఎగుమతి చేయాలనుకున్నప్పుడు ఇందా చెప్పాను కదా తోట నమోదు చేసుకోవాలని, అలా నమోదు చేసుకున్న తోట నుంచి మాత్రమే మామిడిని సేకరించి నమోదైన ప్యాక్ హౌస్లో మాత్రమే ప్యాకింగ్ చేయించి అధికారిక పరిశీలన అనంతరం అవసరమైన చికిత్సలు అన్నీ చేయించి ప్లాంట్ క్వారంటైన్ అధికారుల ధృవీకరణ కూడా పొందాల్సి వస్తుంది. అలాగే ఎగుమతికి అవసరమైన అన్ని పత్రాలు సక్రమంగా సిద్ధం చేయడం వల్ల, ఎందుకంటే అమెరికాలో మన మామిడికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అమెరికాకు మనం ఎగుమతి చేసుకోవచ్చు.
1: యూరోప్ కంట్రీ సహజంగా చూసుకున్నట్లయితే కొన్ని డిఫికల్ట్ టర్మ్స్ ఉంటాయని వింటుంటాం మేడం, అది నిజమేనా?
0: అవునండి, ఎందుకంటే యూరప్ మార్కెట్లో కూడా వాళ్ళు మనం గ్లోబల్ గ్యాప్ ప్రమాణాలు పాటించామా లేదా అన్నది ఒకటి చూస్తారు. అలాగే పూర్తి ట్రేసబిలిటీ అంటే ఏంటంటే మనం ఎగుమతి చేసే పండ్లు కానీ కూరగాయలు కానీ ఏ పొలం నుంచి వచ్చాయి, ఎవరు పండించారు, ఏ మందులు కొట్టారు, అలా చివరి వరకు ట్రాక్ చేయడాన్ని ట్రేసబిలిటీ అంటాము. సో అది ఖచ్చితంగా మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే పురుగు మందుల అవశేషాల పరిమితి ఎంఆర్ఎల్ అంటాము, అది పరిమితులు లోబడే ఉండాలి. అలాగే ప్యాకింగ్ అనేది శుభ్రమైన ప్యాకింగ్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. తర్వాత సరైన లేబులింగ్ చేయించి అంతర్జాతీయ ప్రమాణాలు కనుక పాటిస్తే మన మామిడికి మంచి ధర అనేది యుఏఈలో కూడా దొరుకుతుంది.
1: ఇటీవల మనకు గల్ఫ్లో కూడా మంచి డిమాండ్ ఉందని విన్నాం మేడం, గల్ఫ్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మన మామిడికి?
0: మన రాష్ట్ర మామిడికి చాలా మంచి డిమాండ్ ఉందండి గల్ఫ్ దేశాల్లో. ముఖ్యంగా తీసుకుంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కానీ సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ ఇలాంటి దేశాల్లో మన మామిడి చాలా పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతున్నాయి. ముఖ్యంగా బంగన్పల్లి, బనేశం, తోతాపూరి వంటి రకాలు అక్కడ మంచి డిమాండ్ ఉంది. సో మనకి రవాణా సమయం తక్కువ కాబట్టి అక్కడికి చేరడానికి తాజా పండ్లను సులభంగా మనం అక్కడికి ఎగుమతి చేయొచ్చు.
1: మేడం, రైతు సోదరులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ప్యాకింగ్ కూడా ఇంపార్టెంట్ కదా మేడం, ఈ మామిడి ప్యాకింగ్లో ఏ అంశాలు గుర్తుంచుకోవాలంటారు రైతు సోదరులు?
0: క్వాలిటీ ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మామిడి ప్యాకింగ్లో ఏంటంటే రైతులు పాటించాల్సిన లేదా ఎగుమతిదారులు పాటించాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఒకే పరిమాణం ఒకే రంగు ఉన్న పండ్లని ఎంపిక చేసుకోవడం, దెబ్బతిన్న పండ్లని తొలగించేసి మిగతా వాటిని శుభ్రమైన కాటన్ బాక్సులో ప్యాకింగ్ చేయాలి. ప్రతి పండును అవసరమైతే రక్షణ కాగితం లేదా కుషనింగ్ మెటీరియల్తో అమర్చు ంటే ఏంటంటే పండు దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే ఆ పెట్టి మీద మనం పంపించే పండ్లకు సంబంధించి అది ఏ రకమైన అంటే వెరైటీ ఏంటి, బరువు ఎంత, అంటే ఉత్పత్తి చేస్తున్న ప్రదేశం ఎక్కడ, దా ట్రేసబిలిటీ అన్నాను కదండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అంటే ఆ కోడ్ అవన్నీ వివరాలన్నీ ఇవ్వడము, ఎక్కడ ప్యాక్ చేయించారో ఆ ప్యాక్ హౌస్ వివరాలు ఇవ్వడం లాంటివన్నీ కూడా స్పష్టంగా దాని మీద ముద్రించాలి. అలాగే రవాణా సమయంలో ఉష్ణోగ్రత నియంత్రణను ఖచ్చితంగా పాటించాలి.
1: మేడం, తర్వాత చూసుకున్నట్లయితే మామిడి తర్వాత అంతటి మన దగ్గర పంట లభ్యం అయ్యేటువంటిది అరటి. అరటి కూడా రైతు సోదరులు బాగా సాగు చేస్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలో ఈ అరటి ఎగుమతులకి ఉన్న అవకాశాలు ఏంటో ఒకసారి చెప్పండి మేడం.
0: మన ఆంధ్రప్రదేశ్ అనేది అరటి ఉత్పత్తిలో దేశంలోనే అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. మన రాష్ట్రంలో చూసుకుంటే మంచి నాణ్యత గల అరటి ఉత్పత్తికి కడప, అనంతపూర్, కర్నూలు, నంద్యాల ఇలాంటి జిల్లాలన్నీ కూడా మంచి ప్రసిద్ధి చెందున్నాయి. అయితే మనం ఎగుమతి చేసే వాటిలో ముఖ్యంగా గ్రాండ్ నైని రకం అనేది చాలా మంచి డిమాండ్ ఉన్న రకం, ఎందుకంటే ఇది ఎక్కువ దిగుబడి ఇస్తుంది, అలాగే పండ్ల పరిమాణం కూడా ఒకేలాగా ఉంటుంది, రవాణాను బాగా తట్టుకుంటుంది. అలాగే ఈ రకానికి గల్ఫ్ దేశాల్లో కూడా మంచి ఆదరణ అనేది ఉంది. ప్రస్తుతం మనము గల్ఫ్ దేశాలు, తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలకు కూడా పెద్ద ఎత్తున అరటి ఎగుమతులు పంపించడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా యూరప్, తూర్పు ఆసియా మార్కెట్లో కూడా మన అరటికి మంచి ఎగుమతి అవకాశాలు అనేవి ఉన్నాయండి.
1: మేడం, మన దగ్గర ఈ ఎఫ్పిఓలు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయి కదా మేడం, బాగా క్రియాశీలకంగా ఉన్నాయి కదా, వీటి ద్వారా ఎగుమతులు చేయడం వల్ల రైతు సోదరులకు కలిగే ప్రయోజనాలు ఏంటి మేడం?
0: ముఖ్యంగా ఏంటంటే ఎగుమతి వ్యాపారంలో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. క్వాలిటీ, క్వాంటిటీ, బ్రేక్ లేకుండా నిరంతరం సరఫరా, ఈ మూడు చాలా ముఖ్యం. అయితే ఒక రైతు దగ్గర అంత సరుకు ఒకేసారి ఉండకపోవచ్చు కదా, అందుకని రైతులందరూ కలిసి ఈ ఎఫ్పిఓ అంటే రైతు ఉత్పత్తిదారుల సంస్థను కనుక ఏర్పాటు చేసుకుంటే ఎగుమతులు చేయడం అనేది కొంచెం సులభంగా బాగా జరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఎఫ్పిఓల ద్వారా మనం చాలా సార్లు వినున్నాం ఎఫ్పిఓల వల్ల ప్రయోజనాలు ఏంటి అని. అంటే ఎక్కువ క్వాంటిటీలో సరుకు అందించగలుగుతారు, అంతర్జాతీయ కొనుగోలుదారులతో నేరుగా అగ్రిమెంట్లు చేసుకోవచ్చు, అలాగే మెంబర్స్ అందరూ కలిసి ప్యాక్ హౌస్, కోల్డ్ స్టోరేజ్ లాంటి సదుపాయాలను కూడా కలిసి ఏర్పాటు చేసుకోవచ్చు, అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా సబ్సిడీలు గ్రాంట్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.

0: అందరూ కలిసి చేసుకుంటే మార్కెటింగ్ ఖర్చులు, ప్యాకింగ్ ఖర్చులు, రవాణా ఖర్చులు తగ్గుతాయి. అలాగే వాళ్ళకి బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది, అంటే బేరసారాలు చేసే శక్తి పెరుగుతుంది. ఎగుమతి తిరస్కరణ జరిగినా లేదా ధరల మార్పు జరిగినా దానివల్ల వచ్చే రిస్క్ సభ్యులందరి మధ్య పంచుకోవచ్చు అనమాట, అంటే రిస్క్ అనేది తగ్గుతుంది. సో అందుకనే ఇప్పుడు చిన్న రైతులందరికీ కూడా ఎఫ్పిఓలు అనేవి మంచి వేదికగా మారాయండి.
1: మేడం, ప్రస్తుతం వాతావరణ మార్పులు గమనించినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది కొంచెం భిన్నమైన ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నాయి, వర్షపాతం తక్కువ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యాన రైతులకి పెద్ద సవాల్గా ఉన్నాయి కదా. ఇది ఈ పరిస్థితులు ఉద్యాన పంటల మీద దీని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది మేడం?
0: అంటే మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్న ఎల్నినో ప్రభావం వల్ల ఏంటంటే మనకు అందరికి తెలిసిందే, వర్షపాతం అనేది తగ్గుతుంది, ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతాయి, సో నీటి కొరత కూడా ఏర్పడుతుందండి. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సూచనలు రైతులకు చేసేది ఏంటంటే వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ని వినియోగించుకోవడం మంచి పద్ధతి, తర్వాత మల్చింగ్ ఒకటి చేసుకోవాలి, వర్షపు నీటి సంరక్షణ చేపట్టడం, అలాగే పంటలు ఎంచుకునేటప్పుడు కరువును తట్టుకునే రకాలను ఎంచుకోవడము, అలాగే పంట బీమా చేయించుకోవడం అనేది చాలా అవసరము, అలాగే వాతావరణ హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి వాళ్ళు పంటల్ని పండించుకుంటే మంచిది, అలాగే సాంకేతికతను ఉపయోగిస్తే కూడా ఎల్నినో ప్రభావం అనేది గణనీయంగా తగ్గించుకోవచ్చు. సో ఇలాంటి వాటన్నిటి కోసమనే మన ప్రభుత్వం తరఫున, యూనివర్సిటీల తరఫున అనేక కార్యక్రమాలు అనేవి రైతులకు చేయడం జరుగుతుందండి.
1: చివరిగా డాక్టర్ సుజాత గారు, ఉద్యాన రైతులకి ఈ పరిస్థితుల్లో ఎల్నినో అని చెప్తున్నాం, వర్షాభావాలు అని చెప్తున్నాం, అయినప్పటికీ మనకు ఈ ఎగుమతికి అవకాశం ఉన్న పంటలకి, అవి పండించే రైతు సోదరులకి, ముఖ్యంగా ఉద్యాన పంటలు సాగు చేసే రైతు సోదరులకి మీరు ఇచ్చే సూచనలు ఏమిటి మేడం?
0: సార్, మన రాష్ట్రానికి ప్రకృతి అపారమైన సంపద ఇచ్చింది. ఆ సంపదని మనం గనక శాస్త్రీయ పరిజ్ఞానంతో, నాణ్యత సమిష్టి కృషితో ప్రపంచ మార్కెట్కి అనుసంధానం చేయగలిగితే రైతు సోదరులందరికీ కూడా చాలా మంచి ఉపయోగం అనేది జరుగుతుంది. ఈరోజు వ్యవసాయం అంటే కేవలం పంటలు పండించడం మాత్రమే కాదు, మార్కెట్కి అనుగుణంగా ఉత్పత్తి చేయడం. ఎప్పుడు కూడా పండించడంతోనే సరిపోదు, మార్కెటింగ్ చేసుకోవడం అనేది తెలిసి ఉండాలి. అలాగే పండించిన పంటకి విలువ జోడించడం, మన ప్రపంచ ప్రమాణాలను పాటించడం కూడా అంతే ముఖ్యం. నాణ్యత కనుక్కుంటే మనకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా మనకి డిమాండ్ అనేది ఉంటుంది. సో ఒక రైతు చేసే ప్రయత్నం మనకి ఒక కుటుంబాన్ని మార్చగలదు, అలాగే ఒక ఎఫ్పిఓ ద్వారా అయితే ఒక గ్రామాన్ని కూడా మార్చగలిగే శక్తి అనేది రైతులకు ఉంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, రైతులకి శాస్త్రీయ సాగు చేయండి, నీటిని పొదుపుగా వినియోగించండి, ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోండి, ఎఫ్పిఓలను ఏర్పాటు చేసుకొని ముందుకు సాగితే మంచిది. అలాగే పంట పండించేటప్పుడు నాణ్యతకి ప్రాధాన్యం ఇవ్వండి, ఎందుకంటే నాణ్యత ఉంటే మంచి ధర అనేది వస్తుంది. అలాగే పంటకి విలువ జోడించడం ప్రాసెసింగ్ ద్వారా, అలాగే ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకోండి. ఇవి నేను చెప్పగలిగేది, ఎందుకంటే మన పొలంలో పండిన పండ్లు కానీ కూరగాయలు కానీ ఏవైనా ప్రపంచ మార్కెట్ని చేరినప్పుడే రైతు ఆదాయం అనేది పెరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అలాగే దేశానికి కూడా విదేశీ మారకం అనేది సమకూరుతుంది. కాబట్టి ఈరోజు మనకి స్థానిక రైతుగా ప్రారంభమైన మన ప్రయాణం రేపు ప్రపంచానికి ఆహారం అందించే ఎగుమతి రైతుగా మారాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను సార్.
1: ధన్యవాదాలండి డాక్టర్ ఆర్వి సుజాత గారు. ఈరోజు రైతు సోదరులకి ఎగుమతి ఆధారిత ఉద్యాన పంటల సాగులో అవకాశాలు ఏమనున్నాయి, దానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉంది చక్కగా వివరించారు. రైతు సోదరులందరూ ఈ విషయాలు గమనించుకుంటారని ఆశిద్దాం. కొంతైనా సమాచారం తెలుసుకుందామని అనుకుందాం మేడం. మీకు మరొకసారి ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్.
2: ఎగుమతి ఆధారిత ఉద్యాన పంటల సాగు ప్రాముఖ్యత. ప్రకాశం జిల్లా చిన్నలాటరపి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్వి సుజాత గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్న మధు. కార్యక్రమంలో ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు.
1: వ్యవసాయ వ్యర్థాల నుండి ఇంధనం తయారు చేసే విధానాలని గురించి తెలుసుకుందాం. పంట నుండి ఫలసాయాన్ని తీసుకున్న తర్వాత మిగిలిపోయే వృక్ష సంబంధిత కట్టెలు, చెట్టు కొమ్మలు, ఆకులు, కంకులు, ఇంకా ఇతర ఆహార తయారీ పరిశ్రమల నుండి వచ్చిన కలప, అలాగే పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలని బయోమాస్ అంటాము. ఈ పంట వ్యర్థాలు, ప్రకృతి నుంచి సహజంగా వచ్చే వ్యర్థాలను బయోమాస్ బ్రికెట్లుగా తయారు చేసుకోవచ్చు. ఇవి సాధారణంగా బయట మనకు ఉచితంగా లభిస్తాయి లేదా తక్కువ ఖర్చులో మనకి దొరుకుతూ ఉంటాయి. భారతదేశం లాంటి సహజ వృక్షజాలాన్ని విస్తృత శ్రేణిలో కలిగి ఉన్న దేశంలో అపరిమితంగా సహజ వనరుల యొక్క సేంద్రీయ వ్యర్థాలను శక్తి వనరులుగా మనం పునరుత్పత్తి చేయొచ్చు. ఈ బ్రికెట్లు ప్రకృతిలోని వ్యర్థ పదార్థాలు సెల్యులోజ్, లిగ్నస్, ఇంకా బూడిదతో తయారు చేయబడతాయి. పంట కోతల కాలంలో రైతులు వాడేసినా లేదా ఎండిపోయినా కాల్చడానికి మిగిలిన సహజ పదార్థాలను బ్రికెట్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. వృక్ష వ్యవసాయ వ్యర్థ పదార్థాలు తిరిగి ఇంధన ఉత్పత్తికి ఉపయోగించడానికి అనువైన కర్బన అలాగే జీవ సంబంధిత సేంద్రీయ పదార్థాలు. ఇవి రసాయన రూపంలో శక్తిని నిగూఢంగా కలిగిన పునరుత్పాదక సేంద్రీయ పదార్థాలను ఉపయోగించి ఈ బ్రికెట్స్ని తయారు చేయొచ్చు. ఈ వ్యవసాయ వ్యర్థాల నుండి ఎక్కువ ఉష్ణశక్తి గల ఇంధనాన్ని తయారు చేసే ఒక ప్రక్రియనే బ్రికెటింగ్ అంటారు. బ్రికెట్ యొక్క ప్రయోజనాన్ని గనక మనం చూసినట్లయితే, బ్రికెట్లు బొగ్గు కంటే తక్కువ ధరతో పాటు అధిక ఉష్ణ విలువల్ని కలిగి ఉంటాయి, అలాగే తక్కువ తేమ, అధిక సాంద్రతని కలిగి ఉంటాయి. వంట చెరుగ్గా వ్యవసాయ వ్యర్థాలను వాడినప్పుడు వెలువడే పొగ వల్ల స్త్రీలకి ఊపిరితిత్తుల వ్యాధులు, అలాగే కంటికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. దీనికోసం ప్రత్యామ్నాయంగా బ్రికెట్స్ని వాడుకోవచ్చు. బ్రికెట్లో సల్ఫర్, బూడిద లేకపోవడం వల్ల వీటిని పర్యావరణ హితమైనదిగా గుర్తించారు. బ్రికెట్లు తక్కువ వాసన, స్థిరమైన మంటతో తక్కువ పొగను కలిగి ఉంటాయి. అలాగే వీటిని నిల్వ చేయటం, రవాణా చేయటం కూడా చాలా సులభంగా ఉంటుంది. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా బయోమాస్ బ్రికెట్లను శక్తి వనరులుగా మనం ఉపయోగించుకోవచ్చు. బ్రికెటింగ్ టెక్నాలజీలో బయోమాస్ని ఎక్కువ ఒత్తిడికి గురిచేసి బ్రికెట్లను తయారు చేస్తారు. మధ్యస్థ ఒత్తిడికి గురిచేసి తాపన పరికరంతో బ్రికెట్స్ను తయారు చేయడం ద్వారా తక్కువ ఒత్తిడితో బైండర్ను ఉపయోగించాలి. ముఖ్యమైన బ్రికెటింగ్ టెక్నాలజీలను కనుక మనం చూసినట్లయితే, పిస్టన్ ప్రెస్ లేదా రామ్ మరియు డై టెక్నాలజీ. రెండవది స్క్రూ ప్రెస్ టెక్నాలజీ. పిస్టన్ ప్రెస్ లేదా రామ్ మరియు డై టెక్నాలజీని ఉపయోగించి చేసే బ్రికెటింగ్ మిషన్లో బయోమాస్ను ఒక డైలోకి పంచి చేసి ఎక్కువ ఒత్తిడితో రామ్ సహాయంతో అణచటం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల బయోమాస్ కాంపాక్ట్ కాబడి బ్రికెట్స్గా తయారవుతాయి. ఈ ప్రక్రియ సమర్థవంతమైంది, ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో 22% వరకు తేమగల బయోమాస్ నుంచి బ్రికెట్స్ని తయారు చేయొచ్చు.

0: ఇక రెండవ పద్ధతి స్క్రూ ప్రెస్ టెక్నాలజీలో తిరుగుతూ ఉండే ఒక బ్యారల్ ద్వారా పంపిస్తూ ఒత్తిడికి లోన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల బయోమాస్లో ఉండే లిగ్నిన్ ద్రవ పదార్థంగా మారి బైండింగ్గా ఉపయోగపడుతుంది. స్క్రూ ప్రెస్ బ్రికెటింగ్ యంత్రంలో తాపన పరికరం కనుక అమర్చినట్లయితే బ్రికెట్ పై పొర కార్బనైజ్ చేయబడుతుంది. బ్రికెటింగ్ ప్రక్రియలో ముఖ్యమైనది ముడి పదార్థాల సేకరణ, అలాగే ముడి పదార్థాలను బ్రికెట్ల తయారీకి సిద్ధపరచడం, సాంద్రీకరణతో బ్రికెట్లను తయారు చేయడం, తయారు చేసిన బ్రికెట్లను చల్లపరిచి ప్యాకింగ్ చేసి విక్రయించడం. ముందుగా మనం బ్రికెటింగ్కి వాడే ముడి పదార్థాలని సేకరించుకోవాలి. సేకరించిన ముడి పదార్థాలని బాగా ఎండపెట్టి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇలా చేసిన ముడి పదార్థంలో బైండింగ్ను కలిపి బ్రికెటింగ్ మిషన్ ద్వారా బ్రికెట్లు తయారు చేసుకోవచ్చు. ఇక బయోమాస్ని కార్బనైజ్ చేసి బ్రికెట్స్గా తయారు చేయాలంటే మాత్రం బట్టి అవసరమవుతుంది. ఈ ప్రక్రియలో ముందుగా బయోమాస్ని బాగా ఆరబెట్టాలి. ఆరిన బయోమాస్ని బట్టిలో గాలి తగలకుండా మండించాలి. కార్బనైజ్ కాబడిన బయోమాస్ని యంత్రాల సహాయంతో మెత్తని పొడిగా చేసి దానికి బైండర్ని కలపాలి. ఇలా కలిపిన బయోమాస్ను బ్రికెటింగ్ యంత్రం ద్వారా బ్రికెట్స్గా తయారు చేసి ఎండబెట్టి ప్యాక్ చేసి విక్రయించవచ్చు. బయోమాస్ బ్రికెటింగ్ని కుటీర పరిశ్రమగా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ పెట్టుబడి పెట్టలేని వారు ఈ విధానాన్ని అనుసరించి ఆదాయాన్ని కూడా పొందొచ్చు. వ్యవసాయ వ్యర్థాలతో బ్రికెట్స్ తయారు చేసే విధానాన్ని గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: తదుపరి కార్యక్రమం మరికొద్ది క్షణాలలో.
1: ఆకాశవాణి వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బిఎస్ఎన్ఎల్ ఆధునాతన సేవలు ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శశాచలం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ.
2: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బిఎస్ఎన్ఎల్ అధునాతన ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి వికసిత్

0: భారత్ కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బీఎస్ఎన్ఎల్ అధునాతన సేవల గురించి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ.
1: దేశంలో టెలికాం రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 2000 అక్టోబర్ 1 ఏర్పాటైన బీఎస్ఎన్ఎల్ గత 25 దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ల్యాండ్లైన్, బ్రాడ్బ్యాండ్, మొబైల్, ఫైబర్ టు ద హోమ్, 4G వంటి వివిధ టెలికాం సేవలను అందిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ మారుమూల ప్రాంతాలకు టెలికాం సేవలను విస్తరించడంలో బీఎస్ఎన్ఎల్ కీలకమైన సేవలను అందిస్తోంది. మరింత వివరంగా తెలుసుకునేందుకు మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారు. శ్రీ ఎం శేషాచలం గారు 1989 బ్యాచ్ ఐటీఎస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా కేంద్ర టెలికాం శాఖ మరియు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ఇటీవల కాలంలో బీఎస్ఎన్ఎల్లో అనేక మార్పులు ఇంకా టెక్నాలజీ అభివృద్ధి జరుగుతుంది, దీని నేపథ్యం మా శ్రోతలకు వివరిస్తారా?
2: తప్పకుండానండి. బీఎస్ఎన్ఎల్ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఈ మధ్యకాలంలో ఆత్మ నిర్భర్ భారత్ అన్న ఇందులో మనము పూర్తి స్వదేశీ ఎక్విప్మెంట్తోనే మనకి 4G సేవలు అనేది దేశవ్యాప్తంగా 100,000 టవర్లలో మనం ఇది చేయడం జరిగింది. అందులో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7,000 పైచిలుకు టవర్స్ ఉన్నాయి. ఆ తర్వాత 15,000 మన బీటీఎస్తో మారుమూల కుగ్రామాలకు కూడా ఈ సేవలు అందించామండి. ఇది ఏమిటంటే మనకి స్వదేశీ ఎక్విప్మెంట్ పెట్టాము. 180 TB స్పీడ్తో ఉండే సర్వీసెస్, అంటే కస్టమర్లు యూజ్ చేసే డేటా స్పీడు ఇప్పుడు 510 TB దాటింది. అంటే 5 రెట్ల డేటా రేట్స్ ఏడాది లోపల మనకి పెరగడం జరిగింది. ఇంతేకాకుండా మనకి ఆల్ ఓవర్ ఇండియాలో 26,000 కోట్ల ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ రెవెన్యూ అంటూ గడిస్తున్నది.
1: టెలికాం రంగంలో మునిపెన్నడూ లేని పోటీ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ దీన్ని ఎలా అధిగమిస్తుంది?
2: మనకి కస్టమర్ అనే అతను కింగ్, అంటే సేవలు ఏది తీసుకోవాలి అన్నది కస్టమరు నిర్ణయం చేసుకునే సమయం ఇది. కాల్స్ డ్రాప్ అయినా, డేటా రేట్లు సరిగ్గా లేకపోయినా, అతను వెళ్ళే రూట్లో సరిగ్గా లేకపోయినా కానీ కస్టమరు సేవలన్నీ తీసుకోవాలి. సో అందుకని కస్టమర్ సర్వీసెస్ ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పర్ఫెక్ట్గా ఆయనకి కావాల్సింది ఉండాలి అంటే మనకు కనపడే బీటీఎస్ కాకుండా దాని వెనక ఉండే బ్యాక్ హాల్ కనెక్టివిటీ కానీ ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్ కానీ అన్నింటినీ కూడా ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో బీఎస్ఎన్ఎల్ కంప్లీట్ ఎక్విప్మెంట్ ఓవరాల్ చేసి రీప్లేస్ చేసేసిందండి. లేటెస్ట్ టెక్నాలజీ మాన్ కానీ ఇది రీప్లేస్ చేయడం వల్ల సర్వీసెస్ కూడా అన్ఇంటర్రప్టెడ్గా కస్టమర్స్కి ఇవ్వడానికి ఆస్కారం అవుతుంది.
1: మీరు తెలియజేస్తున్న ఈ సర్వీసులన్నో సాధారణంగా మనకి పట్టణ ప్రాంతాలకు వెళ్ళటానికి చాలా సులభతరంగా ఉంటుంది, కానీ 4G సేవల్ని మారుమూలన్న గ్రామాలకు తీసుకెళ్లడంలో బీఎస్ఎన్ఎల్ పాత్ర గురించి వివరిస్తారా?
2: బీఎస్ఎన్ఎల్ ఇది కమర్షియల్ ఆర్గనైజేషన్స్ అయినా కానీ బీఎస్ఎన్ఎల్ పరిధిలో ఎప్పుడు కూడాను రూరల్ అర్బన్ అని కాకుండా ప్రతి చోట సేవలు అందించడానికి ప్రణాళికలు ఉంటాయండి. ఈ మధ్య కాలంలో మొదలుపెట్టిన 4G సాచ్యురేషన్ ప్రాజెక్ట్, అంటే ఎక్కడా సిగ్నల్స్ లేని చోట సిగ్నల్ తీసుకురావాలి అనే ఆత్మ నిర్భర్ భారత్ మన అంత్యోదయ మిషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీబీ అని అంటారండి, అంటే డిజిటల్ భారత్ నిధి, వారు మొదలుపెట్టిన ఈ దాంట్లో మనకి థ్రూఅవుట్ ఇండియాలో 20,000 లొకేషన్స్ల 4G సేవలు అంటూ సాచ్యురేషన్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్లో మనకి 1380 సైట్స్ వరకు మనము చాలా కష్టమైన సైట్స్ వాటిలో సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో 390 టవర్లు వచ్చాయి. అదేవిధంగా అరకు మన్యం ఆ ప్రాంతంలో 580 టవర్లు వచ్చాయి. అదే చిత్తూరులో కూడాను మారుమూల ప్రాంతాల్లో 112 టవర్లు. వీటన్నిటిలో కూడా ఇప్పుడు 20 మంది 10 మంది ఉన్న తాండాస్లో కూడాను సిగ్నల్ అంటూ ఇవ్వడం జరిగింది.
1: సార్, ఇందాక మీరు చెప్పినట్టు కస్టమర్సే రాజు అని అన్నారు, కానీ కస్టమర్ ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ సేవను తీసుకోవాలి అని అనుకుంటే తను ముందుగా చూసుకునేది టారిఫ్.
2: అవును.
1: సో ఈ టారిఫ్ విషయంలో, నెక్స్ట్ డేటా సెక్యూరిటీ విషయంలో బీఎస్ఎన్ఎల్ ఎటువంటి మార్పులు చేర్పులు చేస్తుంది కాలానుగుణంగా తెలియజేయండి.
2: చాలా మంచి ప్రశ్న అండి. మనకిప్పుడు బీఎస్ఎన్ఎల్ మనకి ట్యాగ్ లైన్లోనే ఉందండి, సేఫ్లీ, సెక్యూర్లీ, అఫోర్డబుల్లీ, రిలేబుల్లీ, అంటే బీఎస్ఎన్ఎల్ అండర్లైన్ స్టేట్మెంట్ అనమాట. సో ఎందుకు డిపెండబుల్ అయిందంటే బీఎస్ఎన్ఎల్ ఈ సేఫ్టీ అనేది కస్టమర్ సేఫ్టీ, అందుకని దాని వెనక ఫైర్ వాల్స్ ఉండడం కానీ ఇవన్నీ, అది అఫోర్డబుల్లీ మనకు ఉండే బీఎస్ఎన్ఎల్

0: చే సేవలు మన పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటాయండి. అవి దేంతో కంపేర్ చేసినా కానీ సిమిలర్ సేవల కంటే మనకి ఆల్మోస్ట్ 60% రేట్కే వస్తున్నది. అందుకని ఎక్కువ మంది మనకి బిఎస్ఎన్ఎల్లో 5 లక్షల నుంచి 15 లక్షల సిమ్లు వరకు ఈ మధ్యకాలంలో కొనుక్కున్నారు అందరు కూడాను. మీరు టారిఫ్ అన్నారు, చక్కటి విషయం అడిగారు మీరు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీడమ్ ఆఫర్ అంటూ 1 రూపీ సిమ్ అంటూ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అంటే సిమ్ అనేది 1 రూపాయితోనే మనము ఇవ్వడం కస్టమర్లకి మొదలుపెట్టాము. అంతేకాకుండా ఎఫ్టీటీహెచ్ కనెక్షన్ 1111 అంటే 1111 రూపాయలకి 12 ఓటీటీలను అందజేస్తూ మనకి 200 MBPS డేటా స్పీడ్తోని అన్లిమిటెడ్ FUP లిమిట్స్తోనే, అంటే ఈ ఓటీటీలు రోజు చూసినా కానీ ఖర్చు కాలేంత డేటా మనకి ఇస్తూ లాంచ్ చేస్తున్నామని అందరూ కూడా దీని సద్వినియోగం చేసుకోవాలని మా ఆశ.
1: డేటా సెక్యూరిటీ పరంగా బిఎస్ఎన్ఎల్ ఎటువంటి కార్యక్రమాలు, అంటే మనకి ఒక కస్టమర్ తాల గోప్యతను సంరక్షించడంలో బిఎస్ఎన్ఎల్ ఏం చేస్తుంది తెలియజేస్తారా?
0: అంటే కస్టమర్ డేటా అనేది ఎప్పుడు కూడా చాలా ప్రైవేట్ విషయం అండి. కస్టమర్ డేటాని ఎప్పుడు కూడా కస్టమర్కి తెలియకుండా ఇంకెవరికి ఇవ్వడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సిడిఆర్స్ అంటూ జనరేట్ చేస్తుంది, ఒక మనం మాట్లాడిన మాటలకి సంబంధించిన సిడిఆర్ ఒకటి జనరేట్ చేస్తుంది. ఆ సిడిఆర్ అనేది సిస్టంలో సర్వర్స్లో ఉంటుంది, అది ఎవరు కూడా యాక్సెస్ చేయడానికి దానికి ఆస్కారం లేదు. ఆ కస్టమరే సంతకం పెట్టి అడిగినప్పుడు, లేదు అంటే పోలీస్ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ వచ్చినప్పుడే ఇది ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ ఆ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉండదు, ఎవరికి కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉండదు, అంత విధంగా డేటా ఉంటుంది.
1: అయితే సార్, ఒకప్పుడు మనం చూసుకుంటే టెలికాం రంగంలో సమాచార వ్యవస్థ ముందుకు వెళ్తున్న తరుణంలో ఫస్ట్ ల్యాండ్ ఫోన్స్తో స్టార్ట్ అయింది, తర్వాత మొబైల్స్ అని వచ్చాయి. ఇప్పుడు ఆ తర్వాత అలాగ ముందుకు వెళ్తూ ఉంటే ఇప్పుడు సిమ్ములు లేకుండా కూడా సేవలు అందించగలరు అని చెప్పేసి వింటూ ఉంటున్నాం. ఇప్పుడు అందులో భాగంగా బిఎస్ఎన్ఎల్లో ఈ సిమ్ అనేది లభ్యమవుతున్నదా, దాని తాలూకు ప్రత్యేకతలు, ఇంకా ఇది ఏ ఫోన్స్లో కంపాటిబిలిటీ ఉంటుంది, ఆ వివరాలు తెలియజేస్తారు.
0: మీరు అన్నది చాలా కరెక్ట్ అండి. చాలా పెద్ద ఫోన్ల నుంచి మొదలయ్యాయి మనకి, తర్వాత సిమ్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు వైర్లెస్ లాగా సిమ్లెస్ అయిపోయింది. ఇప్పుడు ఈ సిమ్ అనేది సిమ్లెస్ ఆస్పెక్టే అది. సో ఏమవుతుందంటే సిమ్ లేకుండా సాఫ్ట్వేర్ ద్వారా మనకి మొబైల్స్లో సిమ్ అంటూ క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది. సో ఇది బిఎస్ఎన్ఎల్లో కూడా ప్రీపెయిడ్లోను పోస్ట్ పెయిడ్లో కూడా మనం పర్టికులర్ థింగ్ చేయగలిగాము. ఇప్పుడైతే ఆ లేటెస్ట్ మొబైల్స్ అన్నీ కూడా కవర్ అయింది. ఇదే కాకుండా బిఎస్ఎన్ఎల్ ఇంకొక ఆవిష్కారం చేసిందండి, దట్ ఈస్ యూసిమ్ కూడా ఇస్తున్నది. యూసిమ్ అంటే మనకి ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతకి వెళ్ళినప్పుడు మన సిమ్ కనుక పోగినట్టయితే ఆ సిమ్ని మనకి వెనక్కి వచ్చి తీసుకునేంత టైం ఉండదు, కాబట్టి ఆ లొకేషన్లో సిమ్ ఇవ్వాలంటే యూసిమ్ మనం తీసుకొని మన సర్వీసెస్ మనం రెస్టోర్ చేసుకోవడానికి వీలుంటుంది.
1: అంటే ఈ యూసిమ్ తీసుకోవడానికి మనం ఎక్కడైతే పోగొట్టుకున్నా అక్కడ సంబంధిత బిఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్కి వెళ్ళినట్టయితే యూసిమ్ అన్నది లభ్యమవుతుంది.
0: అవునండి, కరెక్ట్.
1: చాలా కొత్త విషయాలు తెలియజేశారు సార్. బిఎస్ఎన్ఎల్లో ఈ సిమ్ యూసిమ్ అంటే సిమ్ లేకుండా కూడా మనకి సేవలు అందుతున్నా అన్నది చాలా కొత్తగా ఉంది. ఈ యూసిమ్ అవైలబిలిటీ కూడా నిజంగా చాలా కొత్త పరిణామం అనేది తెలియజేయాలి. అయితే సార్, సిగ్నల్ అన్నది ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అన్ని చోట్ల కవర్ చేస్తున్నా కానీ స్ట్రెంగ్త్ అన్నది అన్ని చోట్ల ఒకేలా ఉండదు. కొన్ని చోట్ల ఏమో ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. వీక్గా ఉన్న పరిస్థితుల్లో బిఎస్ఎన్ఎల్ ప్రత్యామ్నాయ మార్గాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి.
0: మనకి సిమ్ సిగ్నల్ ఉంది అనుకుంటాం, ఒక్కొక్కసారి తగ్గిన టైంలో బిఎస్ఎన్ఎల్ ఇంట్రడ్యూస్ చేసిన వాయిస్ ఓవర్ వైఫై అనే సర్వీస్ని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇన్కమింగ్ కాల్స్ అన్ని కూడా మనకి వాయిస్ ఓవర్ వైఫైలో మనకి మామూలుగా కాల్స్ వచ్చినట్టుగానే ఉంటుంది, కాకపోతే వైఫై ద్వారా మనకి కాల్స్ సాకారం అవుతాయి.
1: బిఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రారంభించిన శాటిలైట్ ఫోన్ సర్వీసెస్ గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
0: బిఎస్ఎన్ఎల్ ఇంతకుముందు లాంచ్ చేసిన శాటిలైట్ ఫోన్స్ రీలాంచ్ చేసింది, ఎందుకంటే చాలామంది టేకర్స్ ఉన్నారు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ సంస్థలే కాకుండా ఇండివిజువల్స్ కూడా ఇటువంటి శాటిలైట్ ఫోన్స్ అని సెలెక్టెడ్గా ఇస్తున్నాం అందరికీ కూడాను. మళ్ళీ డీటెయిల్స్ అన్నీ తీసుకునేసే ఇస్తాము. మనకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు శాటిలైట్ ఫోన్ యూజ్ అవుతుంది, అందుకని చాలామంది తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలోనూ. మనకి సిగ్నల్ నుంచి ఒకటి వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు అవుట్డోర్లో, అటువంటిప్పుడు ఈ శాటిలైట్ ఫోన్ చాలా అవసరం అవుతుంది.
1: టెక్నాలజీ అన్నది అప్గ్రేడ్ అయ్యిందో అదేవిధంగా 2G, 3G, 4G, 5G సేవలు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఈ 5G సేవలు కూడా ఓల్ట్ అని చెప్పేసి వింటున్నాం. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఈ 5G సేవలకి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంది, ఎప్పటికల్లా ప్రజలకు చేరువలో ఉంటుంది, ఆ విషయాలు తెలియజేస్తారా?
0: ఇప్పుడు ఏమంటుందంటేనండి, మనకి 5G సేవలు అనేది ఎప్పుడైతే లాంచ్ చేస్తామో దానికి మనం రెడీగా ఉండాలి వాటికి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి కావాల్సినవంతా కూడా ఇప్పుడు 4G సేవల్లోనే నార్మల్ కస్టమర్కి వాళ్ళ డేటా స్పీడ్స్ కానీ లేకపోతే డౌన్లోడ్స్ కానీ ఎక్కడున్నా కానీ వాళ్ళకు వచ్చే మెసేజ్లు కానీ అన్నిటికీ కూడా అప్లోడ్ డౌన్లోడ్ అన్నిటి కూడా వాళ్ళ పర్పస్ అయితే 4G స్పీడ్స్లో మనకి సరిపోతున్నది. సో ఇప్పుడు 5G అనేసరికి దాని పర్పస్ వేరే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5G లో హై డేటా స్పీడ్స్ ఉంటాయి,

0: అంతేకాకుండా ఒక స్క్వైర్ కిలోమీటర్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డివైజెస్ ఇంటర్ కనెక్టింగ్ అంటూ ఉంటుంది. ఒకసారి ఒక మెసేజ్ వెళ్తే వెనక్కి ఎంతసేపట్లో వస్తున్నది లేటెన్సీ అంటారు, ఆ లేటెన్సీ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు అన్నట్టుగా అన్నీ కూడా తీసుకోవడానికి ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే, బిఎస్ఎన్ఎల్లో అన్ని ఆపరేటర్స్ అందరు కూడా 5G సర్వీసెస్ ఆల్రెడీ ఇవ్వడం అనేది వాస్తవమే. కానీ బిఎస్ఎన్ఎల్కి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, మనం బిఎస్ఎన్ఎల్ ఇండిజినస్ సర్వీసెస్ అంటూ లాంచ్ చేయడం జరిగింది. అంటే మన సొంత టెక్నాలజీ, దీంట్లో సెక్యూరిటీ అనేది చాలా అధికతరంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్తోనే మనము 5G చేస్తాం. ఇప్పుడు చూడండి, 30 ఏళ్ల ముందర ఉన్న ఇస్రో పరిస్థితిని ఇప్పుడు ఇండిజినస్గా వాళ్ళ సొంత శాటిలైట్ లాంచ్ చేయడం ద్వారా భారతదేశంకి వచ్చిన ఘనత ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ కూడాను ఇండిజినస్ ఎక్విప్మెంట్ లాంచ్ చేస్తూ మొత్తం త్రూఅవుట్ వరల్డ్లోనే మనం 5వ నేషన్ అయ్యాం ఇండిజినస్ ఎక్విప్మెంట్ లాంచ్. సో ఆ విధమైన డైరెక్షన్స్లో బిఎస్ఎన్ఎల్ అడుగు వెళ్తూ చాలా త్వరలో కూడా మనకి 5G సర్వీసెస్
1: అందుబాటులోకి వస్తాయి.
0: అవునండి,
1: యువతకు ఎటువంటి ఉపాధి అవకాశాలు బిఎస్ఎన్ఎల్లో ఉన్నాయో తెలియజేస్తారు.
0: తప్పకుండానండి. ఇప్పుడు ఏంటంటే, బిఎస్ఎన్ఎల్ ఆర్గనైజేషన్స్ కూడా కమర్షియల్ ఆర్గనైజేషన్, అంటే మిగతా కంపెనీస్ లాగానే

0: త్రూఅవుట్ వరల్డ్లోనే మనం ఐదో నేషన్ అయ్యాం ఇండిజినస్ ఎక్విప్మెంట్ లాచెస్. సో ఆ విధమైన డైరెక్షన్స్లో బిఎస్ఎన్ఎల్ అడుగు వెళ్తూ చాలా త్వరలో కూడా మనకి 5G సర్వీసెస్
1: అందుబాటులోకి వస్తాయి. అవునండి, యువతకు ఎటువంటి ఉపాధి అవకాశాలు బిఎస్ఎన్ఎల్లో ఉన్నాయో తెలియజేస్తారు.
0: తప్పకుండానండి. ఇప్పుడు ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఆర్గనైజేషన్స్ కూడా కమర్షియల్ ఆర్గనైజేషన్, అంటే మిగతా కంపెనీస్ లాగానే మనకి ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, దీంట్లో ప్రాఫిట్ లాస్ ఉంటుంది. ఎంత మనం రూరల్లో సర్వీసెస్ ఇస్తున్నా కానీ మనకి ఇటువంటి బ్యాలెన్స్ షీట్ మీద కూడా మనకు కన్ను ఉండాలి. అందుకని బిఎస్ఎన్ఎల్ ఈ మధ్యకాలంలో విఆర్ఎస్ అంటూ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 60% మనకి స్టాఫ్ అందరు కూడా విఆర్ఎస్లో వెళ్ళిపోవడం జరిగింది. ఇంతమంది స్టాఫ్ వెళ్ళిపోయారు కాబట్టి బిఎస్ఎన్ఎల్ అంటే వినూత్నంగా తక్కువ ఖర్చుతో మనకి అవుట్సోర్స్ చేస్తున్న సర్వీస్ అంతా కూడా ఆ విధంగానే బిఎస్ఎన్ఎల్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఆల్మోస్ట్ 2000 మంది టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ వాళ్ళని ఐడెంటిఫై చేసింది. అంటే ఈ 2000 మంది మనకి FTTH కనెక్షన్స్ ఇస్తుంటారు పార్ట్నర్ అయ్యి, వాళ్ళకి 50% షేర్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఫ్రాంచైజీ ఉన్నారు, వాళ్ళ ఫ్రాంచైజీ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 30-40 వేల నుంచి 100,000 వరకు ఇందులో వాళ్ళు సంపాదించుకోగలరు నెలకి. ఎందుకంటే ఇది వాళ్ళు వేరే పనులు చేసుకుంటూ కూడా చేయొచ్చు, లేదా వాళ్ళు ఉన్న ఊర్లో కూడా చేర్చుకోవచ్చు. అది చాలా గొప్ప విషయం అది. అంతేకాకుండా మనకి డిఎస్ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ అని, అంటే సిమ్లు వాళ్ళు అమ్ముకుంటుంటారు, వాళ్ళు రూరల్ డిస్ట్రిబ్యూటర్స్ అంటారు. ఒక చిన్న ఫ్రాంచైజీ, అన్ని చోట్ల ఫ్రాంచైజీని పెట్టలేం కాబట్టి అక్కడ వాళ్ళే రూరల్ డిస్ట్రిబ్యూటర్ కింద తీసుకొని మొత్తం ఏరియాని మొత్తం సర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా చాలా విధాలుగా మనకి యువత కొద్దిగా ఎక్స్పీరియన్స్ సంపాదించి కానీ ఫస్ట్ ఎవరితోనో పనిచేసి తర్వాత వాళ్లే ఫ్రాంచైజీ కింద అవ్వడం కానీ ఇట్లా చాలా విధాలుగా వాళ్ళు మనకి బిఎస్ఎన్ఎల్లో పాలు పంచుకోవచ్చు.
1: ఉపాధి మార్గాలు అన్నది చాలా వినూత్నంగా కల్పిస్తున్నారు.
0: అవునండి
1: సార్. అయితే ఇప్పుడు ఇదే కాకుండా మనకి బిఎస్ఎన్ఎల్ ద్వారా కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ సంస్థలకు ఇచ్చే వివిధ సేవల గురించి తెలియజేస్తారు.
0: మనకి బిఎస్ఎన్ఎల్లో ఎంటర్ప్రైజ్ బిజినెస్ అని సపరేట్ ఎంటిటీ అండి. ఈ ఎంటర్ప్రైజ్ బిజినెస్లోనే ఇంటర్నెట్ లీజ్ డైంట్ కానీ, తర్వాత పాయింట్ టు పాయింట్ సర్క్యూట్స్ కానీ, అంటే ఇందులో కస్టమర్కి కావాల్సిన సర్వీసెస్ని సిస్టమ్ ఇంటిగ్రేటర్ని పెట్టుకుని కంప్లీట్ సర్వీసెస్, బొకే ఆఫ్ సర్వీసెస్ అంటూ మనము ఒక కస్టమర్కి అందజేస్తున్నాము. లేటెస్ట్ టెక్నాలజీ కూడా క్యాప్టివ్ నాన్ పబ్లిక్ నెట్వర్క్ని CNPN అంటారు, వీటిని కూడా మనం ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు మీరు చూస్తున్నారంటే భోగాపురం ఎయిర్పోర్టు కొత్తగా మనం కమిషన్ చేయడం జరిగింది. అందులో కూడా సర్వీసెస్ అన్ని కూడా బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ కూడా వాళ్ళు అవైల్ చేసుకుంటున్నారు.
1: విద్యార్థుల కోసం విద్యాపరమైన కార్యక్రమాలు బిఎస్ఎన్ఎల్ ఏమైనా చేపడుతుందా, ఆ విషయాన్ని తెలియజేస్తారు.
0: మనకి టెలికామ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉండేవి, వాటిలో స్టూడెంట్స్ అందరికీ కూడా ట్రైనింగ్ కండక్ట్ చేసి వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం అంటూ జరిగేది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కౌశలం అనే ప్రాజెక్ట్ కింద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని కూడా అంత టైప్ చేసుకొని మాన్ కానీ ఓటీన్ ఎక్విప్మెంట్ కూడా వాళ్ళ దగ్గర పెట్టేసి ఆ ఎక్విప్మెంట్ల మీద పూర్తిగా వాళ్ళకి ఇన్ఫర్మేషను, ఏ విధంగా టెక్నాలజీ గురించి డిస్కస్ చేయడం, మా ఆఫీసర్స్ కూడా అక్కడికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఇంతేకాకుండా మా ప్రిమిసెస్లో కూడాను వాళ్ళ స్టూడెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెప్పారు. ఇక్కడ అక్కడ రెండు చోట్ల కూడా మనం చేసి చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాం లాస్ట్ 1 ఇయర్లో.
1: బిఎస్ఎన్ఎల్ ద్వారా ప్రజలకు, యువతకు ఉపాధి ఇంకా అధునాతన సేవలు ఏ విధంగా అందిస్తున్నారో తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.
0: ఓకే, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
2: వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బిఎస్ఎన్ఎల్ అధునాతన సేవల గురించి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా నిర్దోషి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడుతున్న వేటూరి గీతమిది. దీనికి సంగీతం చక్రవర్తి

ఒక్కసారి ఇటు చూడు పిల్ల, మనసు విప్పి మాట్లాడు బుల్లే. ఒక్కసారి ఇటు చూడు, మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు.

శివుడు పార్వతికి తన కదమెచ్చిన పవిత్ర శివరాత్రి శివుడు పార్వతికి తన కదమెచ్చిన పవిత్ర శివరాత్రి యువతి యువకులు నవశిల్పాలై కొలువ

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట ఒక చల్లని రాత్రి. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట ఇది. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కేవీ మహాదేవన్. శ్రోతలు, ఈ ప్రసారంలో 9:30 మరికొన్ని సినిమా పాటలు వినవచ్చు చిత్రసీమ కార్యక్రమంలో. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికాసేపట్లో పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సంగీత నాటక అకాడమీ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. గనులు ఖనిజాల సవరణ బిల్లుతో రాష్ట్రాల హక్కులకు ఎటువంటి భంగం కలగదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీతో పాటు వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వార్తల వివరాలు. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక ప్రత్యేక అవార్డుల ప్రదానోత్సవంలో 100 మందికి పైగా కళాకారులకు ఈ పురస్కారాలను, ఫెలోషిప్లను అందజేశారు. కళలు, సంగీతం, నృత్యం, నాటకం, జానపద గిరిజన కళలు, తోలుబొమ్మలాట, సాంప్రదాయ నాటకాలు తదితర కళారూపాలకు విశేష సేవలందించిన కళాకారులను ఈ పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ అవార్డు గ్రహీతలు ఆధునిక భారతదేశ ప్రతిభా అంకితభావానికి ప్రతిబింబమని చెప్పారు. సంగీతంలో అనేక సంప్రదాయాలు, జానపద నాటకాల్లో లెక్కలేనన్ని కళారూపాలు ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా విస్తరించిన సమృద్ధమైన జానపద సంస్కృతిని పరిరక్షించడంలో కళాకారులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: సంగీత

0: कटक एकेडमी पुरस्कार से सम्मानित कलाकारों की हार्दिक बधाई देती हूँ। आज मेरे सामने आधुनिक भारत की प्रतिभा और साधना एक साथ उपस्थित है। हमारे संगीत की अनेक पद्धतियाँ हैं, नृत्य की अनेक शैलियाँ हैं और लोक नाट्य के असंख्य रूप हैं। भारतीय परंपरा के वाहक आप सब कलाकार हमारी सामूहिक स्मृति के संरक्षक है और भविष्य की कल्पना के सर्जक थे।
1: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. లోక్సభ రాజ్యసభలను నిరవధికంగా వాయిదా వేయడంతో సమావేశాలు ముగిసినట్లు ప్రకటించారు. జూలై 20న ప్రారంభమైన ఈ సమావేశాలు 25 క్యాలెండర్ రోజుల పాటు కొనసాగాయి. ఈ సమావేశాల సందర్భంగా పలుమార్లు నిరసనలతో తరచూ అంతరాయాలు ఏర్పడి శాసనపరమైన చర్చలు పరిమితమయ్యాయి. అయినప్పటికీ పార్లమెంట్ పలు కీలక బిల్లులను ఆమోదించింది. ఈ సమావేశాల్లో లోక్సభలో 11 బిల్లులు, రాజ్యసభలో 2 బిల్లులు ప్రవేశపెట్టారు. మొత్తం 12 బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వాటిలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్యాయ పద్ధతుల నిరోధం సవరణ బిల్లు, జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక సవరణ బిల్లు, జనన మరణాల నమోదు సవరణ బిల్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు, బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు, కేరళ పేరు మార్పు బిల్లు, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లు, ట్రిబ్యునల్స్ సంస్కరణ బిల్లు, గనులు ఖనిజాల అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లు ఉన్నాయి. పేపర్ లీకేజీల నిరోధక బిల్లు ఈ సమావేశాల్లో కీలక అంశంగా నిలిచింది. పోటీ పరీక్షలు, ప్రభుత్వ నియామక పరీక్షల్లో పేపర్ లీకేజీలు, ఇతర అక్రమ పద్ధతులను అరికట్టే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. పార్లమెంట్ ఆమోదం లభించిన గనులు ఖనిజాల అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లు వల్ల ఏ రాష్ట్ర హక్కులు హరించబడవని, రాష్ట్రాల ఆదాయ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఖనిజ ఉత్పత్తిని పెంచడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని తెలిపారు. మైనింగ్ రంగంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ ప్రభుత్వ విధానంతో పనిచేస్తోందని చెప్పారు. గనుల రంగం నుంచి రాష్ట్రాలకు లభించే ఆదాయ వాటా 65% నుంచి 85% పెరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఖనిజాల లభ్యతను పెంచడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం, రాష్ట్రాలను ఆర్థికంగా బలోపేతం చేయడం, బొగ్గు ఖనిజాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం అనే 4 ప్రధాన స్తంభాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని కిషన్ రెడ్డి వివరిస్తూ,
2: భారత్ సర్కార్ కభీ రెవెన్యూ జనరేషన్ దృష్టికోణ సే కభీ హమ్ దేఖే నహీ. దూసరా విషయ ఆక్షన్ రిజీమ్ ఆనే కే బాద్ ఆక్షన్ ప్రీమియం మిల్తా హై ఉస్మే 100% స్టేట్ గవర్నమెంట్ కు జాతా హై. జో రాయల్టీ ఇంట్రోడ్యూస్ కియా హై వో రాయల్టీ భీ 100% స్టేట్ గవర్నమెంట్ కు జాతా హై. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఇస్ జిల్లా సే పైసే ఆతే హై జిల్లా కలెక్టర్ కా అధ్యక్షతా మే ఉస్ ఏరియా కా వికాస్ కే లియే స్కిల్ డెవలప్మెంట్ కే లియే లోగోన్ కే రోజ్గార్ కే లియే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ కే లియే యే పైసే ఖర్చ్ కర్తే హై.
1: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆ ఫోటోలను సామాజిక మాధ్యమం వేదికగా పంచుకున్నారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం హర్ ఘర్ తిరంగా ప్రచారం ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి భావనను, జాతీయ గర్వాన్ని మరింత బలోపేతం చేస్తోందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కోట్లాది మంది పౌరులు త్రివర్ణ పతాకంతో అనుసంధానమవుతూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తున్నారని తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా త్రివర్ణ పతాకంతో ఉన్న ఫోటోను సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రజలు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గర్వాన్ని చాటుకునే ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎనీమియా ముక్త భారత్ అభియాన్పై జాతీయ కార్యశాల న్యూఢిల్లీలో జరుగుతోంది. నిన్న ప్రారంభమైన ఈ కార్యశాలలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 160 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, రక్తహీనత సమస్యను సమగ్రంగా పరిష్కరించేందుకు వివిధ ఆరోగ్య కార్యక్రమాల మధ్య మరింత సమన్వయం అవసరమన్నారు. మెరుగైన సమన్వయంతో కూడిన జోక్యాలు, స్క్రీనింగ్ కార్యక్రమాలు, సేవల పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. గర్భధారణ దశకే పరిమితం కాకుండా చిన్న వయసు నుంచే పోషకాహారం తీసుకోవడంపై దృష్టి పెట్టాలని, ఆరోగ్యకరమైన జీవన శైలి ద్వారా రక్తహీనత నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన PMRKVY కృషోన్నతి యోజన KY కింద రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి

0: 71 లక్షల రూపాయల నిధుల కేటాయింపులకు ఆమోదం తెలిపారు. ఈ మొత్తం కేటాయింపుల్లో రాజస్థాన్కు 340 కోట్ల 59 లక్షల రూపాయలు, తెలంగాణకు 265 కోట్ల 12 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణ శివారులో ఉన్న గురుద్వారాలో శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్పై ఈరోజు కిర్పాన్తో దాడి జరిగింది. నిహాంగ్ వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో బాదల్ కుడి చేతికి స్వల్ప గాయమైంది. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అకాలీదళ్ పార్టీ నాయకులు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నైజీరియాలోని లాగోస్ నగరం వేదికగా 4 రోజుల పాటు జరిగిన కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ ఛాంపియన్గా నిలిచింది. అండర్23 సీనియర్ విభాగాల్లో భారత ఫెన్సింగ్ బృందం అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 35 పతకాలు సాధించింది. ఇందులో 13 స్వర్ణం, 8 రజతం, 14 కాంస్య పతకాలున్నాయి. ఈ పోటీల్లో భారత క్రీడాకారులు వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు ఓవరాల్ టైటిల్ను అందించారు. వాతావరణం. ఢిల్లీతో పాటు వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. హర్యానా, చండీగఢ్, జాతీయ రాజధాని ఢిల్లీలో రాబోయే 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడనం కారణంగా వాతావరణంలో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయని IMD తెలిపింది. ప్రస్తుతం ఋతుపవన ధ్రువుని సాధారణ స్థానం కంటే దక్షిణంగా కొనసాగుతోందని, దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని IMD పేర్కొంది. గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఛత్తీస్గఢ్లో కూడా అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. న్యూఢిల్లీలో గత ఏడాది నవంబర్లో జరిగిన ఎర్రకోట ఉగ్రదాడికి అల్ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ AQIS కారణమని అధికారికంగా నిర్ధారించినట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెల్లడించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఉగ్రవాద నిరోధక ఆంక్షల పర్యవేక్షణ సంస్థ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ భారీ పేలుడులో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంగీత నాటక అకాడమీ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. గనులు, ఖనిజాల సవరణ బిల్లుతో రాష్ట్రాల హక్కులకు ఎటువంటి భంగం కలగదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీతో పాటు వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఆచార్య చిత్రం నుండి రమ్య బెహ్రా, అనురాగ్ కులకర్ణి పాడుతున్న ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా సంగీతం మణిశర్మ.

పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీ పి వీరనారప్ప బృందం వారిచే జానపద గేయాలు.

మీరింతవరకు శ్రీ పి వీరనారప్ప బృందం వారిచే జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఎస్ జానకి పాడిన ఆ పాట నీరాజనం చిత్రంలోనిది. శ్రోతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు, అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా

48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
2: వినబోయే పాట మువ్వగోపాలుడు, చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట ఇది.

మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

విన్న పాట ముక్కోపి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట అది. ఆ పాటకు రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. తర్వాత

విన్న పాట ముద్దుల కొడుకు చిత్రం నుండి ఆ పాట విన్నారు. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు విందాం మాయాజాలం తస్మాత్ జాగ్రత్త నాటిక. రచన శ్రీ అనంత హృదయరాజ్, నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు.

0: का जो नए बैट्समैन आएंगे युवराज और कैफ हैं उनको टेस्ट क्रिकेट का इतना अनुभव नहीं है, धोनी को भी इतना अनुभव नहीं है, तो इसलिए अगर वो
1: काव्या तेलुगु चैनल पेटू
0: जाफर तो
2: మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ చూస్తున్నారు మీరు ఇప్పుడు. ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో, హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? రమేష్ గారు. రమేష్ గారా? ఎక్కడి నుంచి అండి?
1: అది దివ్య కదూ. దివ్య తెగ వచ్చేస్తుంది గౌతమి. ఈ మధ్య ఏ సీరియల్లో చూసినా దివ్యనే. ఒక పక్క యాంకరింగ్, మరో పక్క యాక్టింగ్.
3: ఆ రోజు నేను చెప్తే విన్నారా మీరు? మనము వెళ్ళాక ఇంటర్వ్యూస్కి
1: ఊరుకోవే చెప్పావు గానీ ఆ అసిస్టెంట్ డైరెక్టరు సెలెక్ట్ అయిన వాళ్ళు నైట్ ఉండాలని అన్నాడా లేదా మల్లిక చెప్పు. పైగా అసలు వాడు డైరెక్టర్లా లేడు, షూటింగ్లో కాఫీలు అందించేవాడిలా లేడు. ఎంత వల్గర్గా ఉన్నారు వాళ్ళు. మాట్లాడుతుంటే ఒకటే సారా కంపు.
4: దివ్య అదృష్టం, మంచి డైరెక్టర్ చేతిలో పడింది.
3: మనకు అవకాశం దక్కేదేమో కావ్య.
1: ఏంటి దక్కేది? డ్యాన్సు సంగీతం అన్నీ నేర్చుకున్నాం, ఇంట్లో వాళ్ళు నేర్పించారు. మనవి డీసెంట్ ఫ్యామిలీస్, ఏదైనా జరిగితే ఎంత అప్రదిష్ట.
3: గౌతమి ఆపిక. ఏంటి అప్రదిష్ట? మొన్న విఠల గారు లవ్ లెటర్ ఇస్తే ఎందుకు తీసుకున్నావు గౌతమి? కావ్య అడగవే దాన్ని. వాడు పిక్ పాకెట్ గాళ్ళ ఉంటాడు. ఇవన్నీ వద్దు. దివ్య వాళ్ళు మన బజార్లోనే కదా ఉన్నారు. అసలు దివ్య టీవీలో నటిస్తున్నాక వాళ్ళ ఫ్యామిలీకి ఎంత వాల్యూ పెరిగింది తెలుసుగా. ఓ అందరూ పూసుకొని తిరుగుతున్నారు.
4: మల్లిక ఇప్పుడు వాళ్ళు ఈ బజార్లో లేరు. దివ్య వాళ్ళ నాన్నగారు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళారు.
1: వాళ్ళు ఇక్కడ ఉండలేకే వెళ్ళారు.
3: నీకు అలా చెప్

0: చెప్పారా గౌతమి? అదేం కాదు, ఇప్పుడంతా కలిసి హ్యాపీగానే ఉన్నారు.
1: మల్లిక, వాదం ఎందుకు? ఏం చేద్దాం అసలు?
0: మనం కూడా హైదరాబాద్ వెళ్దాం కావ్యా.
2: మన ముఖం ఎవరు చూస్తారే?
0: అలా అనుకు గౌతమి, నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా?
2: నాకంటే నువ్వే బాగా నచ్చుతావు మల్లిక. మన వాళ్ళకి ఆంధ్ర ఫిగర్స్ నచ్చరుగా. నార్త్ నుండి అమ్మాయిలు రావాలి హీరోయిన్స్కి.
1: ఏంటే డిస్కషన్? అసలు విషయం తేల్చండి.
0: తేల్చేదేముంది, మనం హైదరాబాద్ వెళ్తున్నాం.
2: అమ్మో, నేను రాను, నాకెందుకో భయంగా ఉంది. కావ్యం తీసుకుని వెళ్ళు.
1: అమ్మో, నువ్వు లేకుండానా? వెళితే ముగ్గురం వెళదాం.
2: మరే, మా ఇంటి పక్కన సినిమాల్లో డైరెక్టర్గా చేసి వచ్చారు ఒక ఆయన, ఆయన్ని కన్సల్ట్ చేద్దామా ఒకసారి?
0: వద్దే వద్దు, మనకు దివ్య ఆదర్శం. ఎంత డేర్గా వెళ్ళింది అది. మనం అంతే, ఫిల్మ్ మ్యాగజైన్లో యాడ్ వచ్చింది న్యూ టాలెంట్స్ కావాలి అని. సినిమా సీరియల్ రెండూ తీస్తారట. ఫోన్ నెంబరు అడ్రస్ అంతా ఉంది. ఫోన్ చేద్దాం, వెళదాం. సరేనా? ఏంటి,
2: ఈరోజే రమ్మంటే?
0: ఈరోజే వెళ్ళిపోతాం.
2: ఒక్కరోజు ఆగవే మల్లిక, అప్పుడు మేము కూడా వస్తాం.
0: అబ్బా, ఎందుకు ఆగడం?
2: ఇంట్లో ఏదైనా కహాని చెప్పి రావాలి కదా.
1: బాగుంది, మరైతే ఎప్పుడు వెళదాం?
0: డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి నర్సపూర్ ఎక్స్ప్రెస్కి. ఓకే
3: ఓకే.

0: నీ పేరేంటి? కావ్యానా?
1: కావ్య ఈ అమ్మాయి. నా పేరు గౌతమి.
0: చూడమ్మా, ఫస్ట్ నటన, నాట్యం, గాత్రం వీటిల్లో టాలెంటెడ్ అయితే మీకు గౌరవం దక్కుతుంది. సినిమాల్లోకో టీవీ సీరియల్లోకో వెళ్ళి నేర్చుకుందామంటే కుదురుతుందా? కుదరదు.
1: మా మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది. హైదరాబాద్ వెళ్ళమంటారా అంకుల్?
0: వెళ్ళండి. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళడానికి సర్టిఫికెట్ పట్టుకొని తెగ తిరుగుతాం కదా, అంతే తిరగాలి నటనకైనా.
2: అక్కడంతా బ్యాడ్ పీపుల్ అంటారు కదా.
0: అయితే వెళ్ళకండి, ఎక్కడైనా మంచి చెడు రెండు ఉంటాయి.
1: ఒక డైరెక్టర్ వచ్చాడు, సీరియల్ చేస్తారంట, నన్ను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు.
0: వాడి పేరేంటి? వాడి అనుభవం ఏంటి? పెట్టుబడి ఎవరిది? డబ్బు మనల్ని ఇమ్మంటున్నాడా? అసలు ఎలా పూర్తి చేస్తాడు? ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మీరు ఒప్పుకోవాలి. చివరకు వచ్చి సినిమా ఆగిపోయింది, మీరు డబ్బిస్తే పూర్తి చేయగలుగుతాం అనేవాళ్ళు కూడా ఉన్నారు.
2: డైరెక్టర్ గారు, మీకు ఇన్ని విషయాలు తెలుసు కదా, మీరే ఎందుకు చేయకూడదు ఒక టీవీ సీరియల్?
0: నన్ను ఎవరు నమ్మరు, నా దగ్గర కూడా రారు.
1: ఎందుకని?
0: మంచితనం, మంచి మాటలు సినీ ఫీల్డ్లో ఎవరూ విశ్వసించరు. ఒకరి మీద ఒకరికి అనుమానం, అదే ఒక చెడ్డవాడిని వెంటనే నమ్ముతారు. వాడి మాటలు తీయగా ఉంటాయి మరి.
2: అంకుల్, మేము వెళ్ళొచ్చా లేదా?
0: అది మీ ఇష్టం. ఒక సహాయం మాత్రం నేను చేయగలను, మీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను.
1: ప్రొడ్యూసర్దా?
0: కాదు, పోలీస్.
1: పోలీసుదా?
0: అతను నా మిత్రుడు, మంచి పోలీస్. మీకు ఏదైనా ఆపద ఏర్పడితే వెంటనే అతనికి ఫోన్ చేయండి.
2: ఫోన్ చేసి మీ పేరు చెప్పమంటారా?
0: ఎవరి పేరు చెప్పక్కర్లేదు, తనే వచ్చి ఆదుకుంటాడు.
2: థ్యాంక్ యూ అంకుల్.
0: వెల్కమ్.

0: గౌతమి చూడు, భలేగా హ్యాండ్ ఇచ్చిందే.
1: వాళ్ళ నాన్నగారు నిన్ననే క్యాంపు నుంచి వచ్చారు, బయట కదల్లేదు అసలు.
0: త్వరగా పద, అసలు ఇక్కడ ఊపిరి ఆడేటట్లు ఉక్కగా ఉంది.

ఈ చేతిలో ఈ పెట్టు ఒకటి. అబ్బా, ఇన్ని మెట్లు ఉన్నాయేమిటే మల్లిక, వాళ్ళంతా మౌనం.

0: ఆటో వస్తావా?
1: వస్తామమ్మా, ఎందుకు రాము?
0: బంజారా హిల్స్కి.
1: ఓ, ఏడికైనా వస్తాం.
2: రోడ్ నెంబర్ 10లోకి వస్తావా?
1: ఆ, 100 ఉంది.
0: 100 రూపాయల?
1: ఆ, 100 రూపాయలే మళ్ళా.
2: ఇంకో మాట చెప్పు.
1: 150
0: పెంచుతున్నామేంటి?
1: 150 వెనక ముందు ఆటో ఎక్కండి.
2: సరే సరే, మీటర్ వేయవా?
1: ఆ, మీటర్ వేసి 200 చేస్తే మంచిగుంటుందా మీకు?
0: స్ట్రావే ఎక్కుదాం, డిస్కషన్ ఎందుకు?
3: పెద్ద రివర్స్ గేర్లా ఉంది. పద పద,
1: చున్నీ బయటకు వచ్చింది, జర చూసుకోండి.

0: మల్లిక, మనం వచ్చామని ఎలా తెలుస్తుంది? ఇక్కడ తలుపులు కూడా తీలేదే.
1: రాత్రి సెల్కి ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చి వెయిట్ చేయమని చెప్పారే. క్రీమ్ కలర్ కారు మన కోసం వస్తుంది కదా, దానిలో ఎక్కితే డైరెక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్తుందని చెప్పారే. కావ్య, అదిగో నీ కారు.
2: మేడం, మల్లిక అంటే
1: నేనే. డైరెక్టర్ గారు పంపించారా?
2: అవును మేడం, రండి కారు ఎక్కండి.
1: వస్తున్నాం. ఏమే కావ్య, చూసావా మన దశ తిరిగింది.
0: ఏమో, నాకు మాత్రం యమాదడగా ఉంది.
1: భయం దేనికి?
0: ఇప్పుడు అక్కడ ఎవరుంటారో, ఏమవుతుందో.
1: కావ్య, ఏది జరిగినా మన మంచికే అని అనుకోవాలి, అప్పుడు భయం ఉండదు.
0: ఏమో, అంతా దేవుడి దయ.

0: వీళ్ళు సినిమాలు తీయడానికి వచ్చారో అమ్మాయిల కోసం వచ్చారో తెలియదు. వ్యాపారానికి వచ్చి వ్యభిచారానికి దిగి మట్టి కొట్టుకుపోతున్నారు.
1: అబ్బా, ఇప్పుడు ఎందుకమ్మ ఆ మాటలన్నీ?
0: మంటే కడుపు మంట. నిన్ను కన్నాను కదా, పెంచాను కదా, ఊహించుకుంది ఒకటి, బ్రతుకొకటి, అంతేనా? మన ఊర్లో ఎవడన్నా నిన్ను కన్నెత్తి చూడడానికే భయపడేవారు. ఇక్కడ ఫోన్లు చేసి సాయంత్రం ఏంటి అని అడుగుతున్నారే, అదే నేను ఆ బాధంతా. అడ్జస్ట్ అవుతాం, కానీ ఈ శరీరానికి లోపల మనసు ఒకటి ఉంటుంది కదా.
1: సరేలే, ఆ ఫోన్ చూడు.
0: చూస్తున్నా. హలో, మంగళమూర్తి గారా? నమస్తే బాబు. దివ్య ఇంట్లో లేదు, ఏం చెప్పమంటారు? అలాగే, ఓ గంటలో అక్కడ ఉంటుంది, సరేనా? ఏంటి, నేను నటించాలా సీరియల్లో? ఇప్పుడు నటిస్తూనే ఉన్నానుగా. అలాగే బాబు, ఉంటాను. లేదు, మర్చిపోను. ఈరోజు విందుకు రమ్మంటున్నారు, నీకు కారు బహుమతిగా ఇస్తున్నారట.
1: కారా? మనకుందిగా, ఇంకెందుకు?
0: నీకోసం గాలమే అది.
1: ఆ, ఇవి చాలా అయినాయి, అసల్లో కోతగొయ్యడానికే ఈ బహుమతులు.
0: వెళ్ళవా మరి?
1: తప్పదు కదమ్మా, వేడినీళ్ళు పెట్టించు, స్నానం చేసి వెళ్తాను.
0: వచ్చాక తప్పదుగా?
1: పోనీ అమ్మా, అన్నీ గుచ్చుతూ ఉంటావు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు?
0: తల్లిని కదా, అంతేనే, అంతే.
1: వద్దమ్మా, ఏడవకు, ఇప్పుడు అంతా ఇంతేనే. ఇదెవరు చెడు అనుకోవటం లేదు, వయసులో ఉండగానే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలనుకుంటున్నారమ్మా.
0: నువ్వేమనుకుంటున్నావే?
1: నాకు మనసుందిగా, కళాకారినిగానే ఎదగాలనుకున్నాను. కానీ కళా జీవితంలో ఇన్ని విశిష్ట లక్షణాలన్నీ ఉన్నాయని నాకు తెలియదు కదమ్మా.
0: దివ్య, నువ్వు నటివయ్యావని మీ నాన్నగారు, నేను ఎంతో సంతోషించాం. అదొక గౌరవనీయమైన అంశంగా భావించాం. ఏది ఏది గౌరవం? ఎంత నటిగా ఎదిగితే అంత భ్రష్టపట్టినట్ల. ఏంటోలే, అందాల బొమ్మను అంగడి బొమ్మను చేస్తున్నారు.
1: పోనీ అమ్మ, ప్రజల్లో మంచి ఇమేజ్ ఉందిగా, మన ఆత్మలు చచ్చిపోలేదని గుర్తు చేసుకోవడానికేనమ్మా ఈ కన్నీళ్ళు, ఈ మాటలు. అమృతాన్ని కోరుకుంటే హాలాహలాన్ని భరించక తప్పదమ్మా.

0: చూడమ్మా, దివ్య నీ ఫ్రెండ్స్ అట ఫోన్ చేశారు ఈరోజు. ఎవరో మల్లిక, కావ్య.
1: మల్లిక, కావ్య?
0: అవునమ్మా, నీ ఫ్రెండ్స్ అట.

0: కావ్య, నాతో ఫోన్లో మాట్లాడి కారు పంపిన డైరెక్టరు షూటింగ్లో బిజీగా ఉన్నారట. ఆయన చెప్పారని మనకు ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు.
1: ఇంత కాస్ట్లీ వాతావరణం, నాకు భయంగా ఉంది. మన లైఫ్లో చూడగలమా? ఈ రూమ్లో ఫర్నిచర్ అంతా కూడా ఉండదు మా ఇల్లు. ఈ సోఫాల మీద కూర్చోవాలంటేనే ఏదో ఇదిగా ఉంది, పాడైపోతాయేమో అనిపిస్తుంది.
0: ఏయ్, అవకాశం కోసం వస్తేనే ఇంత మర్యాద, ఇంత లెవెల్. అదే మన స్టార్స్ అయితే, అబ్బా, ఊహిస్తేనే థ్రిల్గా ఉంది.
1: నీకు థ్రిల్గా ఉంది, నాకు జల్లుగా ఉంది. ఒకటే కాళ్ళు వణికిపోతున్నాయి.
0: నీకు వణుకుడు రోగం ఉందా? చెప్పలేదేమే ఇప్పుడు.
1: నీకు కెమెరా యోగం ఉందా? చెప్పలేదే.

0: ఎవరు రారేంటి?
1: ఎవరు రావాలి? మనకి ఏది కావాలంటే అది వస్తుంది కదా. అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రొడ్యూసరు డైరెక్టరు సాయంత్రం వస్తారట. అసలు నిన్ను తీసుకురావడం బుద్ధి తక్కువ నాది. ఆ గౌతమిని వదిలినట్లు వదిలేస్తే పోయేది.
2: ఇంతవరకు వచ్చాక అలానకి భయం వేస్తుంది, కాకపోతే కొంచెం భయం నాకు. నీకు తెలుసుగా, ఇప్పుడు మా అమ్మ నాన్న నా కోసం వెతుకుతూ ఉంటారు.
1: వెతకని, కానీ తర్వాత మన ప్రోగ్రెస్ చూసి వాళ్లే ఆనందిస్తారు.
2: మా అమ్మ అయితే ఏడ్చేస్తుంది కూడా.
1: అసలేంటే నువ్వు, నేను గాల్లోంచి ఊడిపడ్డానా? అమ్మ నాన్న నాకు మాత్రం లేరా?
2: కానీ నీ పరిస్థితి వేరు.
1: ఏంటి వేరు? నా మాటలే అలా ఉంటాయి. ఆడపిల్ల పరిస్థితి ఏ ఇంటిలోనైనా ఒకటే, కాకపోతే కాస్త డేర్నెస్ ఉండాలి. సరే గాని ఆ టీవీ సౌండ్ పెంచు.

0: మిస్సింగ్ కేసు వచ్చింది సార్. అమ్మాయిలు
1: ఎక్కడా?
0: కేసు వాళ్ళ ఊళ్ళో రిజిస్టర్ చేశారు.
1: మరి హైదరాబాద్ ఎందుకు వచ్చారు?
0: ఇక్కడ వచ్చారేమోనని వచ్చారు, వెతుక్కుంటూ వచ్చారులేండి.
1: సర్లేవయ్యా, పాత కథేగా, టీవీల్లో సినిమాల్లో స్టార్స్ అయిపోవాలని అమ్మాయిలు పారిపోయి వచ్చారు అంతే కదా?
0: అవును సార్.
1: రమ్మని వాళ్ళని.
0: ఎస్ సార్. హలో ఎవడోయ్, ఎస్ఐ గారు పిలుస్తున్నారు, రండి. మిమ్మల్నే రండి లోపలికి, అలా చూస్తారంటే మిమ్మల్నే రండి. వస్తున్నారు సార్.
1: సినిమాలు తీస్తామని, టీవీ సీరియల్స్ తీస్తామని కేడీ గారు కొందరు ఇక్కడ తయారయ్యారు. వీళ్ళ తిత్తి తీద్దామంటే సరిగ్గా కేసు దొరకటం లేదు. అరే కాస్త ఫాలో అవ్వండిరా బాబు అంటే మీరు పట్టించుకోరు.
2: నమస్కారం అండి.
1: రండి రండి కూర్చోండి. ఇదిగో కన్నీళ్ళు పెట్టుకుంటే ఏం లాభం లేదు. ఫోటోలు వివరాలు ఇచ్చి కొద్ది రోజులు ఆగి రండి.
3: సినిమాల మీద క్రేజ్ వచ్చేసారు, దట్ ఈస్ షూర్. మీరు త్వరగా ఎతికితే మా అమ్మాయిని కాపాడిన వారు అవుతారు సార్.
1: కాపాడటం అంటే?
3: ఏముంది సార్, ఈ ఫీల్డ్ ఏం చేస్తారు మీకు తెలుసుగా.
1: మాకేం తెలుస్తుంది? మీ అమ్మాయి పేరేంటి?
3: నా పేరు మదన్ మోహన్, మా అమ్మాయి పేరు మల్లిక.
1: ఈ ఫోటో ఏనా?
3: అవును సార్.
1: అయిపోయి ఉంటుంది
3: సార్. అంత మాట అనకండి, ఒక్కతే కూతురు.
1: నువ్వేంటమ్మా?
2: నా పేరు అరుణ అండి. ఇదిగో ఈ ఫోటోలో ఉంది మా అమ్మాయి కావ్య.
1: ఈ కావ్య మల్లిక ఫ్రెండ్సా?
2: అవునండి.
1: కుందనపు బొమ్మల్లా ఉన్నారు, ఇక్కడ కిలాడీలు వదలరు, మాయ మాటలు చెప్తారు, ముంచేస్తారు. ఆడపిల్ల యాక్ట్ చేయాలని వచ్చిందంటే చాలు, ప్రతివాడు రెడీ అయిపోతాడు. చేతులు చేతులు నరికేయాలి విధమల్ని.
2: సార్ మీరే కాపాడాలి.
1: మీరేం చేస్తుంటారమ్మా?
2: నేను టీచర్.

0: మావారు ఉద్యోగమే, చస్తానని మొండికేసి కూర్చున్నారు సార్.
1: వాళ్ళు టీవీ సినిమాలకే వచ్చారని మీకు ఎలా తెలుసు?
0: గౌతమేని వాళ్ళ ఫ్రెండే, ఆ అమ్మాయి చెప్పింది.
1: వీళ్ళకి నటించాలని బాగా ఇంట్రెస్టా?
0: అలాగనే తెలిసింది.
1: మీరు తల్లి కదా, అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా. పైగా టీచర్ నన్ను అంటున్నారు, ఇదే నా కూతురికి క్రమశిక్షణ నేర్పటం. సరే సరే, అసలు ఏం చదివిద్దాం అనుకున్నారు?
0: ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ అనుకున్నాం.
1: డాక్టర్ అని ఎందుకు అనుకోలేదు? ఏ, మీరే సంగీతం, నటన, నాట్యం మీ అమ్మాయికి నేర్పించి మీరే తీసుకొస్తే మంచి చెడు తెలుస్తాయిగా. అసలు నటులు, నటన అంటే మీకు ఎందుకంత భయం? మళ్ళీ నటులని ఆరాధిస్తారు మీరే. బిడ్డల అభిరుచి తెలుసుకుని తల్లిదండ్రులే గైడెన్స్ ఇస్తే ఇన్ని అనర్థాలు జరగవు కదా. ఆడపిల్లలు ఇంట్లో చెప్పకుండా వచ్చేస్తారు, ఇక్కడ మాయగాళ్ళకు చిక్కుతారు, తర్వాత బ్రోతల్ హౌస్లో అమ్మేయటం, మూకమ్మడిగా మానభంగాలు. ఇది ఇది ఇక్కడ హిస్టరీ. నువ్వు ఎంత ఏడ్చినా ఈ చుట్టూ అంతా బండరాళ్ళు. ఎందరి ఆత్మనాదాలు విన్నాయో, ఎందరి ఆడపిల్లల కన్నీళ్లు ఈ బండరాళ్ళ మీద ఆవిరైపోయాయో నీకు తెలియదు. ఆ రాళ్ల గుట్ట దగ్గర పబ్లిక్గా ఆడపిల్ల శవం పడి ఉంటే కనీసం వారం 10 రోజులైనా మాకు రిపోర్ట్ చేసేవారే లేరు. రేప్ చేసి నగలు డబ్బులు కాజేసి చంపి చంపి అవతల పారేస్తారు. ఎవరిని పట్టుకుంటాం, ఎవరిని పట్టుకుంటాం? చూడమ్మా, ఈ రోజుల్లో ఆడపిల్లల్ని, కోడిపేట పిల్లల్ని రెక్కల కింద దాచుకున్నట్టు కాపాడుకోవాలి. కుటుంబ సంస్కారమే మనల్ని గొప్పవాళ్ళని చేసేది, అదెవరూ తెలుసుకోవటం లేదు. అసలు బుద్ధి చెప్పవలసింది తల్లిదండ్రులకే కానీ పిల్లలకు కాదని నా అభిప్రాయం. కానిస్టేబుల్, ఆ పేపర్ ఎలా ఇవ్వు. ఏమ్మా, గౌతమి ఇచ్చిన ఫోన్ నెంబర్లు అడ్రస్లు ఇవేనా?
0: అవునండి.
1: చచ్చా, మీ పిల్లలు ప్రమాదకర స్థితిలో ఉన్నట్లే.
0: అయ్యో
2: సార్, మిమ్మల్ని కాపాడాలి.
1: అవును, దీనిలో నా సెల్ నెంబర్ ఉందేమిటి?
0: మా ఊళ్ళో ఒక డైరెక్టర్ గారు మీ ఫోన్ నెంబర్ ఇచ్చారట.
1: ఆయన పేరేంటి?
2: ప్రకాశరావు అని చెప్పారు.
1: ప్రకాశరావు, సరే మీరు వెళ్ళండి, మీ పిల్లలు తప్పకుండా వస్తారు. కానీ ఏ పొజిషన్లో వస్తారో మాత్రం నేను చెప్పలేను, అప్పగించే బాధ్యత మాత్రం నాది. చూడండి, నేను అవతల వాళ్ళ మీద కేసు పెడితే మీరు బలంగా సాక్ష్యం చెప్పాలి, మా పిల్లలు దొరికారులే అని ఊరుకుంటే కుదరదు. మాట తప్పారంటే మాత్రం నేను ఊరుకోను. వెళ్ళరండి. ఏ కానిస్టేబుల్.
2: ఎస్ సార్.
1: ఆ సినిమా వాళ్ళు వెంకటరావు కృష్ణ మీద ఒక కన్నేసి ఉంచండి.
2: అలాగే సార్.
1: మూమెంట్స్ నాకు చెప్పాలి.
2: అలాగే సార్.
3: అన్నా, మన డైరెక్టర్ గారు ఊరికో సీరియల్ మొదలు పెడతారు, సాంగ్స్ కూడా రికార్డింగ్ చేస్తారు, పూర్తి చేయరేంటి?
4: మనకెందుకు చెప్పు శ్రీనివాస్. నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్వి, నేను కో డైరెక్టర్ని. మన జీతం మనకొస్తే చాలు కదా, ఎపిసోడ్కి ఇంత ఇస్తున్నారు కదా మనకి.
3: అది కాదన్నా, అడ్వాన్సులకి రికార్డింగులకి లక్షలు ఖర్చు పెట్టిస్తారు. అసలు ఆ డబ్బుతోనే ఎపిసోడ్ చేయొచ్చు, ఎందుకని చేయరు?
4: షూటింగ్ చెయ్యకుండానే అడ్వాన్స్గా డబ్బు ముందే కొట్టేస్తున్నాడు కదరా, ఇంకెందుకు కష్టపడడం?
3: షూటింగ్ చేస్తే మిగతా డబ్బు కూడా ఇస్తారు కదా.
4: చెయ్యడానికి అసలు దర్శకత్వం వస్తే కదూ.
3: డైరెక్టరు ఎలా అయ్యాడు?
4: వాడికి వాడే అయ్యాడు.
3: అసలు డైరెక్షనే తెలీదా?
4: ఎలా తెలుస్తుందిరా, ప్రొడక్షన్లో గిన్నెలు తోమేవాడు.
3: ఈ విషయం తెలియకుండానే ఎలా రాణిస్తున్నారు?
4: కట్. ఓకే, సీన్ షార్ట్, ఈ పదాలు తెలిస్తే చాలు. వేషం మారింది, మెయింటెనెన్స్ మారింది.
3: అన్నా, నీకు అన్నీ తెలుసు, నువ్వే డైరెక్టర్ కావచ్చుగా.
4: అన్నీ తెలిసిన వాడిని ఎవరూ రానివ్వరు. వాడిలాగే మాయమాటలు చెప్పే చాకచక్యం నాకు లేదు. ఎలా రాణిస్తారా, దొంగరే త్వరగా నమ్ముతారా ఈ జనం.
3: డబ్బులు కాజేస్తే కాజేశాడు, ఆ ఆడపిల్లల్ని
4: వదిలే మనకెందుకు?
1: రై, మీలో నారాయణ ఎవరు?
4: నేనే సార్. ఎందుకు సార్?
1: నువ్వు కో డైరెక్టర్వా?
4: అవును సార్.
1: వీడేం చేస్తాడు?
4: ఇతను శ్రీనివాస్, అసిస్టెంట్ డైరెక్టర్ సార్.
3: అవును సార్.
1: ఎరా, మీరు పూర్తి చేయని సీరియల్కే పనిచేస్తారా?
4: లేదు సార్, పూర్తయినవి, టెలికాస్ట్ అయినవి చాలా ఉన్నాయి సార్.
1: వెంకటరావుకి మీరేనా అసిస్టెంట్స్ ప్రస్తుతం?
4: అవును సార్.
3: అవును సార్.
1: పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందామా, లేకపోతే ఇక్కడికిక్కడే సెటిల్ చేసేద్దామా?

0: ది గ్రేట్ డైరెక్టర్ వెంకట్రావు గారు నాకు అర్జెంటుగా కావాలరా. ఇదేగా వాడు ఆఫీసు.
1: అవును సార్. సార్ మేము డైరెక్టర్ గారి కోసమే వచ్చాం సార్. వస్తాడని చూస్తూ నిలబడ్డాం సార్.
0: మీ కళ్ళు చూస్తే నిజమే అనిపిస్తుంది. వెంకట్రావు కృష్ణ ఎక్కడుంటారు?
1: మాకు తెలియదు సార్.
0: ఇంట్లోనూ ఆఫీసులో లేకపోతే ఎక్కడుంటారో తెలీదా? పర్వాలేదు చెప్పండి, ఎక్కడుంటారు? గెస్ట్ హౌస్లు ఏమైనా ఉన్నాయా? ఏం నారాయణ?
1: అవును సార్.
0: ఎందుకురా గెస్ట్ హౌస్లు? అవును, రెంట్కి తీసుకుంటుంటారా?
1: అవును సార్. ప్రొడ్యూసర్స్ పార్టీ కానీ లేదా ఏదైనా బిజినెస్ డెసిషన్స్ కానీ తీసుకుంటారు సార్.
0: నారాయణ
1: సార్.
0: శ్రీనివాస్
2: సార్,
0: మీ ముఖాలు చూస్తే మంచివాళ్ళలాగా కనిపించి చాలా పొలైట్గా మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ గెస్ట్ హౌస్లో జరిగేది వ్యభిచారమా వ్యాపారమా? కమాన్ కమాన్ టెల్ మీ ద ట్రూత్ కమాన్.
1: సార్ సార్, నిజంగా మేము చూడలేదు సార్. సార్ మీ గురించి ప్రకాష్ రావు గారు అనే డైరెక్టర్ సార్, ఆయన చెబుతుంటారు సార్ మీ మంచితనం మీ డ్యూటీ మైండ్ గురించి.
0: ప్రకాష్ రావు డైరెక్టర్ ఎక్కడున్నాడరా?
1: వాళ్ళ ఊర్లో ఉన్నారు సార్. ఇక్కడ ఫీల్డ్లో క్రిమినల్స్ ప్రవేశించారని ప్రకటించి వెళ్ళిపోయారు సార్.
0: అలాంటి వాళ్ళను ఉండనివ్వరు కదరా.

0: caviar. Wow. Sweet name. నువ్వు కూడా తీగానే ఉంటావా?
1: నా మనసు అలాంటిది సార్.
0: చూద్దాం రా, ఇలా దగ్గరకు రా. మ్యూజిక్ వింటున్నావుగా, స్టెప్స్ వేయి. అది అలా
1: సార్.
0: గుడ్, వెరీ గుడ్
1: సార్. డైరెక్టర్ సార్, పడిపోతాను, నెట్టకండి సార్.
0: కావ్య, సూపర్, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నా సీరియల్స్ అన్నింటిలో నిన్నే హీరోయిన్గా బుక్ చేస్తాను, ఇష్టమేనా?
1: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్స్ చెప్పేది అలా కాదు, ఎలా
1: సార్? సార్ నాకు భయంగా ఉంది సార్. వదలండి సార్, డైరెక్టర్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి.
0: చాలా కష్టం కావ్య.
1: వదలండి, నన్ను వదలండి, మీకు దండం పెడతాను, నన్ను వదలండి సార్, ప్లీజ్ సార్, నన్ను వదలండి.
0: గొడవ చేయకు,
1: మీకు దండం పెడతాను, నన్ను వదలండి, నన్ను వదలండి
0: కావ్య,
1: మీ కాళ్ళు పట్టుకుంటాను.
2: మల్లిక, అలా సిగ్గుపడతావే? వీఆర్ వన్ ఫ్యామిలీ. చెప్పు, ఏంటి?
3: వీఆర్ వన్ ఫ్యామిలీ.
2: మనమంతా టీవీ సినిమాకు సంబంధించిన కుటుంబం అంది.
3: నేను ఇంకా నటించలేదుగా.
2: నటిస్తావు, ఒకటి కాదు రెండు కాదు, వరుసగా నటిస్తావు.
3: నిజంగా?
2: ఇలా దగ్గరకు రా, బిడియం ఎందుకు, రా.
3: మీరు నేను ఇద్దరమే కదా ఇక్కడ, ఏదో భయంగా ఉంది.
2: భయం ఎందుకు? మనం అంతా ఒక ఫ్యామిలీ. మనం ఒక ఫ్యామిలీగా కావాలంటే చక్కగా కలిసిపోవాలి.
3: మీరు ఏ పాత్ర నటించమన్నా నటిస్తా.
2: నువ్వు ప్రేయసి, నేను ప్రియుడు.
3: మీరు ప్రొడ్యూసర్ కదా.
2: ప్రొడ్యూసర్ యాక్టింగ్ చేయకూడదా? సరే, కమింగ్ టు ది పాయింట్, చాలా రోజుల తర్వాత కలిశారు ప్రేమికులు, అప్పుడు ఏం చేస్తారు?
3: ఏం చేస్తారు?
2: ఏ, సినిమాలు చూడవా? ఆ చివర నువ్వు, ఈ చివర నేను, ఒకరినొకరు చూసుకుంటూ ఉంటాం. డైరెక్టర్ యాక్షనర్ గానే ఇద్దరం పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా తొక్కుపోతాం.
3: అమ్మో, ఉండండి, ఊపిరి ఆటం లేదు.
2: ఇలా గడ్డిలో ఒకరి మీద ఒకరు దొర్లుకుంటూ.
3: సార్ సార్, ఇది డబుల్ కాట్ మంచం. అయ్యో, పడిపోతున్నాను సార్.
4: కమాన్ కానిస్టేబుల్స్, కమాన్, ఆ వెంకటరావు గారిని, కృష్ణ గారిని అరెస్ట్ చేయండి వెంటనే. కమాన్, పట్టుకోండి. రంగవాధములారా, ఆడపిల్లల సినిమాలు కానీ వస్తే మోసం చేస్తారా? ఎక్కించండి, చీపెక్కించండి.

0: కంగ్రాట్స్ శ్రావణ్, నేను అనుకున్నట్టే నువ్వు కావ్యని మల్లికని కాపాడావు. థ్యాంక్ యూ, నిన్ను అభినందిద్దామని వచ్చాను.
1: ప్రకాష్, ఆ వెంకట్రావు గాడికి కృష్ణ గాడికి 10 సంవత్సరాల జైలు గ్యారంటీగా పడిపోద్ది.
2: వాడు శ్రీనివాస్ అసిస్టెంట్,
1: ఇంకో అతను నారాయణ. వాళ్ళు సమాచారం అందించారు, కృష్ణ వెంకట్రావు దొరికిపోయారు. కావ్య మల్లిక కథ కంచికి చేరిపోయేది. జస్ట్ వాళ్ళని బ్రోతల్ కంపెనీకి తరలిస్తున్నారు, పట్టుకున్నాం.
3: సార్, మిస్సింగ్ కేసు వచ్చింది సార్.
1: ఆ అమ్మాయిలేనా?
3: కాదు సార్, అబ్బాయిలు. సినిమాల్లో చేరాలని డబ్బు, ఇంట్లో నగలు తీసుకుని పారిపోయారంట.
1: ఆడపిల్లలకు మానాలే పోయింది, వీళ్ళకైతే ప్రాణాలే పోతాయి. కానిస్టేబుల్, కానిస్టేబుల్.
3: ఎస్ సార్.
1: ఈ కేసులే బాగున్నాయ్యా, ఆ ఫోటోలు ఎలా ఇవ్వు?
3: ఇవ్వండి.
1: ఇక నుండి చేతి నిండా పనే. దొంగ ప్రొడ్యూసర్లు, దొంగ డైరెక్టర్లు పడతా, వీళ్ళ పని పడతా.
4: ఇంతవరకు మీరు మాయాజాలం తస్మాత్ జాగ్రత్త నాటిక విన్నారు. రచన అనంత హృదయరాజ్. ఇందులో పాత్రలు, పాత్రధారులు: ఇన్స్పెక్టర్ శ్రావణ్, డాక్టర్ పి బ్రహ్మానందరావు, నారాయణ, శ్రీ ఏ బాలు, కారు డ్రైవర్ శ్రీ పివి సాగర్, ప్రొడ్యూసర్ కృష్ణ, ఎంపి ఆనందరావు, డైరెక్టర్ వెంకట్రావు, డాక్టర్ సాగర్ల చిన వెంకటేశ్వరరావు, కావ్య శ్రీమతి ఎన్ ప్రసన్న, సుశీల శ్రీమతి ఎం చంద్రసేన, మల్లిక శ్రీమతి మారోదు రేణుకా శ్రీనివాస్, గౌతమి శ్రీమతి బి జానకి, దివ్య శ్రీమతి ప్రొద్దుటూరి శ్రీరత్నమాల, అరుణ శ్రీమతి ఎస్ కోటేశ్వరి, మదన్ కొంకితం శ్రీనివాసరావు, కానిస్టేబుల్ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి, డైరెక్టర్ ప్రకాష్ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, శ్రీనివాస్ కె బాలకృష్ణ, నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, సహకారం ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి.
5: మీరింతవరకు మాయాజాలం తస్మాత్ జాగ్రత్త నాటిక విన్నారు. రచన శ్రీ అనంత హృదయరాజ్, నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా ముద్దుల మేనల్లుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న ఈ పాటకు వెన్నెలకంటి సాహిత్యం అందించగా, సంగీతం కెవి మహాదేవన్.

మీరు విన్న ఆ పాట నోము చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట అది. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎం సత్యం. తర్వాత మౌనరాగం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్న ఈ పాటకు సాహిత్యం రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

విన్నా ఆ పాట. మాస్ చిత్రం నుండి కార్తిక్ పాడిన పాట అది. ఇంద్రధనుసు కార్యక్రమంలో చివరిగా ఇప్పుడు విందాం అల్లుడు అదుర్స్ చిత్రం నుండి జస్ప్రీత్ జస్ పాడుతున్న ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు ఇంతవరకు ఇంద్రధనుస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసార వివరాలు: రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో అష్టలక్ష్మీ గీతాలు వింటారు. 6:30 వినదగు మాట వినిపిస్తున్నవారు శ్రీ మొహిబుల్లా ఖాన్. 6:35 సేద్యశుద్ధుల కార్యక్రమంలో కంది పంటలో సస్యరక్షణ గురించి నివృత్త ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె భార్గవి గారు అందించే వివరాలు.

మొత్తం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో అష్టలక్ష్మీ గీతాలు వింటారు. 6:30 వినదగు మాట వినిపిస్తున్నవారు శ్రీ మొహిబుల్లా ఖాన్. 6:35 సేద్యశుద్ధుల కార్యక్రమంలో కంది పంటలో సస్యరక్షణ గురించి నివృత్త ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె భార్గవి గారు అందించే వివరాలు. రేపు ఉదయం 7:00 లలిత గీతం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాట్య కలాం, అనంతరం డాక్టర్ గారి సలహాలు. రేపటి కార్యక్రమంలో మానసిక ధైర్యం ఆవశ్యకత, ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ జి శివశంకర్ రెడ్డి. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9:00 సభాష్ ఆంధ్ర శీర్షికన, ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు లోయ చివరి భాగం వింటారు. రచన మరియు నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి. 9:30 డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కస్టమైజ్డ్ ప్రాయోజిత కార్యక్రమం. 9:45 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం అమరావతి చిత్రకళా వీధి అంశాలపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మరియు హైదరాబాద్ కేంద్రం నుండి ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 కొనసాగుతాయి. ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి కార్యక్రమంలో అనంతపురం ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 6:00 లలిత గీతం, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రేపు రాత్రి 7:00 80వ స్వాతంత్ర దినోత్సవం పూర్వ సంధ్య సందర్భంగా భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం హిందీలో అనంతరం ఆంగ్లంలో ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. రేపు రాత్రి 8:00 తెలుగులో జాతీయ వార్తలు, 8:15 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 ఒక సినిమా పాట, 8:45 శ్రీమతి డి వీరనారమ్మ బృందం వారు పాడిన జానపద గేయాలు. రేపు రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ. ఇక రేపు రాత్రి 10:00 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:02:33. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 101.7 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అందాక సెలవు మరి, నమస్తే, జై హింద్.